ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 18వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 8వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 55 నిమిషాలు. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, ఈరోజు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మన భూమికి ప్రాణాధారమైన మహాసముద్రాల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ వాటి పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.

మన భూ ఉపరితలంలో దాదాపు 71% నీటితో నిండి ఉంది. ఆ నీటిలో ఎక్కువ భాగం మహాసముద్రాలే. మనం పీల్చే ప్రతి 4 శ్వాసల్లో 1 శ్వాస సముద్రాల నుంచి వస్తుందంటే అతిశయోక్తి కాదు. సముద్రంలోని ఆల్గే, ప్లవక జీవులు వాతావరణంలో ఆక్సిజన్ను విడుదల చేస్తూ భూమిపై జీవాన్ని నిలబెడుతున్నాయి. అంతేకాదు, ప్రపంచంలోని కోట్లాది జలరాశులకు సముద్రాలే నివాసం. వేలాది రకాల చేపలు, తాబేళ్లు, తిమింగిలాలు, పగడపు దిబ్బలు వంటి అనేక జీవజాతులు సముద్ర జీవ వైవిధ్యాన్ని మరింత సమృద్ధిగా చేస్తూ ఉన్నాయి.

అయితే ఈరోజు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏంటి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, అభివృద్ధి పేరుతో నేడు సముద్రాలు తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయన కాలుష్యం, చమురు లీకేజీలు సముద్ర జీవులను ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ ప్రభావం కేవలం సముద్రాలకే కాదు, చివరకు మానవాళిపై పడుతుంది. సముద్రాలు ప్రకృతి అందాలు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటివి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్ల మంది దీనిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మత్స్య పరిశ్రమ, నౌకాయానం, పర్యాటక రంగం, ఇలా అనేక రంగాల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా భారీ ఆదాయమే సమకూరుతోంది. ఇక మన దేశం విషయానికి వస్తే, 1000 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థలో సముద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మత్స్య సంపద లక్షలాది కుటుంబాలకు ఉపాధిని అందిస్తోంది. మరి మన భూమిపై 5 మహాసముద్రాలు ఉన్నాయి అనేది అందరికీ తెలిసిందే. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్, అంటార్కిటిక్. ఈ మహాసముద్రాలన్నీ కలిసి భూమి వాతావరణ సమతుల్యతను కూడా కాపాడుతున్నాయి. అయితే ఈరోజు మనం ఏం చేయాలి అనేది ప్రశ్నించుకుంటే, బీచ్లు, తీర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా మనం చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇదైతే ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, కానీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని మనమే తగ్గించట్లేదు. సో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. సముద్ర జీవాలను రక్షించేటువంటి చర్యలు ఎవరైతే చేపడుతున్నారో వారికి మద్దతుగా నిలవాలి. పిల్లలు, యువతలు సముద్రాలపై అవగాహన పెంపొందించాలి. మరి పర్యావరణ పరిరక్షణలో మనవంతు భాగస్వామి కావాలి. ఇక దీంతోపాటు ఈరోజు ఉండేటువంటి మరొక విశేషం ఏంటంటే, అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం కూడా ఈరోజే నిర్వహిస్తారు. సో మెదడు కణజాలంలో ఏర్పడే ట్యూమర్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. ఇక ఈరోజు ఉండేటువంటి మరొక విశేషం ఏంటంటే, జాతీయ ఉత్తమ స్నేహితుల దినోత్సవం కూడా నేడే. స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది? ఎన్నో భావాలు తాగి ఉంటాయి స్నేహంలో. రక్త సంబంధం లేకపోయినా మన హృదయాలను అత్యంత దగ్గర చేసేది స్నేహబంధమే. జీవిత ప్రయాణంలో కుటుంబం తర్వాత మనల్ని ఎక్కువగా అర్థం చేసుకునేవారు కూడా మంచి స్నేహితులే. అటువంటి వారిని గుర్తు చేసుకుంటూ ఈ రోజును నిర్వహిస్తారు.

ఇంతవరకు శ్రోతలు చరిత్రపుటలో ఈరోజు ప్రత్యేకత తెలుసుకున్నారు. మరి స్టూడియోలో సమయం 6 గంటలు ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు వింటాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం వినారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన గారికలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. మరి ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధ వ్యాఖ్యాత కొండూరు రాజా గారు.
1: సమయం అమూల్యం. సకల జీవరాశులు కాలంలో పుట్టి కాలంలోనే పెరిగి కాలంలోనే కలిసిపోతూ ఉంటాయి. కాలము భగవదాధీనంలో ఉంటుంది, కానీ మానవాధీనంలో ఉండదు. మనము ఏ కాలంలో ఏ పని చేయాలి అని మరి ఋషి ప్రోక్తమై ఉన్నది. అంటే ప్రతి ఋషులు ఏ ఏ కాలాలలో మనం ఏ ఏ పనులు చేయాలా అనే విషయాన్ని కూలంకుషంగా చర్చించి వివరించి ఉన్నారు. మరి విడిచిన బాణము, మాట్లాడిన మాట, ఒకసారి వదులుకున్న అవకాశము, గడిచిపోయిన కాలము తిరిగి రావు. కాబట్టి కాలాన్ని వృధా చేయక ప్రతి ఒక్కరూ కూడా ఏ కాలంలో ఆ పని చేసి మరి ముక్తిని పొందగలరని కోరుకుంటున్నాం. మనము ఒక సెకండ్ని ఆపగలిగితే ఒక నిమిషాన్ని వృధా చేసే హక్కు మనకుంటుంది. కాబట్టి మనము మన చేతిలో లేనటువంటి ఈ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇకపోతే రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటాయి. ఇది మహాత్ములకైనా సామాన్య మానవులకైనా కూడా. కానీ వారు మహాత్ములుగా కావడానికి మరియు మనం సామాన్య మానవులుగా మిగిలిపోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవడమే ఒక ముఖ్యమైనటువంటి కారణం. మరి సమయం తెలియనే లేదు అని కొందరు అనుకుంటుంటారు, సమయం గడవనే లేదు అని మరికొందరు అనుకుంటుంటారు. ఇది మన మానసిక భావనలే కానీ

0: మరి ఒకటి కాదు. అంటే కాలాన్ని మనమైతే ఆపలేం కాబట్టి ఇదొక మానసిక భావన మాత్రమే. మరి సమయం ఎంతో విలువైనది, మనమే దానికి దొరుకుతాం కానీ అది మనకు దొరకదు. కాబట్టి ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అనేటటువంటి సామెతలన్నీ కూడా అలానే సమయం గురించినటువంటి విషయాలను తెలియజేయడానికే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అనే సామెతలు అయితే వచ్చాయి. మనం సకాలంలో అన్ని పనులు పూర్తి చేసుకోవడానికి కానీ మరి వాయిదా వేయకూడదు. రావణాసురుడు మరణించక ముందు అంపచేయపై ఉన్నప్పుడు, అంటే చివరి దశలో ఉన్నప్పుడు, రాముడు లక్ష్మణుణ్ణి ధర్మసూత్రాలు నేర్చుకోమని రావణాసురుడి దగ్గరికి పంపుతాడు. అప్పుడు చివరిగా రాముడు రావణాసురుడు లక్ష్మణునికి మంచి అన్నది రేపు చేయాల్సిన మంచి పనిని ఈరోజే చేయమని, ఈరోజు చేయవలసిన చెడ్డ పనిని వాయిదా వేసుకోమని చెప్తాడు. దీనిని బట్టి సమయం ఎంత విలువైనదో, ఆ సమయానికి మనం చేయవలసినటువంటి మంచి పనులు ఎంత వేగంగా చేయవలనో అనేది మనకు తెలుస్తుంది. ఇది ఆయన స్వీయ అనుభవం కూడా, కానీ ఇదే మనకు కూడా నిజమవుతుంది. కాబట్టి రేపు రేపు నీదని చెప్పలేం, కానీ నిన్న మళ్ళా రాదు. కాబట్టి ఉన్నటువంటి నేటిని మనము వర్తమానాన్ని మాత్రమే సద్వినియోగపరచుకొని మన యొక్క కార్యములన్నింటినీ పూర్తిగా చేయాలి. సోమరితనము, నిద్ర, వాయిదా వేయడం, ఊరికే ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా సమయాన్ని వృధా చేయడమే అవుతాయి. అలా కాక జ్ఞానార్జన, ధర్మబద్ధమైనటువంటి సంపాదన, దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేయడం, ఇలాంటివన్నీ చేసి సమయాన్ని మనము సద్వినియోగపరచుకోగలం. కాలాన్ని వృధా చేయడం అంటే మన జీవితాన్ని వృధా చేసుకోవడం అనే అర్థం. ఇక్కడ కౌసల్య సుప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్యకం అంటూ రామునికి, అంటే భగవంతుడైనటువంటి రామునికి, విశ్వామిత్రుడు, గురువైన విశ్వామిత్రుడు కూడా కాలం యొక్క విలువని తెలియచేసి ఉన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతవరకు శ్రోతలు సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత గుంటూరు రాజాకారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రబీలో రాగిని సాగు చేసుకునేటటువంటి రైతులకు కొన్ని సూచనలు ఏంటంటే, చిరుధాన్య పంటల్లో రాగి పంట ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవచ్చు. రాగుల్లో అన్ని ఆహార ధాన్యాల్లో కంటే కాల్షియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాల్షియం ఎముకల బలానికి, ఇంకా దంతపుష్టికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాగుల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. రబీలో గనక ఈ రాగి పంటను సాగు చేసినట్లయితే గింజ నాణ్యత బాగుంటుంది. అంతేకాకుండా ఎక్కువ దిగుబడులను సాధించడానికి కూడా వీలవుతుంది. అయితే ఈ రాగిలో ఎక్కువ దిగుబడులు సాధించాలి అంటే రైతులు తప్పనిసరిగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టుకోవాలి. వాటిల్లో ముఖ్యంగా నేల తయారీ గనక మనం చూసుకున్నట్లయితే ఇసుక నేలలు, బరువు నేలలు ఈ పంట సాగుకు బాగా అనుకూలంగా ఉంటాయి. నీరు ఇంకని భూములు ఈ సాగుకు పనికిరావు. రకాల్లో మంచి దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకుని నాణ్యమైనటువంటి విత్తనాన్ని సేకరించుకోవాలి. వీటిల్లో తిరుమల, వేగావతి, వకుళ, శ్రీచైతన్య, సప్తగిరి, గోదావరి, హిమ, ఇది తెల్ల రాగి, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రైతులు వారి ప్రాంతానికి అనుకూలమైనటువంటి రకాలను ఎంపిక చేసుకుని వేసుకోవచ్చు. ముందుగా తిరుమల రకాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఇది 115 నుంచి 120 రోజులకు కోతకు వచ్చి ఎకరాకు 15 నుండి 16 క్వింటాళ్ల గింజ దిగుబడినిస్తుంది. అగ్గి తెగులను అన్ని దశల్లో ఈ రకం తట్టుకుంటుంది. ఎక్కువ చొప్పను కూడా ఇస్తుంది. ఇక వేగావతి అనే రకం కూడా 115 నుంచి 120 రోజుల్లోనే కోతకొస్తుంది. 14 నుంచి 16 క్వింటాళ్లు ఎకరాకు దిగుబడినిస్తుంది. పైరు ఎత్తుగా పెరిగి పిలకలు బాగా వస్తాయి. ఇది కూడా అగ్గి తెగులను బాగా తట్టుకుంటుంది. వకుళ అనే రకం 100 నుండి 105 రోజుల్లోనే కోతకు వస్తుంది. 14 నుంచి 15 క్వింటాళ్లు ఎకరాకు గింజ దిగుబడినిస్తుంది. బెట్టను, అగ్గి తెగులను ఇది తట్టుకుంటుంది. అయితే కోత సమయంలో పైరు పడిపోకుండా ఉండేటటువంటి రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక శ్రీచైతన్య అనే రకం కూడా తిరుమల, వేగావతి లాగానే 110 నుంచి 115 రోజులు కోతకొచ్చేటటువంటి రకం. 14 నుంచి 15 క్వింటాళ్లు ఎకరాకు దిగుబడినిస్తుంది. పైరు ఎత్తుగా పెరిగి పిలకలు బాగా వస్తాయి. అగ్గి తెగులు ఇది కూడా తట్టుకుంటుంది. సప్తగిరి అనే రకం 110 నుంచి 115 రోజులకు కోతకొస్తుంది. 12 నుంచి 14 క్వింటాళ్లు గింజ దిగుబడినిస్తుంది. అయితే ఇది రాయలసీమ ప్రాంతాలకు బాగా అనుకూలమైనటువంటి రకంగా మనం చెప్పుకోవచ్చు. అగ్గి తెగులను ఇది తట్టుకుంటుంది. గోదావరి అనే రకం కూడా 110 నుంచి 115 రోజులకు కోతకొస్తుంది. 12 నుంచి 14 క్వింటాళ్లు ఎకరాకు గింజ దిగుబడినిస్తుంది. ఇది కూడా రాయలసీమ ప్రాంతాలకు అనువైనటువంటి రకంగా మనం చెప్పుకోవచ్చు. అగ్గి తెగులను తట్టుకునేటటువంటి రకం. ఇక హిమ అనేది తెల్ల రాగి రకం. ఇది 110 నుంచి 115 రోజులకు కోతకొస్తుంది. 12 నుంచి 14 క్వింటాళ్లు ఎకరాకు గింజ దిగుబడినిస్తుంది. పైరు ఎత్తుగా పెరిగి పిలకలు బాగా వస్తాయి. అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఇక విత్తే సమయం గనక మనం చూసుకున్నట్లయితే దీన్ని ఈ మాసంలో నారు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నారు పోసుకునేటప్పుడు నారుమడి యాజమాన్యం గురించి కూడా రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక ఎకరా పొలంలో రాగి నారు నాటుకోవడానికి 5 సెంట్ల విస్తీర్ణం, అంటే 200 చదరపు మీటర్లలో నారుమడిని తయారు చేసుకోవాలి. దీనికోసం బాగా చివికిన పశువుల ఎరువును తగినంతగా చల్లి 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్ ను చల్లుకోవాలి. నారుమడి కొంత ఎత్తుగా చేసుకుని తయారు చేసుకోవాలి. తర్వాత 2.5 కిలోల విత్తనాన్ని, 2 గ్రాముల కార్బన్ డిజమ్ ను 1 కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసిన తర్వాత ఆ విత్తనాన్ని పల్చగా మడి అంతా చల్లుకోవాలి. తర్వాత నారుమడిని తడుపుతూ వస్తూ ఉండాలి. నారుమడిలో నారును ఎప్పటికప్పుడు గమనించుకుని వెంటనే సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి నారు మనకి తయారవుతుంది. తర్వాత ప్రధాన పొలాన్ని కూడా రైతులు తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. దీనికోసం పొలాన్ని బాగా దుక్కి చేసుకోవాలి. ఎకరానికి 2 నుంచి 4 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును, దీంతోపాటు 16 కిలోల భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, 100 కిలోలు దీంతోపాటు 12 కిలోల పొటాష్ నిచ్చే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 20 కిలోలు వేసి బాగా కలి దున్నుకోవాలి. మెత్తగా దుక్కి చేసి దున్నుకోవాలి. ఈ విధంగా ప్రధాన పొలాన్ని తయారు చేసుకున్న తర్వాత కలుపు నివారణ అనేది రైతులు తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికోసం నారు నాటిన తర్వాత 2-3 రోజుల లోపు తేమ ఉన్నప్పుడు పెండి మిథాలిన్ 30% కలుపు మందు ఎకరానికి 600 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో అంటే లీటర్ నీటికి 3 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసి కలుపును నివారించుకోవచ్చు. నారు నాటిన 25 నుండి 30 రోజుల్లోపు కూలీల ద్వారా తొలికలతో తవ్వి కలుపును తీయించినట్లయితే నేల గుల్లబారి పంటకు గాలి వెలుతురు పోషకాలు బాగా అంది పిలకలు కంకులు బాగా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అలా కూలీలు దొరకని పక్షంలో అప్పుడు ఎకరానికి 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటికి కలుపుకుని 2 గ్రాములు లీటర్ నీటికి అన్నమాట. ఈ మందు ద్రావణాన్ని కలుపు మొక్కల మీద మాత్రమే పడేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే నత్రజనిని యూరియా రూపంలో ఈ రాగి నారు నాటే ముందు ఎకరానికి 26 కిలోలు నారు నాటిన తర్వాత 25 నుండి 30 రోజుల తర్వాత అంటే కలుపు తీసిన తర్వాత అనమాట మళ్లీ 26 కిలోలు పంటకు అందించుకోవాలి. అంటే నత్రజనిని 2 దఫాలుగా అందించుకోవాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే రాగి నారు నాటే ముందు నీరు పెట్టి ఆరిన తర్వాత నాట్లు వేసుకోవాలి. తర్వాత పైరు బాగా వేర్లు తొడిగేదాకా అంటే 5 నుంచి 7 రోజుల వరకు నీరు పెట్టకూడదు. ఈ పంటలో కనీసం 5-6 తళ్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే నాటే ముందు ఒకసారి, పిలకలు వేసే దశ 2వసారి, చిరుపొట్ట దశ 3వసారి, పూత దశ 4వసారి, గింజ కట్టే దశ ఈ 4-5 దశల్లో తప్పనిసరిగా నీటి ఎద్దడి లేకుండా పంటకు నీరు అందించినట్లయితే ఎక్కువ దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే పురుగుల్లో గులాబీ రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పేనుబంక పురుగు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. తెగుళ్లలో అగ్గి తెగులు, ఆకుమాడు తెగులు ఎక్కువగా వచ్చి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇంతవరకు శ్రోతలు పొలం కబులు విన్నారు. ఆకాశవాణి సింహప్రీతం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 55 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్బంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాగూల్ నుంచి గౌరెల్లి వరకు రెండో దశ మూసీ నది ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాల అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మూసీ నది ఒడ్డున నివసించే పేదలకు కొత్త ఇళ్లు అందించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని అన్నారు. రాష్ట్రంలో 69 లక్షల మందికి ముద్ర రుణాలు అందాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: నరేంద్ర మోడీ గారు ఆధ్యతను స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి అభివృద్ది కార్యక్రమాన్ని ద్విపాక్షిక సంబంధాన్ని గుర్తుపరచుకోవడం కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ కానివ్వండి, ఇటువంటి సాహసోపేతమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర

0: ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఘనమైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం. వాస్తవం
1: తపాలా శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల సదుపాయం కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలుపుతూ,
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈ రోజు మంగినపూడి బీచ్ లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శారీరం అలసిపోకుండా ఉండాలన్నా, స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబి రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
5: మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని 10 మందికి పంచే ఒక మంచి తత్వం అదే టీచర్. ఏదైతే 22 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చిందంటే ఖచ్చితంగా టీచర్లు అయ్యి ఉంటారు. ఎందుకంటే మిగిలిన ఎవరు కూడా ఇంజనీరింగ్ చేసో, ఎంబీబీఎస్ చేసో, డిగ్రీ చేసో చేయాలి అంటే ఎవరు ఇంటర్ అయిన తర్వాత ఒకవేళ టీటీసీ చేసి ఉద్యోగం వచ్చేస్తే 11 ఏళ్ళకే వచ్చేస్తారు నాకు తెలిసి.
1: తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగులకు ఇచ్చే చేపమందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లను తెలంగాణ రాష్ట మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈసారి మృగశిర కార్తె రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతున్నందున అదే సమయంలో చేపమందు పంపిణీ మొదలవుతుందని, రేపు రాత్రి వరకు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్రజలతో అనుసంధానానికి సమర్థవంతమైన వేదికగా మారిందన్నారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని కార్యకర్తలకు సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, పలు ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి ప్రసార విశేషాలు 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం అలాగే స్వరార్చన విందాం. వీటితో పాటు వృద్ధులకు ఆసరా వృద్ధాశ్రమాలు ఈ అంశం గురించి శ్రీమతి ఎన్ ఉషారాణి గారితో పరిచయ కార్యక్రమం విందాం. అలాగే ఈనాటి పెళ్లిళ్ళు వృధా ఖర్చుల గురించి మాధవి గారి ప్రసంగంలో తెలుసుకుందాం.

8:35 ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా విందాం. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమలం నాగేశ్వరరావు. ఇక 9:00 హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు, అలాగే 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన సినీ గీతాలు విందాం.

10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు లేవిందాం. ఇక సాయంత్రం ప్రసారాలు 5 గంటలకు ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం వింటాం.

6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ధారావాహిక వింటారు. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ శ్రీమతి నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అలాగే ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు విందాం. సమర్పణ అమరేంద్ర గారు. ఏడు గంటలకు అలనాటి మధుర గీతం విందాం. 7:18 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్ర సమర్పణలో విందాం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు.

8 గంటల 30 నిమిషాల నుంచి విజయవాడ కేంద్ర పరిసరాలు రిలీవ్ వింటారు. ఇక 11 గంటల 10 నిమిషాలకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

11:45 ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పథంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రజా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తర ముంబైలోని దహేసర్లో ప్రజా సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, మెట్రో స్టేషన్ సమీపాల్లో శౌచాలయాలు, పురుషులు, మహిళలకు ప్రత్యేక విభాగాలు, సీసీటీవీ నిఘా, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూమి రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని విడుదల చేసింది. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఆఫ్లైన్ పద్ధతిలో ఈ పునః పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది
హాల్ టికెట్ కాదని, అభ్యర్థులకు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగా తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను చూస్తూ అప్డేట్గా ఉండాలని ఏజెన్సీ కోరింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తోంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేటువంటి ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండి పేర్కొంది. టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ ఇటలీకి చెందిన ఫ్లావియో కొబల్లిని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలెగ్జాండర్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు. అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా

0: రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ముందుగా సింహపురి సమాచారం విందాం.

రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 9న జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హిమాంషు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:35 విజయవాడ నుంచి హెలికాప్టర్లు బయలుదేరి 10:50 నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. 11:00 కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని 11:30 నుంచి 14:40 వరకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 10, 11, 12 స్నాతకోత్సవాల్లో గవర్నర్ పాల్గొంటారు. అక్కడి నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకుని తిరుపతి విమానాశ్రయానికి బయలుదేరుతారని కలెక్టర్ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధమని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నగరంలో స్వర్ణాల చెరువు వద్ద కలెక్టరేట్ ఆధ్వర్యంలో ముందస్తు యోగా సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా జేసీ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 21న జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదే రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సామూహిక యోగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద సోమవారం సామూహిక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేసీ ముగిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం జూనియర్ కళాశాలలో ప్రవేశాల నిమిత్తం మొదటి విడతగా ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆదివారం ప్రకటించారు. మార్కులు ఉన్నతంగా పొందిన విద్యార్థుల ఫోన్లకు ఏ తేదీల్లో కౌన్సిలింగ్కు హాజరు కావాలో సమాచారం చేరవేశారు. సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామలో 2 రోజులుగా జరిగిన రాష్ట్ర జూనియర్ బాలబాలికల రగ్బీ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. వివిధ జిల్లాలకు చెందిన 16 జట్లు పోటీల్లో తలపడ్డాయి. శ్రీకాకుళం బాలూర జట్టును విజేతగా ప్రకటించారు. నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో జట్లు ద్వితీయ తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నాయి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 20 నిమిషాలు. ఇప్పుడు విందాం వృద్ధులకు ఆసరా ఉద్ర వృద్ధాశ్రమాలు, ఈ అంశం గురించి శ్రీమతి ఎన్ ఉషారాణి గారితో పరిచయ కార్యక్రమం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నల్లమూతు ఉషారాణి గారు, నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: మీరు విజయవాడలో ఒక వృద్ధాశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ వృద్ధులకు సేవలు అందిస్తున్నారు.
4: అవును.
3: అయితే ఈ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించే ముందు అసలు మీరు ఏం చేసేవారు, ఏమిటి?
4: నేను హాస్పిటల్లో ఉద్యోగం చేసేదాన్నండి. అక్కడ డాక్టర్ కోనే శ్రీధర్ గారు అని అక్కయ్య గారు అల్లుడు. ఆయన వలన పేషెంట్ని కేర్ తీసుకోవటం, పేషెంట్లు ఏ ఫుడ్ తింటే బాగుంటుందా, హెల్త్ రీచా, వాళ్ళకి రికవర్ అవ్వాలంటే ఎటువంటి ఫుడ్ పెడితే తొందరగా రికవర్ అవుతారు, రకరకాల అనారోగ్యాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. దాని వలన నేను ఆయన ప్రోత్సాహంతో డాక్టర్ గారికి ఇటు పేషెంట్కి మధ్య కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది అనేది వాళ్ళకి చెప్పుకుంటూ మంచిగా సర్వీస్ చేసుకునే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. అది చేస్తూ ఉండగానే నేను నర్సింగ్కి పెద్దవాళ్ళకి ఇంటికి సర్వీస్ పంపించేదాన్ని. ఆ నర్సింగ్ సర్వీస్ చేసే టైంలోనే చాలా మంది ఉద్యోగస్తులు, ఉషాగారు మేము ఇళ్ళని తప్పగించి వర్కర్కి వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుంది, మా పేరెంట్స్ని మీ దగ్గర పెడతాము, బాగుంటుందేమో కొద్దిగా మాకు ఆ హెల్ప్ చేసి పెట్టదు కదా అన్న దానిలోనే నాకు ఇది పెడదామనేది నాకు ఉద్భవించింది ఐడియా అండి. దాన్ని చేసుకొని రామనేని వారి వీధిలో వీర రాఘవ చౌదరి గారిది ఇల్లు ఉందండి, ఆ చౌదరి గారి ఇల్లు నాకు ఇవ్వటం జరిగింది. ఆయన ఏంటంటే రామనేని వారి వీధి పటమట. ఆయన నిజంగా విజయ రాఘవ చౌదరి గారు ఇంటికి అలా ఆయన పేరు. ఆయన చెప్పకూడదు, దేవుడే, నేను హోమ్ పెట్టింది నేనే, కానీ నా గురించి ఏం ఉషా గారు అన్ని అందుబాటులో ఉంటున్నాయా, బాగుంటున్నాయా, చక్కగా ఉన్నారా, అన్ని రకాలుగా ఎలా ఉన్నారు, నన్ను ఆయన గైడ్ చేస్తారు.
3: ఎప్పుడు ప్రారంభించారు?
4: ఇది 9 జనవరి 2012 అండి. నేను తీసుకుంది 2011. ఆయన నాకు కావలసిన రీతిలో అన్ని కట్టించేటప్పటికి 2012 జనవరి 9 నేను మొదలు పెట్టానండి.
3: ఇది అసలు మీరేం చదువుకున్నారు?
4: నేను డిగ్రీ అండి.
3: సేవా భావన మీరు మొదటి నుంచి ఉందా, లేకపోతే
4: నేను ముందు చేసేదాన్నండి? నేను చేసిన దగ్గర నుంచి నాకు వ్యక్తిగతంగా నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆడవాళ్ళకి కొన్ని చెయ్యాలి, మనం మన కాళ్ళ మీద నిలబడాలి, ఎన్నో ప్రోత్సాహకరమైన ఇవన్నీ చెయ్యాలి అనేది నాకు యొక్క గోల్ ఉంది. నాకు అది ఇంకా చాలా ఉన్నాయి, చెయ్యాలి, సాధించాలి అని అనుకున్నవి, కానీ మొట్టమొదటి మెట్టు ఇది ఎక్కాను. దీని ద్వారా ఇంకా సాధించాలి అని అనుకుంటున్నాను. ఏంటి, ఇప్పుడు భర్త లేని ఆడవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు అనాథలుగా, అటువంటి వాళ్ళకి కూడా ఎన్నో ప్రోత్సాహకరమైనవి చెయ్యాలి అనేది ఫ్యూచర్లో అనుకుంటున్నానండి. నా సంకల్పం, భగవంతుడు సహాయ సహకారాలు కూడా ఉంటే చేద్దాము అనేది నా ఆలోచన.
3: మన సంకల్పానికి భగవంతుడి ఆశీర్వాదంతో పాటుగా మీరు చెప్పారు ఆయన దేవుడని, అలాంటి వారి పెద్దల ప్రోత్సాహం ఉంటే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోతుంది.
4: అవునండి.
3: అసలు ఈ వృద్ధాశ్రమంలో చేరాలనుకునే వారికి వాళ్ళు సంప్రదించినప్పుడు మీరు ఎలా వాళ్ళని ట్యాకిల్ చేస్తారు? వీళ్ళని మన దగ్గర ఉంచుకుందామా వద్దా, లేకపోతే వీళ్ళకి ఎలాంటి నియమాలు అనేది ఏమైనా ఉంటాయా, ఒక విధానం అనేది మీరు ఏర్పాటు చేశారా?
4: ఎలా అంటే, ముందు ఒక పేషెంట్ జాయిన్ చేసేటప్పుడు పేషెంట్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళ సైకలాజికల్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఇంట్లో, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు తినేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఇంట్లో వాళ్ళు నలుగురితో ఎలా వ్యవహరిస్తారు అనేది మొత్తం డేటా తీసుకుంటానండి. నేను డిగ్రీలో సైకాలజీ తీసుకున్నాను. సో నేనేం
3: చేస్తాను చదివారు కాబట్టి అధ్యయనం
4: చేస్తానండి. చేసి దాన్ని బట్టి వాళ్ళని నేను ఎస్టిమేషన్ వేసుకుంటా, ఓ వీళ్ళకి మనం ఇలాంటి సర్వీస్ అందించాలి, వీళ్ళకి ఇలా చేస్తే మన లైన్లోకి వస్తారు. ఇప్పుడు మీ లైన్లో ఉన్న మనిషిని మా లైన్లో తెచ్చుకోవాలంటే మేము ఎంత కృషి చేస్తేనే కానీ వాళ్ళు పచ్చిపిల్లలు మాత్రం మా లైన్లోకి వస్తారు.
3: ఉషారాణి గారు, మీరు వాళ్ళ మనస్తత్వాల్ని తెలుసుకుని వాళ్ళని మీరు ఇందులోకి ప్రవేశం కల్పిస్తారు, అయితే మీకు వాళ్ళకి అసలు పరిచయం ఉండదు కదా?
4: అవును.
3: మీకు వారు పొరుగు వారు, పొరుగు వారు.
4: అవును.
3: అలాంటి వారు మీ దారిలోకి వచ్చి ఈ ఆశ్రమంలో జీవించాలనే ఉత్సాహం కలిగించడానికి మీరు మొట్టమొదటగా వారిని స్టడీ చేస్తారు.
4: అవునండి. అండ్ పేషెంట్ జాయిన్ చేయాలని సంకల్పంతో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ముందు నేను చేసే సర్వీస్ చెప్తానండి వాళ్ళకి. తర్వాత నేను చెప్పిన సర్వీస్ వాళ్ళకి 100% నచ్చి అప్పుడు వాళ్ళ పేషెంట్ యొక్క ఇది నేను అడుగుతాను. నేను చేసే సర్వీస్ నచ్చిన వాళ్ళు నా దగ్గర జాయిన్ చేయగలుగుతారు. అప్పుడు నేను వాళ్ళని అడుగుతాను వాళ్ళు ఎలా బిహేవియర్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు అవి నేను ఎప్పుడైతే తెలుసుకోగలుగుతానో వాళ్ళకి నేను 100% గుడ్ సర్వీస్ అందించగలుగుతాను పేషెంట్. అది వాళ్ళు కరెక్ట్ గా చెప్పగలగాలి. దాయకుండా వాళ్ళు దాచారనుకోండి నేను న్యాయం చేయలేను పేషెంట్ కి. వాళ్ళు దాయకుండా ప్రతి ఒక్కటి A to Z చెప్పగలిగినప్పుడే, ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం చెప్పగలిగితేనేగా వైద్యం చేసి కరెక్ట్ టాబ్లెట్ ఇవ్వగలుగుతారు,
3: సరైన వైద్యం
4: అందుతుంది. అట్లాగే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కండిషన్ మొత్తం A to Z చెప్పగలిగినప్పుడే 100% బాధ్యత నేను నిర్వర్తించగలుగుతాను, వాళ్ళకి న్యాయం చేయగలుగుతానండి.
3: తర్వాత మీరు 2012లో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ ఆశ్రమం పేరేంటండి?
4: విపంచి ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ నర్సింగ్ కేర్.
3: అంటే ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి?
4: విపంచి అనేది ఏంటంటే నాకెందుకు ఇది సరస్వతీదేవి వీణ మీటటం. ఇప్పుడు కామన్ గా ఏంటంటే ఒక మంచి రాగం వింటా ఉంటే మన మనసు ఆనంద డోలికల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆ విపంచి ఆ అమ్మవారు అలా వీణమీడుతూ ఉండాలి, వీళ్ళు కూడా వాళ్ళ ఇంటిని మర్పించగలగాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంటిని గుర్తు తెచ్చుకోకూడదు. అంటే అంత 100% ప్రేమ నేను ఇవ్వగలిగితేనే వాళ్ళు నా దగ్గర ఉండగలిగేది.
3: మనుషులు నా వాళ్ళు అనే భావన ఇక్కడ
4: మా అమ్మ కన్నా ఎక్కువ, నా తల్లి కన్నా ఎక్కువ స్థానంలో చూసుకో అనేదా నేను ఎంపర్లాడతాను. ఆ ఒక్క కాన్సెప్ట్ తోనే నేను ఇది స్థాపించడానికి కూడా అవకాశం, ఎందుకంటే నా పిల్లలిద్దరు పెద్దవాళ్ళు అయ్యారు. నాకు వీళ్ళదే ఇది చెయ్యాలనే సంకల్పంతో గట్టిగా నేను పెట్టింది. దానికి పూర్తి సహకారం నా ఇద్దరు పిల్లలు కూడా నాకు అందిస్తారు.
3: అది మీ పిల్లలు కూడా సహకారం అందించడం మీకు ప్లస్ పాయింట్.

0: అవునండి,
1: చాలా సంతోషం. తర్వాత అసలు ఈ ఆశ్రమంలో చేరిన వారికి అక్కడ ఆహార విహారాలు ఎలా ఉంటాయి, తర్వాత వైద్య విధానం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలి ఏమిటి అనేది ఒక విధానం మీరు రూపొందిస్తారు.
0: అవును,
1: ఒక టైం టేబుల్, ఒక ప్రణాళిక మీరు తీసుకుని దాని ప్రకారం చేస్తారు. ఎలా ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళకి మీరు అందించే ఆహారం గురించి చెప్పండి. ముందు
0: సమ్మర్ ఒక టైప్ ఉంటుందండి వీళ్ళకి ఫుడ్, మామూలుగా రెయిని వింటర్ సీజన్లో ఒక రకంగా ఉంటుంది ఫుడ్ వీళ్ళకి. సమ్మర్ చెప్తాం మీకు, సమ్మర్ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచి వీళ్ళకి బ్రష్ చేయించడము, స్నానం చేయించడము, ఈ లోపు టిఫిన్ 8:30 కల్లా టిఫిన్ రెడీ అవుతుందని టిఫిన్ పెడతాము. ఈ టిఫిన్ ఎవరు ఎన్ని తినగలుగుతారో అన్నే తింటారు. కొంతమంది 10 తింటారు, కొంతమంది 5 తింటారు, కొంతమంది 4 తింటారు. తినగలిగే వాళ్ళకి ఏమో పెట్టిస్తాము, తినలేని వాళ్ళకి తినలేని వాళ్ళకి మేమే తినిపిస్తాము. దగ్గరుండి తింటారు. టిఫిన్ సెక్షన్ అయిపోతుంది 8:30, 9:30 మిల్క్, 10:30 రాగి జావా మజ్జిగ. రాగి జావ మజ్జిగ కలిపి తాగే వాళ్ళకి కల్పిస్తాము,
1: లేదు విడివిడిగా,
0: లేదంటే ఎవరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి ప్లెయిన్ అండి, ప్లెయిన్ విడిగా కానీ విడిగా వాళ్ళకి ఇస్తామండి. 11:30 డ్రాగన్, కివీ, రెడ్ గ్రేప్, జామ, పనస, నేరేడు, సీజన్ వారి ఏ ఫుడ్ దొరుకుతుందో ముంజుల దగ్గర నుంచి ప్రతిది ఎనీ ఐటమ్ పెడతాము.
1: ముంజులు దొరుకుతాయి కాబట్టి
0: ముంజులు పెడతాము, మామిడి పళ్ళు పెడతాం, అన్ని రకాల మామిడి పళ్ళు పెడతాము. చిన్న రసాలు ఎక్కువగా యూజ్ చేస్తాం, ఎందుకంటే ఎంత షుగర్ పేషెంట్ అయినా చిన్న రసం తినొచ్చు. బంగినపిల్లి ఉలవపాడు, బంగినపిల్లి హెవీ స్వీట్ కాబట్టి దాన్ని మాత్రం కొద్దిగా లిమిటెడ్ గా పెడతాను. షుగర్ ఉన్న వాళ్ళకి కొద్దిగా మైనస్ చేస్తాను దాన్ని. ఇక మామూలు వాళ్ళందరికీ మామూలుగా పెట్టేస్తాను. ఇక వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారే కదా దొరికేది ఆ ఫుడ్ అనేది. ఇక నేరేడు పళ్ళు వస్తాయి, నేరేడు పళ్ళు ఎనీ ఐటమ్ అండి, ఇంట్లో కూడా చూడని ఐటమ్ పెడతా. ఆ పేర్లు నాకు కూడా తెలియదు, కొనుక్కొని కొనుక్కొచ్చి పెట్టడం తప్ప.
1: దానివల్ల విదేశాల నుంచి కూడా పళ్ళు వస్తాయి
0: కాబట్టి
1: ఆరోగ్యానికి ఉపకరించేవి. కివి లాంటి ఫలాలు ఉంటాయి కదా,
0: కివి, గోల్డెన్ కివి పెడతాం. మళ్ళీ మామూలు కివి కాదండి పెట్టేది, గోల్డెన్ కివి అయితే వాళ్ళది చాలా బాగుంటుంది. అది టేస్ట్ బాగుంటుంది, దానిలో ఫైబర్ బాగుంటుంది, అన్ని రకాలుగా అన్ని విటమిన్స్ కలిసి వచ్చేటట్టు మంచి ఫుడ్ పెడతారండి వాళ్ళకి. ఎంత కోవిడ్ టైంలో కూడా నా పేషెంట్ అందరూ చాలా హెల్దీగా ఉన్నారు, ఎటువంటి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ రాలేదండి.
1: మళ్ళీ తర్వాత వీళ్ళకి వృద్ధులు కాబట్టి సాధారణంగా అనారోగ్య సమస్యలు ఏవోటి ఉంటాయి, బీపీ అని, షుగర్ అని, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ వయసుల రీత్యా కొన్ని వయసు రీత్యా వచ్చేటువంటి దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి, ఇలాంటి వారిని మీరు ఎలా పట్టించుకుంటారు, అంటే వాటికి ఎలా మీరు గైడ్ చేస్తారు వాళ్ళకి?
0: అంటే ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి వైటల్స్ చెక్ చేస్తాం, బీపీ, పల్స్, టెంపరేచర్, అట్లా ఈవినింగ్ బీపీ, పల్స్, టెంపరేచర్ చెక్ చేస్తాం. ప్రతిరోజు పేషెంట్ చుట్టూ అందరం తిరుగుతూనే ఉంటాము. వీళ్ళకి ఏది ఎలా ఉందనేది వాళ్ళ కొంతమంది చెప్పగలిగే వాళ్ళు ఉంటారు ప్రాబ్లం, కొంతమంది చెప్పలేని వాళ్ళు ఉంటారు. ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఆ బ్లడ్ టెస్ట్ ఏంటంటే
1: ఆశ్రమం తరపునే చేయిస్తారు,
0: ఆశ్రమం తరపున ఎలా ఉంటుందంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి బీపీ అప్ అండ్ డౌన్ చూసుకుని టాబ్లెట్స్ మార్చడం, వాళ్ళ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం చెక్ చేస్తాం. ఇకపోతే మనం బ్లడ్ టెస్ట్ చేయించేది ఏంటంటే బ్లడ్ పర్సెంటేజ్, తర్వాత షుగర్ ముందు తిన్నాక తినక ముందు, తర్వాత వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, ఆ వాడే టాబ్లెట్స్ కి, మేము చేసే బ్లడ్ టెస్ట్ కి రెండు మ్యాచ్ అయ్యి నార్మల్ గా రేంజ్ లో ఉంటే ఓకే. ఒకవేళ వాళ్ళకి బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉందనుకోండి, దానికి తగ్గట్టు అదర్వైజ్ ఫుడ్ అన్నమాట, ఆకుకూరలు ఎక్కువగా ఇవ్వటం. ఇక వీళ్ళకి ఏ ఫుడ్ ఇస్తే వీళ్ళకి బాగుంటది అనేది మెనూ తయారు చేస్తాం.
1: అవును,
0: ఆ పేషెంట్ వరకు సపరేట్ మెనూ తయారు చేసి ఎవ్రీ వన్ అవర్ ఇంకా అదర్వైజ్ ఫుడ్ ఏమి వెళ్తే బాగుంటుంది అనేది నేను మెనూ తయారు చేసి ఒక నర్స్ కప్ చెప్ ఆ పేషెంట్ అందరం తను గైడ్ చేస్తుంది. నేను ఇచ్చిందాము, నేను చెక్ చేసుకుంటా వాళ్ళు పెట్టారా లేదా అనేది నేను చెక్
1: చేసుకుంటాను.
0: చేసుకుని వాళ్ళు తింటున్నారా లేదా, ఒక పేషెంట్ చూడగానే తెలుస్తుంది ఈ పేషెంట్ కరెక్ట్ గా తింటున్నారా తింటలేదు, ఈమె నీరసంగా ఉందేంటి, నాకు ఐడియా వస్తుంది వెంటనే చూడగానే. అది భగవంతుడి దయ, అది
1: ఒక దైవశక్తి. తర్వాత అండి, ఇప్పుడు వాళ్ళకి మీ పరిధిలో అవలేదు వైద్యం,
0: వెంటనే అంబులెన్స్ పిలుస్తానండి.
1: అంటే మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు అంబులెన్స్ వాళ్ళు?
0: ఎప్పుడు నాకు రెడీగా ఉంటారు, విత్ ఇన్ 10 మినిట్స్ లో అంబులెన్స్ నా దగ్గర ఉంటుంది. వాళ్ళ కన్సల్టేషన్ డాక్టర్స్ మెడికల్ రిపోర్ట్ అంతా నేను ముందే హ్యాండ్ ఓవర్ చేసుకోండి పేషెంట్ ది, ఆ మెడికల్ రిపోర్ట్ దగ్గర పెట్టుకుంటాను. మేము నర్సింగ్ సర్వీస్ చేసే మా రిపోర్ట్ అని దగ్గర పెడతాను, మేము వాడే మెడిసిన్స్ అని మేము చూసుకుంటాము. అవన్నీ పిన్ కోడ్ వెంటనే వాళ్ళకి అటెండర్స్ కి ఇంటిమేషన్ ఇస్తాము, పలానా వాళ్ళని పలానా హాస్పిటల్ పంపిస్తాం, మీరు అటువైపు వచ్చేయండి అని చెప్తాను. విత్ ఇన్ అంతా హాఫ్ అన్ అవర్ లోపే వాళ్ళకి వైద్యం అందరి ఏర్పాటు చేసుకుంటారు.
1: అదే సమయంలో వాళ్ళ బంధువులు ఎవరంటే
0: వాళ్ళ బంధువులు
1: కొడుకులు గానీ ఎవరన్నా వాళ్ళకి ఇంటిమేట్
0: చేస్తారు, వస్తారు. వాళ్ళు వచ్చి వెంటనే అక్కడ అటెండ్ అవుతారు. మేము వెళ్ళిన అటెండర్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మా వాళ్ళు బ్యాక్ వస్తారు.
1: ఇక్కడ సందేహం, అసలు కొడుకులే లేరు, ఎవరు లేరు, వీళ్ళు

0: అనాథలుగా ఉన్నవాళ్ళు చేరుంటారు అనుకోండి, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎవరు చూడని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఇండివిజువల్ గా ఉన్నప్పుడు మీరే నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి తగిన సౌకర్యం ఏర్పాటు చేస్తారు.
1: అంటే వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఎవరో ఒకరిని అటెండర్ అనే నిర్ణయం తీసుకుంటాం,
0: వాళ్ళలో
1: ఎవరో ఒకరిని తీసుకుంటాం. ఎందుకంటే ఎస్ అనే వ్యక్తి ఏంటి, రేపటి రోజు సడన్ గా ఏమన్నా అవుతుంది, అది రెస్పాన్సిబిలిటీ మనం పూర్తిగా కొన్ని కొన్ని పరిస్థితులు మనం తీసుకోలేము. ఎందుకంటే మన సొంత తల్లిదండ్రుల విషయాలే కొన్ని కొన్ని మన బిడ్డను అడిగి చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజుల్లో. అంటే నిర్ణయం మనం చేతుల్లో ఉండట్ల కొన్నిసార్లు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి పూర్తి అనే వాళ్ళని ఏంటంటే అది పూర్తి అనాథ ఆశ్రమంలో రోడ్డు మీద ఉన్న వాళ్ళని అటువంటి వాళ్ళకంటే వాళ్ళు ఏం చేస్తారనేది మనకైతే తెలియదు. మన దగ్గర ఏంటంటే మినిమం ఒక అటెండర్ని ఎవరో ఒకండి అనేది మనం గైడ్ చేసుకుంటాం, వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేటట్టు అవకాశం. వాళ్ళ కనుక లాస్ట్ మినిట్లు మీదేనండి భారం అంటే మనం అనుకుంటాం చేసేస్తాం,
0: దైవం మీద భారం
1: అంతే. హాస్పిటల్లో గనక ఐసీయూలో గనక ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్ మేము నెబులైజేషన్ పెట్టిన దగ్గర నుంచి, ఆక్సిజన్ ఇవ్వటం దగ్గర నుంచి మెడికల్ కేర్ మొత్తం మేము చేయగలుగుతాం. డాక్టర్స్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మేము ఏ టు జెడ్ కూడా వైద్యం మేము వాళ్ళు ఇచ్చిన లిస్టు వాళ్ళు ఇస్తారు కదండి, ఏ సెలైన్ పెట్టాలి లేదు అంటే ఐవీలు ఇవ్వాలి ఎలా ట్రీట్మెంట్ అంటే కొంతమంది హాస్పిటల్ ఉండి భరించలేని వాళ్ళు ఉంటారు. అందులో ఏం చెప్తాను, మీరు వెళ్ళండి ఒకసారి ఓపీ చెక్ చేయించుకోండి, ట్రీట్మెంట్ రాంచుకొని వచ్చేయండి, ఆ ట్రీట్మెంట్ ప్రకారం ఇక్కడ మేము చెకప్ చేసుకుంటాము, మళ్ళీ మీరు అదర్వైజ్ వెళ్ళి మీరు చూపించుకొచ్చుకోండి, దాన్ని బట్టి పేషెంట్ ఆటోమేటిక్ గా రికవర్ అవుతారు. ఇంకా మనం ప్రాబ్లం ఉండదు. ఇంకా బాగా డబ్బు ఉన్న వాళ్ళు బాగానే పర్వాలేదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా రికవర్ అయ్యే వరకు, ఎందుకంటే హాస్పిటల్ పెట్టగానే మాట్లాడదు కదండి, ఒక పేషెంట్ మనం హాస్పిటల్ పెట్టండి ఫ్యామిలీ మెంబర్స్ అందరం సఫర్ అవ్వాల్సింది ఈ రోజుల్లో. క్యారేజీలు తీసుకెళ్ళడానికి కానీ తీసుకురావడానికి కానీ పేషెంట్ దగ్గర ఉండటానికి కానీ ఇటువంటివన్నీ మా దగ్గర ఏమి ఉండవు, ఒక పేషెంట్ మా దగ్గర ఉంటారు. సో ఇబ్బంది అనేది రానివ్వకుండా చూసుకుంటా పేషెంట్ కి. అంత సీవియర్ పొజిషన్ సడన్లీ వచ్చిన దానికి ఎవరేమి చేయలేము, కానీ రాకుండా మాత్రం 100% ఆ జాగ్రత్తలో నేను ఉంటాను.
0: ప్రతిరోజు మీరు తీసుకునే జాగ్రత్తలు, ఆహార నియమాలు, తర్వాత మందులు సకాలంలో, మీకు నర్సు ఉంటారు కాబట్టి మీ అండర్లో పర్యవేక్షణ ప్రతిరోజు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యం రక్షింపబడుతుంది.
1: ప్రతి ఎమర్జెన్సీ మెడిసిన్ నా దగ్గర ఉంటుందండి. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ అంటే నువ్వు డాక్టర్ కాదు కదమ్మా, నువ్వు అన్ని అలా ఇవ్వగలుగుతావు అని అడగచ్చు. ఎందుకంటే నేను ఒకసారి హాస్పిటల్ చేసి ఉన్నాను కాబట్టి, ఈ మెడికల్ గా వీళ్ళని చూస్తున్నాను కాబట్టి, ఆ రాసి మెడిసిన్ చేయండి అనేది ఎమర్జెన్సీ అనేది నేను దగ్గర పెట్టుకుంటాను, ఇంకా డాక్టర్ గారి సలహా తీసుకుంటా.
0: అంటే ఇప్పుడు మీరు మంత్లీ చెకప్స్ అలా అన్నారు కదా, అట్లా వచ్చినప్పుడు ఇలా డాక్టర్ గారు వాళ్ళు వస్తుంటారా?
1: ఇప్పుడు ఓ పేషెంట్ బాగాలేదండి, ఈవిడికి డాక్టర్ గారు చూపిద్దాములే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నప్పుడు నేను ఆయన డాక్టర్ గారు ఫోన్ చేస్తాను. ఏ టైం అయినా మినీ అర్ధరేత్ర పొట్టైన ఆయన వచ్చేస్తారు, నాకు వచ్చి చూసి వెళతారు. పార్ట్లు మెడిసిన్స్ అనేది ట్రీట్మెంట్ అనేది మేము చేసుకుంటాం ఆయన పర్యవేక్షణలో. ఎండీ కావాలండి మా మదర్ కి ఎండీని చూపించండి అంటే ఆయన పిలుస్తాం, ఆయన వచ్చి చూసి వెళ్తారు.
0: వాళ్ళకు కూడా కొంత సేవాభావం ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయి. మీరు పిలవంగానే వాళ్ళు కూడా ఆ దృష్టితో సేవాభావం ఉన్న వాళ్ళే తొందరగా రాగలుగుతారు.
1: ఒకే మాట అంటారు, అమ్మా నువ్వు చేసే సర్వీస్ లో మాకు ఎంత భాగం ఇస్తున్నావు అమ్మా, చాలమ్మ మాకు కూడా ఆ ఇది
0: ప్రశ్న మేడం. అసలు ఎవరు లేరు, ఆర్థికంగా వాళ్ళకి ఏమీ లేదు, పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలు చూడటం మానేశారు, వెళ్లిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, పట్టించుకోవట్లేదు. అలాంటి వారికి మీరేమన్నా ఎవరు అందించారా, అనుభవాలు ఏమైనా ఉన్నాయా?
1: ఉన్నాయండి, అందిస్తున్నాను కూడా కొంతమందికి నిన్న హోమ్ లో వాళ్ళకి.
0: అంటే బాధ్యత మనమే తీసుకుని, వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి.
1: అంటే ఉన్నారు కానీ కట్టలేరు.
0: కట్టలేరు అంటే పేదరికం వల్ల కొంత కట్టలేకపోవచ్చు.
1: కట్టలేరు, ఉన్నారు, చూడరు, చాలా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి నేను సర్వీస్ చేస్తున్నానండి. వాళ్ళు తక్కువ కడుతున్నారు కదా, వీళ్ళు డబ్బులు కడతారు కదా, వీళ్ళు డబ్బులు కట్టలేరు కదా అనేది భేదభావం లేదు. అందరికి ఈక్వల్ ఒకే ఫుడ్ అందిస్తాను నేను, ఎందుకంటే నాకు ఆ తేడా లేదు.
0: చివరిగా ఏంటంటే, మీరు అనాథాశ్రమం ఏ ఉద్దేశంతో పెట్టాలనుకున్నారు, అసలు ఇందులోకి దిగారు, మీరు రకరకాల ఉద్యోగాలు చేశారు, అనుభవం గడించారు, తర్వాత మీరు స్ఫూర్తి పొంది ప్రేరణ పొంది ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు, అసలు ఈ ఆశ్రమం ఎందుకు నిర్వహిస్తున్నాను, నాకు ఎందుకు చేపట్టానా అనే బాధ కలిగింది ఎప్పుడైనా?
1: లేదండి. ఎందువల్లంటే నా వర్కర్స్ 100% గుడ్ సర్వీస్ చేసే వర్కర్స్ అండి, నాకు చాలా బాగా చేస్తారు. ఒక్కొక్కసారి ఎవరైనా అరుస్తాం కదండి, ఒక 10 సార్లు అనేటప్పుడు ఒక్కొక్క రూమ్ కి ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు అటెండ్ అయ్యమ్మలు పెడతాము, కానీ వీళ్ళు ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఉన్న వస్తుంది ఇక్కడ అక్కడ పెట్టొచ్చే లోపు ఈ పేషెంట్ ఆడవాడు చేస్తారు, అప్పుడు వాళ్ళు స్ప్రెడ్ అవుతారు. అటువంటి టైంలో కొంచెం ఇబ్బంది కానండి, నా వర్కర్స్ అందరూ చాలా బాగా చేస్తారండి, చక్కగా వింటారు, మంచి గుడ్ సర్వీస్ అందిస్తారు. దానివల్ల నేను ఎప్పుడు ఇబ్బంది పడలా. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటండి ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల వచ్చే ఇబ్బందులు అండి, పేషెంట్ వినిపించుకోరు, గప్పుకుని దిగిపోతారు, బాత్రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు ఉన్న మార్బుల్స్ అనేటి మీద ఎక్కడ నీళ్లు ఉంటాయో తెలియదు, వాళ్ళు ఎక్కడ పడిపోతారు అనే మెంటల్ టెన్షన్ తో నేను గప్పుకుని అరుస్తుంటాను. అటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని వర్కర్స్ ని కేకలేస్తాను కానండి, మినిమం అందరూ కూడా మంచి నాకు వంట చేసే అమ్మాయి దగ్గర నుంచి నాకు పేషెంట్ కి ప్రతి ఒక్క నైట్ గాని డే గాని 24 అవర్స్ చేసే ప్రతి ఒక్క వర్కర్ 100% గుడ్ సర్వీస్ చేస్తాండి. దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదండి.
0: మీరు ప్రారంభించిన వృద్ధాశ్రమం మీరు సేవ చేయడానికి ఒక అవకాశం.
1: అవును,
0: అది భగవంతుడి వారు కావచ్చు, మన వయసు రీత్యా వృద్ధులైన వాళ్ళు, వయోవృద్ధులు.
1: అవును,
0: మరి పిల్లలు చూడని వాళ్ళు కావచ్చు, పిల్లలు దగ్గర లేక విదేశాల్లో చాలా మంది ఉద్యోగాలకు వెళ్తున్నారు, పేరెంట్స్ ఇక్కడ ఉండిపోతారు. అలాంటి వారికి గాని ఎవరికైనా గానీ మీ ఆశ్రమం ఆసరా అవుతోంది.
1: అవును,
0: మీరు సేవాభావంతోనూ కొంత మానవత్వంతోనూ కొంతమంది దేవుడు లాంటి పెద్దల సహకారంతో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని, ఈ వృద్ధాశ్రమ నిర్వహణని చాలా చక్కగా జయప్రదంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇలాగే మీలాంటి వారు ఇంకా ఇలాగే ఎన్నో ఆశ్రమాలు స్థాపించాలని, అవి వృద్ధులకి ఆసరా కావాలని ఆకాశవాణి ఆశిస్తోందండి. నమస్కారం.
1: నమస్తే అండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇప్పుడు స్వరార్చన విందాం.

ఇంతవరకు స్వరార్చన విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 45 నిమిషాలు. ఇప్పుడు విందాం ఈనాటి పెళ్లిళ్ళు వృధా ఖర్చుల గురించి మాధవి గారి ప్రసంగంలో.

ఫంక్షన్ హాల్, కళ్యాణ మంటపం గురించైతే ఊళ్ళోకెళ్లా పెద్ద అతిపెద్ద కళ్యాణ మంటపం, ఫంక్షన్ హాల్ ఏదైతే ఉంటుందో అది నిర్ణయించితే గాని తృప్తి కలగదు నేటి యువతకి. ఎంత గొప్ప కళ్యాణ మంటపంలో పెళ్లి చేసుకుంటే అంత గొప్పతనం చాటుకున్నట్లు అనే గాని ఆ సొమ్మంతా అనవసరపు ఖర్చు అనే అనిపించదు. ఆ డబ్బుతో చాలామంది పేదవాళ్లకి కొన్ని రోజులు తిండి పెట్టి బ్రతికించవచ్చు. హాలు గొప్పదైనప్పుడు దాని అలంకరణకు అంత రెట్టింపు ఖర్చు చేయాలి అని అదేదో తప్పనిసరి ఖర్చు అన్నట్లు చెప్తారు. మంటపంలో పార్వతీ కళ్యాణం, సీతాకళ్యాణం లాంటి చిత్రపటాలు నలువైపులా అమర్చి వాటికి పూలదండలు 4 వేసి అలంకరిస్తే సరిపోయేదానికి గంపల గంపల పూలతో అలంకరించి మంటపం నిండా పోసి తొక్కేస్తూ ఎన్నో పూలు వృధా చేస్తూ ఎంతో డబ్బు డెకరేషన్ కి ఖర్చు పెడుతున్నారు. కొందరు బెలూన్లతో అలంకరిస్తున్నారు. తాటాకు పందిళ్లు వేసి మామిడి తోరణాలు కడితే సరిపోయేదానికి ఆ వీధి నుంచి ఈ వీధి వరకు బల్బుల తోరణాలు, విద్యుత్ దీపాల అలంకరణ, బిల్డింగ్ అంతా విద్యుత్ దీపాల తోరణాలకి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు రోడ్డు చివర పెద్ద పెద్ద కటౌట్స్, వధూవరులవి పెట్టేందుకు ఎంత ఖర్చు చేస్తున్నారో ఎవరైనా గమనించారా? పూర్వం ఏ ఖర్చు లేకుండా ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు ముత్తైదువులు ఎంట్రన్స్ లో నించుని వచ్చేవారిని విష్ చేసి ఆహ్వానించేవారు. తర్వాత తర్వాత కూడా డబ్బేమీ వెచ్చించకుండానే బంధువుల్లో కన్నెపిల్లలు ద్వారం ముందు నించుని వచ్చేవారికి కుంకం, చందనం, పుష్పాలతో స్వాగతం పలికేవారు. ఈ తరం పెళ్లిళ్లలో లోపలికి వచ్చేటప్పుడు గుమ్మంలో నిలబడే రెప్పపాటు కాలం సుఖం, సుగంధాల గాలి కోసం ఎంట్రన్స్ ఏసీలు అమరుస్తున్నారు. అలాగే ఇద్దరు బఫూన్లు జోకర్ల వేషం వేసుకుని గుమ్మం ముందు అందర్నీ స్వాగతిస్తూ పిల్లలకి షేక్ హ్యాండ్లు ఇస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉండటం కోసం అంత డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉందా? వాళ్లని, ఏసీని ఏర్పాటు చేయకపోయినా పెళ్లికి వచ్చేవాళ్లు రావడం మానేస్తారా? అలాగే పెళ్లికి వచ్చేవారికి బస్సులు ఏర్పాటు చేయటం, వచ్చిన వారికి ఏసీ రూములు బుక్ చేయటం ఈ తరం పెళ్లిళ్లలో సర్వసాధారణం అయిపోయింది. కాని నిజంగా ఒక్క క్షణం ఆలోచిస్తే

ఏసీ రూమ్ లో గెస్టులు ఎంతసేపు ఉంటారు? పొద్దున వస్తే రాత్రి వెళ్లిపోతారు, రాత్రి వస్తే పొద్దున వెళ్లిపోతారు. పెళ్లి టైం అంతా మంటపంలో ఉంటారు. ఏసీ రూమ్ లో ఉండేది లగేజ్ మాత్రమే. అనవసరమైన వృధా ఖర్చే కదా. ఇక మేళగాళ్ల విషయం. మంచి త్యాగరాజ కీర్తనలు పాడే మేళగాళ్లకి బదులు బ్యాండ్ మేళం సినిమా పాటలు, దానికోసం వేలం వెరుగా ఖర్చు చేస్తున్నారు. ఇక పెళ్లి కూతురు మేకప్ కోసం ఆమె వెంటే ఉండి చీరకట్టు, మెహందీ, ఫేషియలు ఇలాంటివి చేసేందుకు బ్యూటీషియన్ ని రోజుల తరబడి కాంట్రాక్ట్ కి మాట్లాడుకుంటున్నారు. పసుపు సున్నిపిండి నలుగుతో తలంటు స్నానం చేసిన పెళ్లికూతురు మధువర్గం కట్టుకుని బుగ్గన చుక్క నుదుటన కళ్యాణం బొట్టు పెట్టుకున్న పెళ్లికూతురు కళకళలాడుతూ ఉంటుంది. ఆమెకి ఈ పైపై రసాయన మెరుగులు దిద్దాల్సిన అవసరం లేకుండానే పెళ్లికళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ మేకప్ల పిచ్చి ఎంతదాకా వచ్చిందంటే పెళ్లికూతురి చేతిలో పట్టుకుని వచ్చే కొబ్బరి బొండం మీద వధూవరుల పేర్లు రాయడం, రంగులు చెంకీలు అద్ది అలంకరణ చేయడం, అలాగే పెళ్లికూతుర్ని కూర్చోబెట్టే గంపని కూడా రకరకాలుగా అలంకరించి గంప కనబడకుండా చేస్తున్నారు. ఆఖరికి తలంబ్రాలు కూడా పసుపు కలిపిన బియ్యం పొయ్యకుండా దాన్నిండా కూడా ఏవేవో రకరకాల పూసలు, చెంకీలు, ధర్మాకోలు, బాల్స్, కుందన్సు కలిపేసి పోస్తున్నారు. కొంచెంలాగా కనబడే ఇవన్నీ కూడా వృధా ఖర్చులే. ఈ తరం పెళ్లిళ్లలో అసలైన అతి ముఖ్యమైన వృధా ఖర్చు వీడియోస్, ఫొటోస్. పెళ్లిలో ముఖ్యమైన ఘట్టాలు, తంతులు ఫొటోలు తీసి జ్ఞాపకంగా దాచుకుంటే సరిపోయేదానికి మొదట్నుంచి చివరి వరకు బాడీగార్డుల్లాగా, పియ్యేలులాగా వధూవరులను అంటిపెట్టుకుని ఉండి అక్కర్లేని విషయాలన్నీ కూడా వీడియోలు, ఫొటోలు తీయించి లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇక ఇక్కడ వధూవరులు రకరకాల పూలదండలు, వెరైటీ దండలు వేసుకోవడం, వీడియోలు ఫొటోలు తీసేయగానే ఆ దండలు మెళ్లోంచి తీసి పక్కన పడేస్తే వాటితో పిల్లలు ఆడుకోవడం జరుగుతోంది. అలాంటప్పుడు బరువులేని కర్పూరపు దండలు, ఏదో ఒక పూలదండ వేసి చివరి వరకు ఉంచుకుంటే చాలు కదా. ఇక భోజనాల దగ్గరకొస్తే వంట మనుషులు ఇంట్లో బంధువులు 10 మంది కలిసి బాధ్యత వహిస్తే శుచిగా రుచిగా అయిపోయే పెళ్లి వంటలకి బదులు క్యాటరింగ్లు వచ్చేశాయి. పలు రకాల పదార్థాలు విస్తరిలో వడ్డించినా తినగలిగేది పొట్టకి సరిపడినంతేగాని ఏమీ ఉండదు. ఈ క్యాటరింగ్ విధానాల వల్ల చిన్న పెద్ద అందరి విస్తరులలో అన్నీ వడ్డించేసి వృధా చేస్తున్నారు. తిన్నదానికన్నా వృధా అయ్యేదే ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా పెళ్లయిన తర్వాత సాయంత్రం సంగీత విభావరి వంటి కార్యక్రమాలు ఉండేవి. ఈ తరం పెళ్లిళ్లలో చలనచిత్ర గీతాలాపన, కుర్రకారు కుప్పిగంతులు ఏర్పాటు చేయిస్తున్నారు. దానికి చాలా ఖర్చవుతోంది. ఈ చక్రం ఆగేది ఎక్కడా? కాని ఎన్నో వృధా ఖర్చులు తగ్గించుకుంటే భవిష్యత్తులో ఆ డబ్బు ఆ పిల్లలకే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతవరకు శ్రోతలు ఈనాటి పెళ్లిళ్ళు, వృధా ఖర్చులు మాధవి గారి ప్రసంగంలో విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:52. ఇప్పుడు లలిత గీతాలు విందాం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇంతవరకు శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విందాం. 8:30 సమాచార లేఖ వింటారు.

0: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज़। गुड मॉर्निंग, आई एम अनुजा कुमार। द हेडलाइंस: West Bengal set to become the 36th state and union territory to implement Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. National Testing Agency releases exam city intimation slip for NEET UG 2026 re-examination scheduled to be held on 21st of June. Lok Sabha Speaker Om Birla to inaugurate Commonwealth Parliamentary Association India Region Zone 2 conference in Chandigarh today. New Delhi says Indonesia is a key pillar of India's Act East policy. Iran fires waves of missiles at Israel for first time since April ceasefire. And in tennis, Germany's Alexander Zverev secures his maiden Grand Slam title with 5-set victory over Italy's Flavio Cobolli in French Open final. And now the news in detail. West Bengal is set to become the 36th state and union territory to implement Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana, or Ayushman Bharat PMJ, which is the world's largest publicly funded health assurance scheme. National Health Authority and the Government of West Bengal will sign a memorandum of understanding today for the implementation of Ayushman Bharat PMJ in the state. Our correspondent has filed this report.
1: Today in Delhi, a memorandum of understanding will be signed with the central government's National Health Authority to this effect in presence of Chief Minister Shubhendu Adhikari and Union Health Minister J.P. Nadda. With today's move signing, West Bengal will become the last state to join the Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana among 36 states and union territories. Although the central government launched the Ayushman Bharat project in 2018, the Trinamool Congress government did not implement it in the state. During the election campaigning, the BJP had promised that after coming to power, the people of the state would receive the benefits of this scheme. After taking oath as Chief Minister, Shubhendu Adhikari announced that the 6 crore people who were receiving benefits under the state's Shastho Shati project would now be brought under the central Ayushman Bharat scheme. In addition, new applications can also be submitted for the project.
2: Shundi Pondash Gupta, Akashbani News, Kolkata.
0: The National Testing Agency, NTA, has released the exam city intimation slip for the NEET UG 2026 re-examination scheduled to be held on the 21st of this month. Our correspondent reports that registered candidates can now check their allotted exam city by logging in to the official website using their application number and password.
3: According to the public notice issued by the agency, the re-examination will be conducted in pen and paper mode from 2 p.m. to 5:15 p.m. across 551 cities in India and 14 cities abroad. The NTA clarified that the exam city intimation slip is not the admit card and is being issued solely to inform candidates about the city where their examination center will be located. The agency further urged candidates to stay updated through its official websites for the latest announcement regarding the examination and admit card release. The NEET UG for admissions into medical courses took place on May 3 this year, but was cancelled by the NTA on May 12 amid allegations of paper leak. The CBI is currently investigating this matter and a retest is scheduled for June 21. Aman Yadav, Akashvani News, Delhi.
0: Lok Sabha Speaker Om Birla will inaugurate the 3-day Zone 2 conference of the Commonwealth Parliamentary Association CPA India region in Chandigarh today. More from our correspondent.
4: Arrival of presiding officers and legislators across the country has started for the CPA conference for the Northern Zone 2 of the Indian region, which is being hosted by the Haryana Assembly. The conference will be inaugurated by Lok Sabha Speaker Om Birla at 3 p.m. Prior to it, he will be accorded a guard of honor at the ceremonial gate, after which Sri Om Birla and other dignitaries will address the inaugural session. After the inaugural session, a culture evening program will be organized at Tagore, where a special theatrical performance based on the values of Indian constitution and democratic traditions will be presented. During the 3-day conference, deliberations will be held on significant topics like role of legislatures in the nation building, Viksit Bharat 2047, artificial intelligence and making democratic institutions more effective. Ashwini Kumar Sharma, Akashvani News, Chandigarh.
0: Akashvani is celebrating its 90 years today. This day, on 8th of June 1936, the Indian State Broadcasting Service was renamed All India Radio. This red letter day marks a special moment in the cultural information and broadcasting history of the country, where a voice was born that would echo through generations. Post-independence, All India Radio expanded rapidly, adopting the name Akashvani in 1956. Today, Akashvani operates 591 stations, reaching 98% of India's population, broadcasting in 23 languages and 146 dialects. Akashvani's External Services Division broadcasts to over 100 countries, projecting India's voice globally and connecting with the diaspora, living up to its noble ideals of Bahujan Hitai, Bahujan Sukhai. The New Services Division, or NSD, of All India Radio strives to provide news and views to every dweller in this vast country in varied terrains, 24/7, in all major languages and dialects, while adhering to highest professional ethics and standards in radio broadcasting. This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on AIR app. India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last 12 years. During this period, the Modi government carried out many flagship initiatives for the welfare and empowerment of the poor, farmers, women and youth. Akashvani News brings you a special feature on the government's efforts over the last 12 years across key sectors. Today, we focus on the measures taken by the government towards environmental protection. A report.
5: Over the last 12 years, India has achieved a sustained environmental transformation through deliberate policy action and consistent implementation. The country has expanded forest and tree cover, restored wetlands, mangroves and coastal ecosystems, and advanced river rejuvenation through the Namami Gange program. To reduce pollution and restore the ecological health of the river Ganga and its tributaries, the Namami Gange program was launched in 2014. A total of 524 projects have been sanctioned, out of which 355 projects have been completed February this year. Talking to Akashvani News, Saurabh Gupta said that due to this program, significant improvement to the cleanliness of Ganga is visible.
6: Namami Gange karyakram ke tahat.
7: As per the Namami Gange program, Ganga River has taken care of and it is being rehabilitated. In this program, water management, treatment of river banks, determination of this flow, rural cleanliness, irrigation, distribution and public participation are included. Because of these measures, Ganga River has become more cleaner and the flow of river has also increased.
5: The Green India Mission, launched in 2015, is a flagship initiative dedicated to forest and ecosystem restoration. India's forest and tree cover stands at 8.27 lakh square kilometer, accounting for over 25% of the country's geographical area. India has achieved a significant milestone in global forest statistics by advancing to the 9th position worldwide in terms of total forest area. Talking to Akashvani News, Ashok Bhardwaj of Haryana said that he participated in Bhiwani district in plantation drive under this campaign.
8: Prime Minister Narendra Modi launched Ek Ped Maa Ke Naam campaign on World Environment Day on 5th of June in 2024. Under this campaign, he urged people to plant more trees. We also participated in this campaign and planted trees on the Haryana-Rajasthan border. We also appealed to people to plant trees with us.
5: As climate change, resource pressures and environmental degradation intensify globally, India has adopted a balanced approach that combines conservation, sustainability and development. Anand Kumar for Akashvani News, Delhi.
0: The Ministry of External Affairs, MEA, has said Indonesia is a key pillar of India's Act East policy, as Indonesian Foreign Minister Sugiono held talks with External Affairs Minister S. Jayashankar in New Delhi. Rooted in deep civilizational linkages, the India-Indonesia Comprehensive Strategic Partnership continues to grow from strength to strength across established and new areas of cooperation, MEA said. The two ministers also co-chaired the 8th India-Indonesia Joint Commission meeting yesterday. According to the MEA, the two leaders reviewed the full spectrum of bilateral relations under the India-Indonesia Comprehensive Strategic Partnership. Iran launched waves of missiles at Israel last night, marking its first such attack since the 8th of April ceasefire, according to Israel Defense Forces. Iran's state broadcaster also confirmed the missile attacks. Our West Asia correspondent has filed this report.
9: Tehran framed the operation as a calibrated act of deterrence. The Qatam al-Anbiya Central Headquarters, the command center of Iran's armed forces, had warned that any strike on the Lebanese capital would cross a red line. By targeting a specific military installation rather than population centers, Iranian military leadership signaled it wanted to impose a cost on Israel without collapsing the ongoing negotiations towards a lasting regional peace agreement. The strikes also carried a broader message towards Washington. Iranian officials, including the Parliament Speaker, had expressed deep frustration over the U.S. ongoing naval blockade restricting the maritime transit through the Strait of Hormuz and alleged that Washington effectively authorized Israel's latest actions in Lebanon. This is Vinod Kumar for Akashvani News from Dubai.
0: In Philippines, a powerful earthquake of magnitude 7.8 on the Richter scale shook the Mindanao region in southern Philippines early this morning, with a tsunami likely on some regional coasts. Power outages were reported and people were urged to go to higher ground. No further information on damage or casualties was immediately available. The Pacific Tsunami Warning Center said tsunami waves up to 3 meters are possible on some coasts of the Philippines. On to sports. In tennis, Germany's Alexander Zverev clinched his maiden Grand Slam title, defeating Italy's Flavio Cobolli in a thrilling five-set final to win the French Open crown at Roland Garros. The world number 3 prevailed 6-1, 4-6, 6-4, 6-7, 6-1 in a 4-hour and 20-minute contest on the court Philippe Chatrier. The victory ended Zverev's long wait for a major title after runners-up finishes at the US Open in 2020, the French Open in 2024, and the Australian Open in 2025. The 29-year-old became the first German man to win the French Open since Henner Henkel in 1937. In our bilingual live phone-in program Public Speak tonight at 9:30 p.m., we will bring an insightful discussion on Khet Bachao Abhiyan, restricting fertilizer use and promoting soil health, with Dr. J.P.S. Dabas, former principal scientist, ICAR, Indian Agricultural Research Institute. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-2371-7106 and 011-2331-4444 from 9:30 p.m. onwards tonight. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
10: Thank you, Anuja. Top front page headline in the Statesman writes, Nepal signals pragmatic reset in ties with India during foreign minister's visit, backing bilateral route on border issue. Ministry of Home Affairs approves deployment of 670 companies of CAPFs, marking one of the largest ever multi-layered security arrangements for Amarnath Yatra, reports the Asian Age. An editorial in Hindustan Times states how SAARC offers India what other forums cannot. It empowers Delhi amidst global turmoil with no guarantee needed from any external actor in setting the terms of the organization. In an extraordinary arrangement, NEET paper setters to be in lockdown till re-exam, no phone, net, team housed at secret location, says the Times of India. The Economic Times states, Leh Old Town to get heritage makeover to enhance infrastructure and improved public amenities. The Indian Express quoting, the government says, despite second price revision of LPG gas cylinder since crisis in West Asia, oil marketing companies are still losing 700 rupees. And finally, in a historic first for Punjab, celebrated music composer and singer A.R. Rahman delivered a live performance at the Attari border on Sunday, paying tribute to the border security force through a stirring rendition of his patriotic song, Jai Ho, notes the Tribune. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. West Bengal set to become 36th state or union territory to implement Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana. National Testing Agency releases exam city intimation slip for NEET UG 2026 re-examination scheduled to be held on the 21st of June. Lok Sabha Speaker Om Birla to inaugurate Commonwealth Parliamentary Association India Region Zone 2 conference in Chandigarh today. New Delhi says Indonesia is a key pillar of India's Act East policy. Iran fires waves of missiles at Israel for first time since April ceasefire. And in tennis, Germany's Alexander Zverev secures his maiden Grand Slam title. And with that, we end the morning news. Have
11: Akashwani se pesh hai khabarnama.
12: Akashwani.
13: Akashwani. Dr. B.R. Ambedkar Konasima Jilla Samachara Lekha Vintaru. Judicial Vyavasthalu Bar Association Samanvayamto Vyavaharinchi Kakshidarulaku Satvara Nyayam Andinchadame Paramavadiga Panicheyalani Andhra Pradesh High Court Nyayamurthi Justice Battu Devanand Pilupunicharu. అమలాపురం లోని కోర్టు భవన సముదాయంలో నూతనంగా నిర్మించిన 14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు 2వ అదనపు సివిల్ జడ్జి మ్యాజిస్ట్రేట్ కోర్టులను ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే లోక్ అదాలత్లను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని, తద్వారా పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ న్యాయపతి విజయ్, జస్టిస్ సుమతి జగడం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పాటుపడాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో పశుసంవర్ధక సహకార శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించి కోనసీమ పశుదానా విక్రయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు పశువులకు అత్యంత పోషక విలువలు కలిగిన దానాను తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ది లక్ష్యంగా పర్యావరణ హితమైన ఉచిత విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యకర్ అమల్లోకి తెచ్చిందని, ఎస్సీ ఎస్టీలకు తొలి దశలో ప్రాధాన్యత ఇచ్చి ఉచితంగా యూనిట్లు నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఏపీఈపీడీసీఎల్ ఇంజనీర్లను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీలలో అర్హులను గుర్తించి పీఎం సూర్యఘర్ ద్వారా సబ్సిడీపై సోలార్ యూనిట్లను స్థాపించాలన్నారు. పేదల పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పసలపూడి బైపాస్ జంక్షన్ కొత్తూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి వాసంశెట్టి సుభాష్తో పాటు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించి సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్దని కొనియాడారు. యుద్ద వాతావరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యవసర వస్తువులు సవరించిన ఆర్డర్ ప్రకారం తినదగిన నూనె శుద్ది యూనిట్లు తప్పనిసరిగా నమోదు చేసుకుని జిల్లా పౌరసరఫరాల అధికారి అడప ఉదయభాస్కర్ యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు. నిత్యవసర వస్తువుల చట్టం 1955 నిబంధనల ప్రకారం నిత్యవసర సరుకుల అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత మరియు అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్దేశిత యంత్రాంగాల ద్వారా నిత్యవసర వస్తువుల ధరలను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామన్నారు. స్పిరులినా ఫార్మింగ్ ద్వారా జిల్లాలో ఆక్వా, పాడి పరిశ్రమ, సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం తయారీ ద్వారా మెరుగైన ఉత్పాదకత పెంపుదలకు వినియోగించేలా యోచన చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురంలోని కలెక్టరేట్లో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధనల విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పిరులినా ఫార్మింగ్ ఉత్పత్తులను శాస్త్రీయంగా ల్యాబ్కు పంపి పోషక విలువలను నిర్ధారించాలని మత్స్యశాఖ ఏడీని ఆదేశించారు. ప్రకృతి రమణీయతకు, పచ్చదనానికి నిలయమైన జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం రైతు బజారు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాపత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గత 16 నెలలుగా ప్రతీ నెలా 3వ శనివారం ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కేవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
12: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోల సమయం 8:35. ఇప్పుడు విందాం ఈ సంగతి మీకు తెలుసా, ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వాణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
14: ప్రపంచంలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి, ప్రాణులున్నాయి, కానీ వీటన్నింటికంటే మానవ జాతి ఎంతో ప్రత్యేకమైంది. ఆలోచించే శక్తి, ఎమోషన్స్, మరీ ముఖ్యంగా మాట్లాడడం అన్నది మానవులకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. మరి అలాంటి మానవ జాతి గురించి, మన బాడీ గురించి మీకు ఎంతమందికి కంప్లీట్ గా తెలుసు? ఎంత చిన్న చిన్న విషయాలండి మనం రోజు గమనిస్తూనే ఉంటాం. అవి జరగడానికి మాత్రం లోపల ఎంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది తెలుసా? మనం డైలీ వాటిని చూస్తూ ఉండడం వల్ల అంతగా మనం గమనించకపోవచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి, మన శరీరం ఒక పెద్ద మ్యూజియం లాంటిది. ఎన్నో వింతలు, విచిత్రాలు మనకి డైలీ జరుగుతూనే ఉంటాయి. మనమంతా చిన్నప్పుడు సైన్స్ చదువుకునే ఉంటాం కదా, ఏదైనా ఒక కాలే వస్తువుని చెయ్యి తాకుతుంది అని తెలిసినప్పుడు వెంటనే కళ్ళు బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తాయి, అండ్ బ్రెయిన్ మన చేతిని అక్కడికి వెళ్లకుండా వెనక్కి లాగేస్తుంది. చెయ్యేంతక చెయ్యి ఆ పని చెయ్యదు, బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ వల్లనే జరుగుతుంది. కళ్ళు బ్రెయిన్ కి పంపించి బ్రెయిన్, వావ్, ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయే ప్రాసెస్. ఏమంటారు దీన్ని, ఒక ప్రాణి కడుపులో నుంచి ఇంకొక ప్రాణి రావడం, ఇది వింత కాదా? ఇలాంటి ఎన్నో విషయాలండి. ఇవన్నీ తెలుసుకున్నామంటే మన శరీరం మీద మనకి ఖచ్చితంగా గౌరవం పెరుగుతుంది. ఎంతో జాగ్రత్తగా, అపూర్వంగా, ఎంతో విలువైన వస్తువుగా చూసుకోవాల్సింది మన శరీరం అని మనకి అర్థమవుతుంది. మరి లేట్ లేకుండా ఈరోజు ఇవన్నీ విషయాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా, నేను మీ కావ్యశ్రీ. ఈ రోజుల్లో మనం ఫోన్లకి, కంప్యూటర్స్కి, ల్యాప్టాప్స్కి, ఇంకా మన ఇంటికి చాలా మంది కూడా బార్ కోడ్స్ పెట్టుకుంటున్నారు. అంటే యునిక్ ఐడెంటిఫికేషన్ అనమాట, ఎవరికి వేరే వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం. కానీ మన శరీరంలో ఉండే బార్ కోడ్ ఏంటో తెలుసా అండి? మన ఫింగర్ ప్రింట్స్, మన చేతి వేలి ముద్రలు బార్ కోడ్స్. ఒక ఫింగర్ ప్రింట్ ఇంకొక ఫింగర్ ప్రింట్తో మ్యాచే అవ్వదు, ఈ విషయం అందరికీ తెలుసు. మరి అంతకు మించిన బార్ కోడ్ ఏముంది చెప్పండి? అలాగే ఫోన్లు కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇంకా చాలా సిస్టమ్స్ ఇప్పుడు టచ్ స్క్రీన్తో పనిచేస్తున్నాయి. మరి మన శరీరంలో టచ్ స్క్రీన్ ఏంటి తెలుసా? మన స్కిన్ అండి. ఎవరన్నా టచ్ చేస్తే ఆ ఫీల్ని మనం వెంటనే ఫీల్ అవ్వగలం. మరి ఎంత పెద్ద టచ్ స్క్రీన్ మన బాడీలో ఉందో ఆలోచించండి. సూపర్ కంప్యూటర్, ఇప్పుడు కంప్యూటర్స్ లేనిదే ఏ పని జరగట్లేదు. క్యాలిక్యులేషన్స్, సేవింగ్, మెమొరీ, ఇలా ప్రతి ఒక్కటి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన బ్రెయిన్ ఎంత పెద్ద సూపర్ కంప్యూటర్ అయి ఉంటుంది. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఏదైనా ఒక కాలే వస్తువుని మనం చేయి తాకుతుంది అని తెలిసినప్పుడు వెంటనే కళ్ళు దానికి ఇన్ఫర్మేషన్ పంపించి మళ్ళీ బ్రెయిన్ నుంచి చేతికి ఇన్స్ట్రక్షన్స్, నో దాన్ని తాకొద్దు అని చెప్పడము, ఎన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతుందని మనం ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నాం, ఎన్ని ఆలోచిస్తామండి ఒక రోజుకు. ఇవన్నీ కూడా ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా బ్రెయినే చేస్తుంది. మరి ఇంతకు మించిన సూపర్ కంప్యూటర్ ఎక్కడుంది? ఇలాంటి ఎన్నో విషయాలు మన బాడీలో రెగ్యులర్గా, రెస్ట్ లేకుండా, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. మన శరీర బరువులో మెదడు కేవలం 1.5 కిలోగ్రాముల బరువు కలిగి ఉంటుంది. కానీ మనం డైలీ తీసుకునే ఆక్సిజన్ లో మాత్రం మనం మెదడు 20% ఆక్సిజన్ యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే మొత్తం పనంతా కూడా బ్రెయినే కదా చేసేది మ్యాక్సిమం. సో అందుకని ఆక్సిజన్ ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. మన బాడీలో ఇంకేం చేసినా దాన్ని ఏమి చేయలేం, కేవలం కాల్చడం ద్వారానే పాడవగలిగేది వెంట్రుకలు. ప్లాస్టిక్ కంటే కూడా వెంట్రుకలు భూమిలో కలవడానికి చాలా టైం పడుతుందంట. ఇక ఏ రకంగా దాన్ని నాశనం చేయలేం, కేవలం కాలిస్తే మాత్రమే వెంట్రుకలు పాడైపోతాయి. అలాగే కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా వెంట్రుకలు అలాగే ఉంటాయి. ఒక్క వెంట్రుక మనకి ఎవరిదైనా దొరికినా కూడా అది ఎన్ని సంవత్సరాల క్రితందైనా కూడా ఆ మనిషి యొక్క డిఎన్ఏ ఆధారంగా వాళ్ళు ఆడన మగన, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళు ఏ యుగం వాళ్ళు, వాళ్ళు ఎంత హైట్ ఉండేవాళ్ళు, ఇలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. మనం ఏదైనా ఒక విషయాన్ని చులకనగా చూస్తున్నారు అన్నప్పుడు వెంట్రుకలా తీసిపడేశారు అని మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే అంత తక్కువది వెంట్రుక అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం, కానీ అంత సీన్ లేదండి. వెంట్రుకకు చాలా సీన్ ఉంది. మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగం ఏదైనా ఉంది అంటే అది మీరేం చెప్తారు, మేబీ కళ్ళయ్యుండొచ్చు కావ్య, కళ్ళు చాలా డెలికేట్ గా ఉంటాయి కదా అంటారా, కానీ కాదు. పెదవులు మన శరీరంలో ఎంతో సున్నితమైన భాగం. కొన్ని స్టడీస్ ప్రకారం ఒక మనిషి తన యావరేజ్ గా ఆరోగ్యకరమైన మనిషి తన జీవిత కాలంలో 70 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎంత ఆహారం తింటారో మీకు తెలుసా? ఎస్, 30,000 కిలోల ఆహారం తింటారట. మీరు నిద్రపోతూ ఉన్నప్పుడు ఏదైనా లైట్ మీ కంటి మీద పడిందనుకోండి, నిద్రపోతూ కళ్ళు తెరుచుకొని లేకపోయినా కూడా టక్కుమని మెలకు వచ్చేస్తుంది. అండ్ చాలా మంది నిద్రపోతున్నప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూడా చాలా మంది కంటికి అడ్డంగా మాస్కులు లాంటివి పెట్టుకుంటూ ఉంటారు లైటింగ్ పడకుండా. మరి మీరు నిద్రపోతున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా స్మెల్ని గమనించారా? ఒక మంచి సువాసన కానీ లేదంటే ఏదైనా మంచి ఫుడ్ వాసన కానీ చూసారా? చూడలేరు. నిజమండి, మనం నిద్రపోయేటప్పుడు మనం ఎలాంటి వాసనని గుర్తించలేమట. మన ముక్కు ద్వారా మనం ఎలాంటి వాసనని ఆ టైంలో మనం గుర్తించలేము. ఎంత మంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చి మీ ముందు స్ప్రే చేసినా మీరు నిద్రపోతున్నప్పుడు మీకు ఆ స్మెల్ తెలియదు. ఒకసారి ఆలోచించండి, ఎప్పుడైనా మీకు అలా జరిగిందా? అదే మెలకువలో ఉన్నప్పుడు 10,000కు పైగా రకాల వాసనలని మన ముక్కు గమనించగలదట. ఇప్పుడైతే ఒక పాట వినేద్దామా?

మన మానవ శరీరం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇప్పటి రోజుల్లో చాలా మంది ప్రాబ్లం, అబ్బా నాకు జుట్టు రాలిపోతూ ఉంది, చిన్నప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడే మరీ ఎక్కువ అయిపోయింది అన్న మాటను మనం వింటూ ఉంటాం. చిన్నప్పుడు ఏంటండి, మీరు అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచే మీకు వెంట్రుకలు రాలడం స్టార్ట్ అవుతుంది. బిడ్డకి తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచి కూడా వెంట్రుకలు రాలడం ఉంటుందంట. రకరకాల రంగులు, రంగురంగుల సీతకొక చిలుకలు, ఇంద్రధనస్సు, ఇలా చూస్తే మనసుకు ఎంత ఆనందంగా ఉంటుంది కదా. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు అండ్ వాటిని చూసినప్పుడు అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఈ విషయం మీకు తెలుసా, మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఎక్కువ కలర్స్ ని గుర్తించగలరట. అంటే రెండు దగ్గర దగ్గరగా ఉన్న కలర్స్ ని పక్క పక్కనే పెట్టినప్పుడు వాటి మధ్య వేరియేషన్స్ ని మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళే బాగా గమనించగలరు. అందుకే అండి ఆడవాళ్ళకి రంగురంగుల చీరలన్నా రంగురంగుల బట్టలన్నా చాలా ఇష్టం. మనిషి గుండె ఒక రోజుకు 7600 లీటర్ల బ్లడ్ ని పంప్ చేస్తుంది. ఇది అంత ఫాస్ట్ గా మన బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇక మన ఫేస్ విషయానికి వస్తే, మన ముఖంలో కోపం, ఆనందం, బాధ, చిరాకు ఇలా అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇమ్మీడియట్ గా కనిపిస్తుంటాయి. మనమేం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మన ఉద్దేశం ఏంటి అన్నది మన ముఖాన్ని చూస్తే అర్థమైపోతుందన్నమాట. మరి మన ఫేస్ తో మనం ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు? మహా అయితే ఒక 20 లేదంటే ఒక 50 కావ్య అంటారా? కాదండి, మన ఫేస్ తో మనం దాదాపుగా 7000 రకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చట. మరి ఇక స్టార్ట్ చేసేయండి, అద్దం ముందు నిలబడి మీరు ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలుగుతున్నారు ఒకసారి ట్రై చేయండి తమాషగా. మన శరీరంలో బయటకు కనిపించే అవయవాల్లో ఎక్కడైనా కూడా చెమట పడుతుందట, కానీ కేవలం పెదవుల పైన చెమట పట్టదు. ఎందుకంటే పెదవుల పైన చెమట గ్రంథులు ఉండవు. మనకు అవసరమైన ఆక్సిజన్ ని మొత్తం అన్ని అవయవాలు కూడా రక్తం ద్వారా తీసుకుంటూ ఉంటాయి. ఆ రక్తాన్ని గుండె పంప్ చేస్తూ ఉంటుంది ఏ బాడీ పార్ట్ కి కావాలి అనేసి. కానీ కేవలం కళ్ళు మాత్రం దానికి కావలసిన ఆక్సిజన్ ని డైరెక్ట్ గా గాలి ద్వారా తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని గాలిలోకి వదిలేస్తాయట. వావ్, ఈ విషయం తెలిసినాక నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపించింది తెలుసా. నిజంగా మన కంటి పైన ఉన్నటువంటి ఒక పొర ద్వారా ఆక్సిజన్ ని డైరెక్ట్ గా గాల్లో నుంచి తీసుకొని గాల్లోకి కార్బన్ డైఆక్సైడ్ ని కళ్ళు వదిలేస్తాయట. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది అని అనుకుంటాను, బట్ చాలా

ఇంట్రెస్టింగ్ విషయం అండి. మనం తుమ్మును అస్సలు ఆపుకోలేము కదా, ఖచ్చితంగా తుమ్మేయాల్సిందే. ఇంకా రాకపోయినా కూడా మనం ట్రై చేసి తుమ్మితే అమ్మయ్యా ఒక పని అయిపోయింది అని ఫీలింగ్లో ఉంటాం. మరి తుమ్మినప్పుడు ఖచ్చితంగా మనం కళ్ళను మూసుకుంటాం. కళ్ళు తెరుచుకొని ఎవ్వరూ తుమ్మలేరటండి. అలా తుమ్మడం ప్రమాదం కూడా అట. అలాంటి సాహసాలన్నీ ఎందుకు చెప్పండి? ఎలా రెగ్యులర్గా జరిగిపోతుందో అలా జరిగిపోతే పోలా. మన శరీరంలో ఏదైనా ఒక పార్ట్కి దెబ్బ తగిలి ఏదైనా ప్రాబ్లం వస్తే అది మళ్ళీ రికవర్ అయిపోయి మామూలు స్థితికి రావడానికి దానికి అవకాశం ఉంటుంది. అదంతా కదే కూడా కొన్ని కొన్నిసార్లు క్యూర్ చేసుకుంటూ ఉంటుంది. కానీ కేవలం పళ్ళు మాత్రం, అవి ఒకవేళ ఇరిగిపోయినా ఏదైనా ప్రమాదం ద్వారా ఊడిపోయినా కొత్త పన్ను పెరగడం గానీ కొత్త పన్ను రావడం గానీ జరగదు. మన బాడీలో మనకి పుట్టుకతో 300కు పైగా ఎముకలు ఉంటాయి. కానీ మనం పెరిగే కొద్దీ వాటి సంఖ్య 206 అయిపోతుంది. పెరిగే కొద్దీ ఎముకలు కూడా పెరగాలి కదా కావ్య, తగ్గడం ఏంటి అంటారా? చిన్న చిన్న ఎముకలన్నీ కూడా కలిసి పెద్ద ఎముకల్లాగా ఒకటే ఎముకలాగా అయిపోవడం వల్ల వాటి సంఖ్య తగ్గిపోతుంది. చాలా మంది వ్యక్తులు 20 సంవత్సరాల వయసు వరకు ఎదుగుతారు మనకి తెలుసు. అంటే పిల్లలు కూడా ఒక ఏజ్ వచ్చేంత వరకు పెరుగుతారు, ఆ తర్వాత పెరగరు. ఇది కంటిన్యూస్ గా మనం బతికినంత కాలం పెరగడం జరుగుతూనే ఉంటే మనం ఒక్కొక్కరు ఎంత హైట్ ఉంటామో కదా. అది ఎందుకు అనంటే మన అస్థి పంజరాలు వాటి తుది పరిమాణాలకి ఆ టైంలో చేరుకుంటాయి. అలాగే ఎముకల మధ్య గ్రోత్ ప్లేట్లు కూడా మూసుకుపోతాయి అన్నమాట ఆ టైంకి, ఒక 20 సంవత్సరాలు అలా వయసు వచ్చే టైంకి. ఇక అప్పటి నుంచి పెరగడం అన్నది జరగదు. మన గుండె రోజుకు దాదాపు 100,000 సార్లు కొట్టుకుంటుందండి. నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది కదా గుండె, అస్సలు రెస్ట్ లేకుండా. అందుకే మన శరీరంలో గుండెకు అంత ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్తాం. మనకు నచ్చిన వాళ్ళని కూడా గుండెల్లో పెట్టుకున్నాము అని మాట్లాడుకుంటూ ఉంటాం. మనం మన చేతితో దేన్నైనా ఈజీగా పట్టుకోవచ్చు. ఒక చేతికి ఏదైనా చిన్న దెబ్బ తగిలి ఆ చేయి కొన్ని రోజులు మనకి వర్క్ అవ్వకపోతే మనకు అసలు ఏ పని కూడా చేయబుద్ది కాదు, చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనం అలా అలవాటు పడిపోయాం అన్నమాట. మీకు ఈ విషయం తెలుసా? మన చెయ్యి బలంలో 50% చిటికిన వేలు నుంచే బలం వస్తుందంట. ఎస్, ఆ చిటికిన వేలు ఉండడం వల్లనే మనకు చెయ్యికి అంత గ్రిప్పింగ్, అంత బలం ఉంది. వావ్. మనం ఒకేసారి గాలి తీసుకుంటూ ఆహారాన్ని మింగలేం. ఐదర్ గాలైనా తీసుకోవాలి, ఆహారం ఆపి, లేదంటే ఆహారాన్నైనా మింగేసి ఆ తర్వాత గాలైనా తీసుకోవాలి. ఈ విషయం తెలిసాక కూడా మీకు ట్రై చేయాలనిపిస్తుంది కదా. ఎస్, నేను కూడా ట్రై చేశాను. అవునా, రెండింటిని ఒకేసారి చేయలేము ఆ రెండు పనులను చేసి? నో వే. అందుకనే ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్నమాట. వేలి ముద్రలు ఎలా అయితే డిఫరెంట్ గా ఉంటాయని మనం మాట్లాడుకున్నామో అలాగే ఒక మనిషిలో ఇంకొక ప్రత్యేకమైంది కూడా ఉంది. అది ఒక మనిషికి ఇంకొక మనిషికి సేమ్ గా ఉండదు. ఈవెన్ ట్విన్స్ లో కూడా వేలి ముద్రలు ఎలా అయితే డిఫరెంట్ గా ఉంటాయో నాలుకలు కూడా ఒక మనిషికి ఇంకొక మనిషికి వేరుగా ఉంటాయి. అవి రెండు కూడా ఎవ్వరికి సేమ్ గా ఉండవట. మనం చాలా మంది గమనిస్తూ ఉంటాము, మనకి ముక్కులు అలాగే చెవిలో హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎందుకు వస్తుంది అనవసరంగా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అక్కడ ఎందుకు హెయిర్ ఉందో తెలుసా అండి? గాలి ద్వారా దుమ్ము డైరెక్ట్ గా మన బాడీలోకి వెళ్ళిపోకుండా ముక్కు ద్వారా చెవుల ద్వారా ఆ హెయిర్ అడ్డంగా ఒక ఫిల్టర్ లాగా వర్క్ చేస్తుందట. చూసారా, వాటికి కూడా రీజన్ ఉందా అనిపించింది నాకైతే ఈ పాట మీకోసం.

0: మన మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రం అండి. లెక్కలేనని క్లిష్టమైన వ్యవస్థలు, వివిధ రకాల కణాలు, అవయవాలు, ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు మనం నార్మల్ రెగ్యులర్ లైఫ్ జీవించడానికి హెల్ప్ చేస్తూ ఉన్నాయి. ఇంత క్లిష్టమైన మానవ శరీర వ్యవస్థ ప్రతిరోజు ఎంతో ప్లానింగ్ తో ఒక సిస్టమాటిక్ గా పనిచేస్తూ అలసట లేకుండా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి మిషనరీకైనా కూడా చిన్న చిన్న రిపేర్స్ అన్నది అవసరమే కదా. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నవి కూడా నార్మల్, అవంతకవే కూడా అవి క్యూర్ చేసుకుంటాయి. దానికి సపోర్టుగా మనం మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటాము కొన్నిసార్లు, సో తొందరగా క్యూర్ అయిపోతూ ఉంటుంది. మరి ఇంత మాత్రం దానికే చాలా మంది ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అయ్యో నాకు ప్రాబ్లం వచ్చేసింది అని డీలా పడిపోతూ ఉంటారు. ఇది నార్మల్ విషయం, దానికి డీలా పడాల్సిన అవసరం లేదు. అండ్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా హ్యాపీగా ఆరోగ్యకరమైన వ్యక్తులు ఉన్నారంటే ఇంకా అంతకంటే అదృష్టవంతులు ఎవ్వరూ లేరండి. దేవుడు మనకి ఏమీ ఇవ్వలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏముంది చెప్పండి? ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉంటే అంతకంటే అదృష్టవంతులు ఎవ్వరూ లేరు కదా. మనం చాలా సింపుల్ గా తీసుకునే విషయాలు కూడా జరగాలి అని అంటే చాలా ప్రాసెసే జరుగుతుంది లోపల. మనం ఆలోచించండి, ఏదైనా ఒక చిన్న విషయాన్నైనా మీరు ఒకసారి ఆలోచించండి, ఇది ఎలా జరుగుతుంది ఉండొచ్చు అని. ఇప్పుడు ఈవెన్ మీరు నా ప్రోగ్రామ్ వినడం కూడా ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఎస్, నేను చెప్పే మాటలు మీరు ఆలోచించండి అన్న తర్వాత కూడా ఆలోచించడం అన్నది మీ బ్రెయిన్ కి మీ చెవులు పంపించే ఇన్స్ట్రక్షన్ అండి. యా, సో ఇదంతా ఇలానే రోజు రెస్ట్ లేకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ పెట్టుకోవడం, ఉన్నదాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వడం అన్నది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. వచ్చే వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కావ్యశ్రీ, బై బై.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి
4: 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
6: మన శ్రీ చైతన్య విద్యార్థి.
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9:00 కావస్తుంది. మరి కాసేపట్లో హలో అభిరుచి విందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినండి చిత్ర జగత్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 9:01. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ముందుగా ప్రేమ పావురాలు చిత్రం నుంచి ఓ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.

0: మరుసలతో మనల్ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. హలో బ్రిడ్జ్ అండి.
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: తుమ్మల తర్ల గోపీనాథ్, బుచ్చిరెడ్డి ఫాలో.
0: గోపీనాథ్ గారు, ఏ పాట విందామంటారు ఇవాళ?
1: బాగున్నారా సార్?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బ్రహ్మాండంగా ఉన్నాను సార్.
0: రైట్, బ్రహ్మాండంగా చెప్పేయండి పాట పేరు కూడా.
1: ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీరకు తకదిమి తకదిమి అనే పాట సార్.
0: తప్పకుండా అండి. కోరుకున్న శ్రోతలు ఉన్నారా? రైట్, వీరందరి కోసం మీరు కోరిన పాట సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నారండి, విందాం.

0: హలో, సుభేట్ సాంగ్ విన్నారు కదా, వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలంటే కనుక నంబర్ తెలుసు కదా, 0861-233-100. ఈ నంబర్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటలు వింటూ ఉండండి. వింటూనే ఉండండి, విందాం విందాం వింటూనే విందాం 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో హలో
1: హలో,
0: నమస్తే అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నా పేరు తిరుపాల్, నెల్లూరు జిల్లా.
0: తిరుపాల్ గారు నమస్కారం అండి, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు మేడం?
0: నేను బాగున్నానండి, నేను మేరీ సుజిత. హలో, ఏం పాట కావాలండి?
1: పుణ్యభూమి నా దేశం నమో నమ పాట మేడం.
0: పుణ్యభూమి నా దేశం కోరుకున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: అందరూ కోసం మేడం.
0: అవును, మీరు మన హలో బ్రిడ్జ్ లో ఫోన్ చేస్తూ ఉంటారు కదా, మీకు నచ్చిన ప్రోగ్రామ్ ఏంటో ఒకసారి చెప్పండి.
1: అన్ని ఇస్తాం సార్ మేడం.
0: ఇప్పుడు వినే ప్రోగ్రామ్ ఇది ఒక్కటే అని చాలా మంది చెప్తూ ఉంటారు.
1: అన్ని ప్రోగ్రామ్ ఇస్తాం మేడం.
0: ఓకేనండి, సరేనండి. మీరు కోరినట్లుగానే మేజర్ చంద్రకాంత్ చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ పుణ్యభూమి నా దేశం సాంగ్ వచ్చేస్తుంది. విన్నావా మరి?
1: విన్నాను మేడం.
0: ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. నేను మీ మేరీ సుజిత. ఇప్పుడు మరొక శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో కాల్ కట్ అయింది. మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఉన్నారు, శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా కోరిన పాటే కోరుతూ ఉన్నారు, పాత పాటలే కోరుతున్నారు. మన దగ్గర కొత్త పాటలు కూడా ఉన్నాయండి, గమనించుకోండి శ్రోతలు. అలాగే కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. వింటూనే వినండి. మీరు డైల్ చేయవలసిన మా నంబర్ 08612333100.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంకి ముందు మరొక శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో శ్రోతలు మీరు వెంటనే కాల్ చేయాల్సిన మా నంబర్ వచ్చేసి 0861233100. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటను వినాలి అంటే కనుక మీ పూర్తి వివరాలు మాకు తెలపాలి. అలాగే చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు కూడా తెలపండి. పూర్తిగా కొత్త పాటలు కూడా అవైలబుల్ ఉన్నాయి కనుక కొత్త పాటలు కూడా అడగండి. ఇప్పుడైతే మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
4: శుభోదయం మేడం.
3: శుభోదయం అండి. ఎవరు?
4: కావలెడవల గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు.
3: అహోబిల వెంకటేశ్వర్లు, నమస్కారం. బాగున్నారా? నమస్కారములతో మేరీ సుజిత మేడం గారు మీకు తెలుపుతూ ఉన్నారు. 90 సంవత్సరాల ఆకాశవాణి.
4: మన శంకరవర ప్రసాద్ సినిమాలో పాట ఉన్న మేడం.
3: ఏం పాట అండి?
4: పిల్ల పాట ఒకటి
3: పాడతారా?
4: నేను పాడలేను మేడం.
3: ఒక లైన్ పాడండి. ఇందాక ఏదో పాడినట్టున్నారు.
4: నాకు పని ఉంది మేడం, తొందరగా
3: వెళ్ళిపోవాలా? ఓకే, సరేనండి. మీరు కోరిన పాట అయితే రెడీగా ఉంది. కోరుకున్న శ్రోతల పేర్లు చెప్తారా?
4: కోతులు శ్రోతలు వచ్చి శోభనాథ జాతరావు, పాలెం పోలయ్య, తెల్లక్ష్మీపురం జాగిరి భాష, నా ప్రాణమిత్రుడు, నా శ్రేయోభిలాషి, అభి కోసం.
3: ఎవరు?
4: అభి మేడం, నా ప్రాణమిత్రుడు ఉన్నాడు.
3: అవునా? మీ స్నేహితులందరి కోసం, మీ ప్రాణమిత్రులందరి కోసం, మీ కోసం వింటున్న శ్రోతలందరి కోసం కూడా పాట. అందరినీ అడిగినట్టు చెప్తామండి. ఇప్పుడైతే మీరు కోరినట్లుగానే మన శంకరవర ప్రసాద్ చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. ఉన్నాం, ధన్యవాదాలు అండి.
4: ధన్యవాదాలు మేడం. మార్పు మంచికి.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా. హలో బాగా చలి.
1: మానశంకర్ వరప్రసాద్ చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. వెంటనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో విరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు కదా. ప్రశాంతంగా అలా సాగిపోతూ ఉంది మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో సూపర్ హిట్ సాంగ్స్తో. హలో విరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. చిట్ట చివరి శ్రోత, హలో.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అభిరుచికి స్వాగతం.
2: జాకిర్ మేడం.
1: జాకిర్ గారు బాగున్నారా?
2: మీరి సుజిత మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ.
1: ధన్యవాదాలండి.
2: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజమైన పండగ ఈ రోజు చేసుకోవాలా? ఎందుకంటే మా మేరీ సుజిత గారు ఉదయం పూట రావడం, కాలు తగలడం, మీతో మాట్లాడడం అసలు నిజమైన పండగ ఈ రోజు.
1: అబ్బబ్బబ్బాయ్, పండగ చేసేసారండి. ఎలా ఉన్నారు
2: మేడం? మేడం ఏం మేడం, మీరు అంటే గమ్ముగైపోయారు ఏం మేడం? పులక కనకమ్మ గురించి వినిపించారు, ఏదైనా మంచి కార్యక్రమం కోసం వస్తారు ఎదురు చూస్తాం.
1: కార్యక్రమంలో మంచి మంచి పాటలు వింటూ ఉన్నాం, మన శ్రోతలందరినీ పలకరిస్తూ ఉన్నాను. ప్రతి సోమవారం సాయంకాలం మనల్ని అలరిస్తూనే ఉన్నానండి. అయితే ఇప్పుడు మనం మంచి పాట ఒకటి విందాం చివరిగా. హలో బిరుచిలో
3: జాకిర్ భాయ్, నేను కూడా వింటూ ఉన్నా జాకిర్ భాయ్.
1: పక్కనే
3: జాకిర్ భాయ్,
2: ఆబిద్ హుజేర్ గారు మీరు టిఫిన్ కి వెళ్ళి మేడం పంపించారేమో అనుకున్నాను.
1: లేదు లేదు, ఇద్దరు ఉన్నాం.
2: చాలా సంతోషం మేడం, లాస్ట్ కాల్ తగిలినందుకు. పాట లేకపోయినా పర్వాలేదు మేడం, వాట్సాప్ లో అయినా చూసుకుందాం, ఇబ్బంది ఏమి లేదు. మీతో మాట్లాడడం, ఆబిద్ హుసేన్ గారితో మాట్లాడడం అసలు నిజమైన పండగ. ఇప్పుడు పోయి మటన్ తీసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవాలా?
1: మాకు కూడా పంపించేదిందా ఇది?
3: జాకిర్ భాయ్, మీ మాటలతో మేము కూడా పండగ చేసుకున్నాం. ఇప్పుడు
2: చేసుకోవాలి సార్, ఖచ్చితంగా. మన అసలు ప్రతిరోజు పండగే కదా, మన 90 సంవత్సరాలు ప్రతిరోజు మంచి కార్యక్రమాలు వస్తుండే, దాని గురించి చెప్తా ఉంటే అంతిదిగా ఉందండి, అంతిదిగా ఉంది.
1: జాకిర్ గారు, మీకు నచ్చిన ప్రోగ్రామ్ ఏంటి చెప్పండి మన సింహపురి ఎఫ్ఎం లో.
2: ఈ సంగతి మీకు తెలుసా? యాత్రా సహాయకారి మహాసేన గోపన్న, మా ఆబిద్ హుసేన్ గారు డాక్టర్ గారి సలహాలు, మంజుల పాలెట్టి గారు చేసే సముద్ర తీర కథలు, నరసింహ సార్ వాయిస్ అంటే నాకు ప్రాణం.
1: ఎవరిని ఎక్కడ తక్కువ చేయకుండా అట్లా తీసుకొచ్చేసారనమాట.
2: ఆకాశవాణి సింహపురంతో అనుభవం తక్కువైనా 90 సంవత్సరాల అనుభవం, విజ్ఞానం నేర్చుకున్నా.
1: చాలా మంచి శ్రోతను పలకరించాం చిట్ట చివరిగా మనం హుసేన్ గారు.
3: అవును, ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి. మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మంచి మంచి పాటలు వింటూ ఉండండి.
2: మీరు ఏదో కార్యక్రమం రావాలా తొందరగా.
1: వస్తాను సార్, ఇప్పుడు కూడా ఉన్నాను ఇక్కడే.
2: ఇప్పుడు ఉన్నారు ఎవరో జీవించేసారు, మీరు మీరు చెప్పినట్టుగా ఎవరు చెప్పారు, నెల్లూరు యాస అట్టుంటది మంది.
1: సరే, ఫైనల్ ఫైనల్ ఫినిష్ ఇచ్చేసారు అనమాట జాకిర్ గారు.
2: నెల్లూరు అంటే మేరీ సుత, మేరీ సుత అంటే నెల్లూరు.
1: అబ్బబ్బబ్బా, ఏమన్నా చెప్పారా, రాసేసుకోవచ్చు. సరేనండి జాకిర్ గారు, మంచి మంచి పాటలు కోరుతూ ఉన్నారు. చిట్ట చివరిగా మీరు కోరుకున్న పాట ఏంటి చెప్పండి.
2: డీజే ఢిల్లు రాధిక
1: పాడతారా ఏమన్నా?
2: దేనికిలే మేడం, టైం అయిపోతా ఉంది.
1: ఓకే సరే, అయితే కోరుకున్న పాట వచ్చేసింది,
2: వెళ్ళిపోతాం.
1: కోరుకునే శ్రోతలందరికీ చెప్పండి.
2: అందరు అందరు ఉండారు ఇందాక, మా బ్రదర్ వెంకటేశ్వరు, గోపినాథ్, ఇస్మాయిల్ భాయ్, అందరు మన బ్రదర్స్ కదా, అందరి కోసం
1: కోరుకున్న శ్రోతలందరి కోసం, ఇస్మాయిల్ భాయ్ కోసం, మన వింటున్న సింహపురి శ్రోతలందరి కోసం కూడా.
2: అవునవును,
1: డీజే ఢిల్లు స్క్వైర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసింది, విందాం. ధన్యవాదాలండి.
4: చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక, చెప్పు.
5: రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ.
4: నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేడో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు, టిల్లు లాంటి లప్పగా లేడున్నారు ఓన్ అవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక, చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక, దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడనే సంకనాకుతా, చెప్పు రాధిక ఏం కావాలి నీకు.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధ.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9:39. మనకు వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినిగితల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మనకు చాలా వాట్సాప్ సందేశాలు వస్తున్నాయి. మరి వాట్సాప్ సందేశాలు ఒకసారి చూద్దాం. కోర్ నుంచి షారిక్ అలీనా సార్ చిత్రం నుంచి ఓ పాట వినిపించమని కోరుతున్నారు. వీరితో పాటు కొంతమంది శ్రోతలు ఉన్నారు, వారి పేర్లు అయితే చూద్దాం. మనకు నరేందర్రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష తరుపులపల్లి గ్రామం నుంచి, అలాగే దిలీప్, అన్విత కూడా కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తరుపులపల్లి గ్రామం నుంచి మరొక వాట్సాప్ చూద్దాం. ఈ వాట్సాప్ మనకు 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రామకృష్ణారెడ్డి గనగలూరు నుంచి, అలాగే ఓకే శ్రోతలు మిగతా శ్రోతలు కూడా చూద్దాం. మనకు స్టేషన్ డైరెక్టర్ గారికి అలాగే సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమలేఖలు చిత్రం నుంచి పాట వినిపించండి అని కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త. వీరితో పాటు శ్రోతలు ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్, యాదవ్జీ, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూ బాబా, మూసాపేట, నరేష్ ఇతర ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. వీరితో పాటు మరొక వాట్సాప్ సందేశం కూడా వచ్చింది. ఈ వాట్సాప్ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, మరి వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీ నుంచి శుభాకాంక్షలు అందుకుంటూ కూడా మరి సార్ చిత్రం నుంచి శ్రోత కొన్ని ఈ పాట విందాం.

0: साधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న స్నేహితులు ఆకాశవాణి సింహగిరి ఎఫ్ఎం కేంద్రం నుంచి వింటూ ఉన్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలంటే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించండి. 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించి మీరు కొన్ని పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, మరొక వాట్సాప్ చూసేద్దాం. సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ గారికి అలాగే టెక్నీషియన్స్కు అందరికీ 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. ఇలాగే మరిన్ని విజయవంతమైనటువంటి కార్యక్రమాలు మీరు వినిపించారని మేము వినాలని కోరుకుంటున్నాం. కేవలం పాటలే కాదు, సమాచారం, విద్య, వినోదం, వికాసం, ఆహ్లాదం అన్నీ ఆకాశవాణిలో దొరుకుతున్నాయి అంటూ అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ చక్కటి మరి వారి అభిరుచికి అనుగుణంగా లెటర్ అయితే రాశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాడెం నుంచి తబలా మస్తాన్ ఇతర కుటుంబ సభ్యులు అండ్ ఫ్రెండ్స్, అలాగే మా కోసం శుభాకాంక్షలు సినిమా నుంచి మనస పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, సో చక్కగా చూసేద్దాం. ఎరం రాజు, స్వప్న, నిత్య, ఆర్యన్, హుంస గ్రామం, బోధన్ మండలం, నిజామాబాద్ నుంచి సంకీర్తన చిత్రం నుంచి వేవేలా పాట వినిపించండి అంటూ వీరు కోరుతున్నారు. తప్పకుండా అండి, ప్రయత్నం చేస్తాను. ముందైతే మన శుభాకాంక్షల చిత్రం నుంచి పాట విందాం, ఆ తర్వాత అవకాశాన్ని బట్టి మరొక పాట ప్రయత్నం చేద్దాం. అలాగే శ్రోతలు మనకు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆబిద, ఆయుష వీరు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు శ్రోతలు నాగరాజు, కామాక్షి, మేఘన వీరు నెల్లూరు నుంచి, నారాయణరెడ్డిపేట బీసీ కాలనీ నుంచి, అలాగే హారిక కూడా వీరందరూ కూడా ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఒక మంచి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. సో వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అవి చూసే ముందు శుభాకాంక్షలు చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: స్టూడెంట్ నంబర్ 1 చిత్రం నుంచి కాస్త నిన్నేను పాట వినిపించండి అంటూ కిరణ్ రాయల్, ప్రదీప్ రాయల్ మనకు నెల్లూరు బాలాజీ నగర్ నుంచి వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మరి ఖాదర్ భాష, మస్తాన్ భాష, ఇస్మాయిల్, జాకీర్ వీరందరూ కూడా మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు రాము, వీరంపల్లి, మనుబోల్ నుంచి మరి మాకోసం ఒక పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. శ్రోతలు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు కూడా మనకు వాట్సాప్ పంపించారు, మాకోసం ఒక పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. సో మరికొన్ని వాట్సాప్లు, పద్మాబాయ్, నర్సింగ్, శివాని, జగదీష్, శ్రావణి వీరందరూ మాకోసం ఎరవల్లి గద్వాల్ నుంచి మాకోసం ఒక పాట వినిపించండి అంటూ ఉన్నారు. మరి వీరందరి కోసం మనమైతే ఇప్పుడు స్టూడెంట్ నంబర్ 1 చిత్రం నుంచి ఈ పాట విందాం.

సో ఇంతవరకు శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కొన్నటువంటి సినీ గీతాలు విన్నారు. సో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో మీరందరి ఆదరమానులకు ముఖ్యంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వారం మన నెల్లూరు ఈ సంగతి మీకు తెలుసా డాక్టర్ గారి సలహాలు విహారీ సముద్ర తీరకాలు మహాసేనాని గోపన లాంటి ఎన్నో కార్యక్రమాలని మీరు మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం ద్వారా వచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది ఇవాళ హలో అభిరుచి కార్యక్రమం. స్టూడియోలో సమయం కూడా 10 గంటలు కావస్తుంది కాబట్టి మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ లంకా దినకర్ గారు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ అభివృద్ధి, సుపరిపాలన, మౌలిక వసతుల కల్పన, సంక్షేమం మరియు ఆత్మ నిర్భరత దిశగా పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధి, దక్షిణ కోస్తా రైల్వే జోన్, పారిశ్రామిక పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు, అలాగే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో రాష్ట్ర పాత్ర వంటి అంశాలపై ఈరోజు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి శ్రీ లంకా దినకర్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ధిని మీరు ఎలా విశ్లేషిస్తారు?
1: ముఖ్యంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2014లో మొట్టమొదటిసారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, నేటికి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో 3 సార్లు వరుసగా విజయాలను సాధించడమే కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కావలసినటువంటి నిధులు 2014-19 మధ్యన ముందు 2500 కోట్ల రూపాయలు ఏదైతే అమరావతి, అమరావతి చుట్టూతో ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు నగరాలకు అభివృద్ధి కూడా కలిపి నిధులు సమకూర్చడం జరిగింది. అలాగే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆ ప్రాజెక్ట్ ని 2014-19 మధ్యలోనే ఆమోదించడం జరిగింది. హెరిటేజ్ సిటీగా, స్మార్ట్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిధ రకాల ప్రతిష్టాత్మక సంస్థలు, దాదాపు 50కి పైగా ప్రతిష్టాత్మక సంస్థల్ని అమరావతిలో నిర్మించే దానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంశాలన్నీ ఒకవైపు, అలాగే మూలధన పన్ను క్యాపిటల్ గెయిన్ నుంచి అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే 1924 తర్వాత జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి పరిపాలనాపరమైనటువంటి మార్పుల వల్ల అమరావతి కొంత వెనుకబడింది. మళ్ళీ 2024లో డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఏ సంస్థలు అయితే ఆగిపోయినవో 2019-24 మధ్య ఆ సంస్థలన్నీ కూడా పునఃప్రారంభం అయ్యేటటువంటి విధంగా, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఇంకా విస్తృతంగా, గతంలో కన్నా విస్తృతంగా దాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా, రైల్వే కనెక్టివిటీకి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ ని అమరావతికి 2500 కోట్ల రూపాయల వరకు వ్యయంతో దాన్ని చేసేటటువంటి పరిస్థితి, అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల పద్ధతులతోటి ఈ అమరావతికి సహాయాన్ని అందించడానికి ముందుకు రావటము, వివిధ రకాల ప్రాజెక్టులు నిర్మాణానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అమరావతిలో ఇవ్వడం, ఇవన్నీ రాజధానికి సంబంధించినటువంటి అంశం. మరొకవైపు పోలవరానికి సంబంధించి ఏదైతే సెక్షన్ 90 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలిపినటువంటి విధంగా జాతీయ ప్రాజెక్టు గుర్తించడం, దానికి కావలసినటువంటి నిధులు పూర్తి అయ్యే ముందు మొదటి దశకి సంబంధించి ఏదైతే 45.72 మీటర్ల ఎత్తు వరకు కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయాల్సినటువంటి దానికి సంబంధించి మొదటి దశలో పూర్తి చేసేటటువంటి కార్యాచరణని రాబోయే 1 సంవత్సరం లోపల అది పూర్తి అయ్యేటటువంటి కావాల్సినటువంటి నిధులు ఇవ్వటం, దాదాపు 22,000-23,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు నిధులు ఇవ్వటం జరిగింది. ఇంకా మిగతా నిధులు కూడా ఏదైతే కార్యాచరణ జరిగేట విధంగా అక్కడ ఏ విధంగా అయితే ప్రోగ్రెస్ ఉందో దానికి అనుగుణంగా నిధులు ఇచ్చేటటువంటి విధంగా కార్యాచరణతోటి ముందుకు వెళ్తా ఉన్నాం. R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి దానిలో కూడా దశల వారీగా అక్కడ అవసరాన్ని బట్టి ఆ నిధులు కూడా విడుదల చేస్తా ఉన్నాం. మరొక వంక ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించేటటువంటి దాన్ని పూర్తి చేయటం, రేపు జులైలో ప్రధానమంత్రి గారు వస్తున్నారు, దాన్ని ఇనాగ్రేట్ చేయటం, దాని చుట్టూతో వివిధ రకాల పరిశ్రమలు, అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధి చెందేటటువంటి తీర ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి విధంగా విశాఖపట్నం చుట్టూతా కూడా విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ రీజన్ కింద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో కేంద్ర ప్రభుత్వం సహాయంతో అది పూర్తి అవటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు డాటా సెంటర్, గూగుల్కి సంబంధించినటువంటి డాటా సెంటర్ రావటం, రిలయన్స్ డాటా సెంటర్ వచ్చేటటువంటి పరిస్థితి, కాగ్నిజెంట్ వంటి సంస్థలు, అలాగే మిట్టాల్ లాంటి స్టీల్ ప్లాంట్లు అక్కడికి రావటం, ఇలా వరుసగా మనం క్రమానుగతంగా చూసుకున్నట్లయితే ఒకవైపు అమరావతి, మరొకవైపు పోలవరం, ఇంకొకవైపు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభివృద్ధిని ఒకవైపు చేస్తూనే ఆ కార్యాచరణని కొనసాగించే సంబంధించినటువంటి విధంగా. రాయలసీమలో ముఖ్యంగా కూడా ఏదైతే ఓర్వకల్లుకి సంబంధించినటువంటి పారిశ్రామిక వాడని కానీ, అలాగే మరొకటి ఓర్వకల్లుతో పాటు కడప జిల్లాకి సంబంధించినటువంటి పారిశ్రామిక వేడ అయితే, రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, దానితో పాటు డ్రోన్ సిటీగా కర్నూలుకి దగ్గరలో ఓర్వకల్లు దగ్గరలో కూడా ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి. అదేవిధంగా వివిధ రకాల కేంద్ర సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి. రైల్వే గానీ నేషనల్ హైవేస్ కి సంబంధించి గానీ, ముఖ్యంగా విశాఖపట్నం రాయపూర్ నేషనల్ హైవే పూర్తి కాబోయేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంది. అలాగే సూరత్ నుంచి చెన్నై వరకు వెళ్లేటటువంటి ఎక్స్ప్రెస్ వే కూడా అతి ఎక్కువగా 320-350 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలో కనెక్టివిటీ రావటం. అదేవిధంగా వివిధ రకాల సీ పోర్ట్స్ కి సంబంధించి రామాయపట్నం పోర్ట్, రామాయపట్నం చుట్టూతా కూడా బీపీసీఎల్ సంబంధించినటువంటి పరిశ్రమలు దాదాపు 65,000 నుంచి 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి రావటము, అదేవిధంగా ఇండోసెల్ లాంటి పరిశ్రమలు అక్కడ రావటం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2024 తర్వాత ఒక్క విశాఖపట్నం కేంద్రంగా 2,25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయటం, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇట్లా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గత 12 సంవత్సరాలుగా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతా ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన 2 సంవత్సరాలు చాలా వేగంగా వార్తా పత్రికా మాధ్యమాల్లో కూడా చూసాం, భారతదేశంలోనే అతి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రంగా 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే, ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. జనాభా ప్రాతిపదిక మీద చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానం వచ్చేటటువంటి పరిస్థితి. ఇంత ప్రత్యేక శ్రద్ధతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అది కూడా సర్వతోముఖ అభివృద్ధి, ఒకసారి మీరు చూసినట్టయితే కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకుండా అమరావతి పోలవరంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లా, అలాగే తిరుపతి చిత్తూరు జిల్లాల దగ్గర అట్లా సమగ్ర అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి వైపు అన్ని రంగాల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఏ అంశాల్లో అభివృద్ధి చెందాలో ఆ కార్యాచరణతో ముందుకు వెళ్లేటటువంటి విధంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఏ అంశాలైతే వారి దృష్టికి ప్రధానమంత్రి గారి దృష్టికి అవన్నీ కూడా శీఘ్రంగా ఇక్కడ పూర్తి అయ్యేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం. అలాగే ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ గా వెనకబడినటువంటి ప్రాంతాలు మొత్తం దేశంలో 112 కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ లో 3, ముఖ్యంగా కడప జిల్లా గాని, అలాగే ఎస్ఆర్ జిల్లా గాని, పార్వతీపురం గాని. అలాగే పిఎం ధనధాన్య కృషి యోజన కింద 100 జిల్లాల్ని దేశవ్యాప్తంగా గుర్తిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ లో 4 జిల్లాలు, ఒకటి అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఎస్ఆర్ జిల్లా. అలాగే పిఎం జన్మన్, ఎక్కడైతే అటవీ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసము కార్యాచరణ తీసుకునేటటువంటి రోడ్డు కనెక్టివిటీ, అదేవిధంగా హౌసెస్ కన్స్ట్రక్షన్ కానీ, జలజీవన్ కింద వారికి కావాల్సినటువంటి వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటటువంటి దానికి కానీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అవకాశాలకి, ఇట్లాగా దాదాపు ఒక 12 రకాలు విద్య వైద్యానికి సంబంధించిన అంశంలో పిఎం జన్మన్ ద్వారా ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి. ఏఎస్ఆర్ జిల్లాని తీసుకున్నట్టయితే పిఎం జన్మన్ కింద 600 కిలోమీటర్ల వరకు ఇప్పుడు మనం అక్కడ రహదారులు వేస్తా ఉన్నాం, ఇప్పటికే 100 కిలోమీటర్లు పూర్తయినటువంటి పరిస్థితి. ఆ జిల్లాలోనే 28,000 గృహాలు పిఎం జన్మన్ కింద ఇవ్వటం జరిగింది, దాదాపు 6,000 గృహాలు పూర్తి చేశాం, రాబోయే డిసెంబర్ నాటికి పూర్తి అయ్యేటటువంటి మిగతా పూర్తి అయ్యేటటువంటి కార్యాచరణ. ఇట్లా సమగ్ర అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి కార్యాచరణని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గడిచిన 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది.
0: సార్, మనం చూస్తే కనుక సార్, అంటే కేంద్ర రాష్ట్ర సమన్వయం వల్ల ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలులో అంటే ఎలాంటి మార్పులు వచ్చాయని చెప్పి మనం చూడవచ్చు సార్?
1: ముఖ్యంగా మార్పులు అనేటటువంటి దానికి నేను పెద్ద పెద్ద పట్టణాల గురించి చెప్పేదానికన్నా, పట్టణాల్లో మార్పు అనేటటువంటి ఒక సమయం నుంచి మరొక సమయానికి చాలా స్పష్టంగా కనబడుతుంది. పిఎం జన్మనికి సంబంధించి నేను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసము 24 ఏప్రిల్ 2025 అరకుకి వెళ్ళటం జరిగింది ఏఎస్ఆర్ జిల్లాకి. అక్కడ కొన్ని ప్రాంతాలని, ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో పిఎం జన్మను ఏ విధంగా అక్కడ అమలవుతుంది అనే దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే నేను అనంతగిరి అనేటటువంటి మండలంలో పైనంపాడు అనేటటువంటి గ్రామం దగ్గర నుంచి కాకరపాడు అనేటువంటి గ్రామం 3.5 కిలోమీటర్లు వెళ్లాలంటే అవి కూడా జీప్స్ లేకపోతే బొలేరో లాంటి వాహనాల్లో మాత్రమే వెళ్లేటటువంటి పరిస్థితి. దాదాపు 30-35 నిమిషాలు 3.5 కిలోమీటర్లు వెళ్లినటువంటి స్థితిలో అక్కడికి వెళ్లిన తర్వాత 36 గృహాలు అక్కడ కాకరపాడులో పిఎం జన్మన్ కింద అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కేటాయించిన నేపథ్యంలో నేనే గత సంవత్సరం వెళ్ళినప్పుడు చూసినప్పటికీ అన్ని కూడా ఫౌండేషన్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈ రహదారి లేదు. దీనికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి, అధికారుల దృష్టికి ఆ రహదారిని 3.5 కిలోమీటర్లు వేయాలి, పిఎం జన్మన్ కింద వేయవచ్చు, దాని మీద సంబంధించినటువంటి లేఖ రాయటం జరిగింది. అలాగే ఈ గృహాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రాంతం ఆ కాకరపాడు అనేటటువంటిది పర్యాటకంగా ఆకర్షించేటటువంటి అద్భుత ప్రాంతంగా నాకు కనపడింది. దానికి సంబంధించిన హోమ్ స్టేస్ కింద పిఎం జన్మానికి సంబంధించిన ఇల్లు పూర్తయితే వినియోగించవచ్చని చెప్పిన అనంతరం నేను ఒక సంవత్సరం అయిన తర్వాత మొన్న ఈ మధ్య ఒక అదే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అధికారుల దగ్గర నుంచి నేను తెలుసుకున్నటువంటి సమాచారం 3.5 కిలోమీటర్ ఏదైతే రహదారు ఉందో పిఎం జన్మన్ కింద కేటాయించటము, దానికి టెండర్ ప్రక్రియ వరకు రావటం, దానికి కావాల్సిన అటవీ శాఖల అనుమతులు కూడా తెచ్చుకోవటము, రేపు 31 మార్చి 2027 నాటికి పూర్తి చేస్తున్నాం అనేటటువంటి ఒక నివేదిక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే గృహాలకి సంబంధించి ఒక సంవత్సరంలో 36 గృహాల్లో ఆ కాకరపాడు అనేటువంటి గ్రామంలో ఒక 18 గృహాలు దాదాపు పూర్తి అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2-3 నెలల్లో అవి పూర్తి అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. 36 గృహాలు కూడా డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని అంటే ఒక రకమైనటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్. నేను ఉదాహరణకి ఒక మారుమూల ప్రాంతంలో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్లో జరుగుతున్నటువంటి కార్యాచరణను ఒక ఉదాహరణగా చెప్పదలిచాను. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లా చుట్టూతా అడవి తల్లి బాట కింద పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు వారు చొరవ తీసుకుని నిర్మించినటువంటి ఉపాధి హామీ నిధులతో తీసుకున్నటువంటి కన్వర్జెన్స్ తోటి చేసినటువంటి కార్యాచరణ వల్ల గతంలో ఎవరు ఊహించలేనటువంటి ప్రాంతాలకి కూడా రహదారుల కనెక్టివిటీ అనుసంధానం కావటం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు ఏదైనా వాళ్ళ పిల్లలు స్కూల్స్కి రావాలన్నా హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, గతంలో గర్భిణీ స్త్రీలు ఒక ప్రాంతం నుంచి వారు ప్రసవానికి హాస్పిటల్కి రావాలన్నా రాలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి గ్రామాన్ని కూడా రోడ్లతో అనుసంధానం చేసి వేగంగా వారికి సంబంధించినటువంటి రవాణా సదుపాయాలు కలిగేటటువంటి విధంగా చేయటము, దానివల్ల ఎకానమీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలకి వాళ్ళు ఎక్కడికైనా బయట ప్రాంతాలకు వెళ్లాలన్నా కానీ వాళ్ళకి అవకాశం కలుగుతూ ఉంది. వాళ్ళకి నివాస యోగ్యమైనటువంటి గృహాలు, అలాగే సురక్షిత తాగునీరు జల్ జీవన్ మిషన్. నేను ఇంకోటి ఈ కాకరపాడు అనేటువంటి గ్రామంలో ఇప్పటికి ఈ గృహాలు నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే చూస్తే సోలార్ కి సంబంధించినటువంటి ప్యానల్స్ ఇప్పటికే చాలా చోట్ల బిగించి వాళ్ళకి డిజిటల్ కనెక్టివిటీ కింద వాళ్ళకి సెల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చేటటువంటి విధంగా కావాల్సినటువంటి టవర్స్ నిర్మాణాలు ఇవన్నీ చూసినప్పుడు స్పష్టంగా ఒక మార్పు దిశగా ఈ దేశంలో స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర, ముఖ్యంగా అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్పు. నేను ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే కన్వీనియంట్ గా మనం ఎవరో అడిగినా కానీ పట్టణాల్లోనో లేకపోతే ఎక్కడైనా మంచి కార్యాచరణ జరిగిన దగ్గర చూసుకొని దాని గురించి గొప్పగా మెప్పుగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అంత్యోదయ స్ఫూర్తి, ఎక్కడైతే చిట్ట చివరి వ్యక్తికి, చిట్ట చివరి ప్రాంతము, అభివృద్ధికి నోచుకోని ప్రాంతము, సంక్షేమ ఫలాలు అందనటువంటి వ్యక్తికి అందేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నం ఏదో ఉందో అది స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజల్లో చాలా స్పష్టమైనటువంటి మార్పు. అలాగే లఖ్పతి దీదీస్ లక్షాధికారులు, దేశం మొత్తం మీద కూడా 3 కోట్ల మంది మహిళల్ని లఖ్పతి దీదీలుగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రకాల స్కీమ్స్, ఏదైతే కేంద్ర ప్రాయత పథకాలు, రాష్ట్ర పథకాల యొక్క సమ్మిళితతోటి కన్వర్జెన్స్ ద్వారా లఖ్పతి దీదీలు 3 కోట్ల మంది దేశవ్యాప్తంగా, అయితే ఒక ఆంధ్రప్రదేశ్ లో 1.5 లక్షల మంది లఖ్పతి దీదీలు ఇవాళ ఆవిర్భవించడం, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ కనపడతా ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి దానిలో అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్ మారుమూల పడ్డ ప్రాంతం, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అటవీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాలతో సహా మహిళలు కూడా ఆ డిజిటల్ మాధ్యమం ద్వారా ఆ ట్రాన్సాక్షన్స్ చేయటం ఏదైతే ఉందో స్పష్టమైనటువంటి మార్పు ఉంది. అయితే ఇంకా ఇవాళ గతంలో ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ 12 సంవత్సరాల్లో ఒక రకమైనటువంటి మార్పు, ముఖ్యంగా మహిళ సాధికారిత, మహిళల ఆత్మగౌరవం అనేటటువంటి ఉద్దేశంతో ఒకవైపు ఆర్థిక స్వావలంబన దిశగా లఖ్పతి దీదీలు తీసుకున్నారు. దానికి ముందు 2014లో అధికారంలోకి రాగానే దాదాపు 12.5 కోట్ల మరుగుదొడ్లు ఇప్పటి వరకు నిర్మించడం జరిగింది. మహిళలకి సంబంధించిన ఆత్మగౌరవంగా ప్రతిగ్గా నిలిచినటువంటి పరిస్థితి, అంతకు ముందు ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మహిళలు గ్రామాల్లో గానీ పట్టణాల్లో శివాల్లో ఉండేటటువంటి మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉండేటటువంటి బహిర్భూమికి సంబంధించి ఉన్నటువంటి వారి మల విసర్జనకి సంబంధించి ఇటువంటి అంశాల్లో కొంచెం మనం మాట్లాడుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు ఏ విధమైన 100% ODF వైపు సాధించినటువంటి దృష్టి ఏదైతే ఉందో స్పష్టంగా మహిళలకు కూడా ఒకవైపు గౌరవాన్ని కాపాడుతూ ఆర్థిక సాధికారత లభించేటటువంటి చూస్తూ రాజకీయంగా కూడా మహిళలకి వాళ్ళకి 1/3 వంతు రిజర్వేషన్ ఇవ్వాలి, నారీ శక్తిని చాటాలని ఒక ప్రయత్నం చేశారు. సరే విపక్షాలు కలిసి రాడు, మళ్ళీ వదిలే సమస్య లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే మహిళా రాజకీయ సాధికారతను కూడా సాధించేటటువంటి దిశగానే అడుగులు పడతాయి. ఈ 12 సంవత్సరాల్లో మహిళలకి సంబంధించి అత్యద్భుతమైనటువంటి కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తా జరిగింది. అలాగే డ్రోన్ దీదీల కార్యక్రమం తీసుకున్నాము. చాలా చక్కగా మహిళలు డ్రోన్ దీదీలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చి చక్కటి ప్రతిభని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇంకా విస్తృతంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది.
0: సార్, రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడితే సార్, మనకి సౌత్ కోస్ట్ రైల్వేస్ అని కూడా రావడం జరిగింది సార్. సో దీని వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటారు సార్?
1: ముఖ్యంగా దశాబ్దాల ఉత్తరాంధ్ర వాసుల కళ, విశాఖపట్నం వాసుల కళ, ఆంధ్రప్రదేశ్ కల ప్రత్యేక రైల్వే జోన్, ముఖ్యంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాస్తవ రూపం దాల్చడం, రేపు 1వ తారీఖు నుంచి అది కార్యాచరణలోకి రావటం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉన్నటువంటి అంశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని ఆ స్థలానికి సంబంధించి 2024 మధ్య జరిగిన చాచారాన్ని పక్కకి నెట్టి అందులో ఉన్నటువంటి లోటుపాటుని సర్ది ఆ భూమి తొందరగా వచ్చేటటువంటి విధంగా చేయటం, ఆ నిర్మాణ పూర్తి చేసుకునేటటువంటి విధంగా ఈ రోజు మన సొంత రైల్వే జోన్ నిర్వహించుకునేటటువంటి దిశగా కార్యాచరణ పట్టడం వల్ల ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే ఉద్యోగాలకి సంబంధించి ఒక ఈ జోన్ కి సంబంధించినటువంటి అవకాశాలు యువతకి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే విధంగా దాదాపు 100కి పైగా రైల్వేలు, కొత్త రైల్వేలు విశాఖపట్నం నుంచి వివిధ ప్రాంతాలకి ప్రారంభమయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. తద్వారా ఇవాళ విశాఖపట్నము సంబంధించి 100 రైళ్లు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్నాయి అనంటే, ఒకవైపు ఇందాక నేను చెప్పినటువంటి భోగాపురం విమానాశ్రయం కానీ, ఇవాళ వచ్చేటటువంటి కొత్త నౌకాశ్రయాలు కూడా ఏవైతే ఉన్నాయో, నక్కపల్లి కానీ, భావనంపాడు, వీటన్నింటికి సంబంధించి కానీ, ఇక్కడ వచ్చేటటువంటి పరిశ్రమలకి సంబంధించిన కార్గోకి సంబంధించినటువంటి సప్లై కానీ, ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి వచ్చే వైజాగ్కి వచ్చేటటువంటి వివిధ రకాల ఈ కంపెనీలు మొత్తం పెట్టుబడులు వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చేటటువంటి వారికి కావాల్సినటువంటి ప్యాసింజర్కి సంబంధించినటువంటి సౌకర్యాలకు కానీ అన్నిటికీ కూడా గతంలో ఈ జోన్ ఎక్కడో ఉండటం వల్ల వారి దగ్గర నుంచి ఇవన్నీ అనుమతులు వచ్చి ఇవి ఈ సేవలు అందాలంటే చాలా ఆలస్యమయ్యాయి. ఇవాళ సింగిల్ స్ట్రోక్ గా విశాఖపట్నం నుంచి ఈ సేవలన్నీ కూడా సరైనటువంటి సమయంలో సకాలంలో అందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కార్గో సర్వీస్ వస్తు రవాణాకి సంబంధించి ఇప్పుడు వైజాగ్ ఏదైతే ఉందో, భారతదేశానికి పశ్చిమాన బాంబే ఉంటే తూర్పున ఇవాళ వైజాగ్ అనేటటువంటి పరిస్థితి వస్తా ఉందో, ఇక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి అన్ని రకాల ఉత్పత్తులకు సంబంధించిన రవాణాకి మంచి సౌకర్యవంతంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రగతి ఏదైతే మనం సాధించబోతున్నామో ఉత్తరాంధ్ర నుంచి, ముఖ్యంగా ఏదైతే విశాఖ ఎకనామిక్ రీజన్ కారిడర్ రీజన్ $1 trillion ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుని వెళ్తా ఉన్నామో, దానికి కావలసినటువంటి సేవలన్నీ కూడా వేగంగా అందించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంది.
0: సార్, ఈ యొక్క రైల్వే జోనే కాదు, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో ఇప్పటికే అనేక జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, మీరు చెప్పినట్టు సో ఈ యొక్క అభివృద్ధి అనేది చాలా బాగా చాలా వేగంగా జరుగుతుంది సార్ మనకి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో. సార్, మరి ఈ యొక్క పాత్రను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సార్, ముఖ్యంగా ఈ రహదారులు రైల్వేలకు సంబంధించి, పోర్టుల నిర్మాణానికి సంబంధించి?
1: ఏ రవాణా అయినా కూడా రవాణాకి సంబంధించి రోడ్డు రవాణా, రైలు రవాణా, జల రవాణా, వాయు రవాణా, ఈ 4 అంశాలు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రోడ్డు కనెక్టివిటీ అనేటటువంటిది చాలా స్పష్టంగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఎంతైతే ఉందో, దాదాపు 3,500 నుంచి 4,000 కిలోమీటర్ల మధ్యలో ఉండేది. ఇవాళ దాదాపు డబుల్, దాదాపు 8,000 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దేశ యావరేజ్ కూడా అంతే, 45,000 కిలోమీటర్లు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు దాదాపు 90,000 కిలోమీటర్ల నిడివిని పెంచుకోవడం జరిగింది. కొత్త మార్గాలు వేయటం కానీ, ఉన్న వాటిని ఎక్స్టెన్షన్ చేయటం కానీ, 2 వరుసల రహదారులను 4 చేయటం కానీ 4 ని 6 చేయటం కానీ ఈ విధంగా వివిధ రకాల కార్యాచరణ ద్వారా, తద్వారా ఏమైందంటే రోడ్డు కనెక్టివిటీ అనేటటువంటిది చాలా విస్తృతంగా వేగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అలాగే దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి అనుసంధానం చేయటంలో చాలా చక్కనటువంటి పాత్ర. ఇందాక నేను చెప్పినటువంటి విధంగా విశాఖపట్నం రాయపూర్ కి సంబంధించినటువంటి రహదారి కానీ, అదే విధంగా సూరత్ నుంచి చెన్నై రహదారి కానీ, సూరత్ నుంచి చెన్నై రహదారిని కరెక్ట్ గా అనుసంధానం చేసి చూసినట్లయితే చెన్నై నుంచి ఢిల్లీకి, ఢిల్లీ టు బాంబే రహదారికి మధ్యలో అనుసంధానం కాబడుతుంది. అంటే చెన్నై నుంచి ఢిల్లీ వరకు ఒక ఎక్స్ప్రెస్ కారిడార్ మనకి ఉత్తర దక్షిణ భారతదేశాన్ని అనుసంధానం చేసేటటువంటిది. అందులో 320 నుంచి 350 కిలోమీటర్ల నిడివి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 750 నుంచి 800 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి రాయపూర్ కి వెళ్తున్నటువంటి రహదారి, ఆ రాయపూర్ నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ కి, ఇతర ప్రాంతాలకి, రాజస్థాన్కి, అలాగే మళ్ళీ ముంబైకి కనెక్ట్ అయ్యేటటువంటి, అంటే విశాఖపట్నం నుంచి ముంబైకి కనెక్ట్ అయ్యేటటువంటి రహదారికి అనుసంధానం చేసేటటువంటి ఒక అవకాశం కలగటము, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రవాణాలను, అనేక రహదారుల్ని నేషనల్ హైవేగా గుర్తింపు తెచ్చి అభివృద్ధి చేసేటటువంటి కార్యాచరణ తీసుకోవటం, అలాగే ఏదైతే చెన్నై విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో, కోస్టల్ కారిడార్, ముఖ్యంగా ఒంగోలు నుంచి నక్కపల్లి వరకు, ఇప్పుడు కత్తిపూడి వరకు ఉన్నటువంటి రోడ్డుని దాన్ని విస్తరించడం జరిగింది. దాన్ని ఇంకా పెంచేటటువంటి అవకాశం ఉంది. కోస్టల్ కారిడార్ ని దానికి అనుసంధానం చేయడం ద్వారా రవాణా, సముద్ర రవాణాని రైలు రవాణాకి అనుసంధానం చేసుకోవటానికి, అలాగే వాయు రవాణానికి అనుసంధానం చేయడానికి, రైలుకి కనెక్టివిటీ చేయడానికి, అన్నిటికీ కూడా ఉపయోగపడేటటువంటి విధంగా ఈ వస్తు రవాణాకి కానీ ప్రయాణికులకి సేవలు అందించడానికి కానీ

0: చాలా ఉపయుక్తంగా ఉండే విధంగా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం కనబడతా ఉంది. ఒక్కసారి రైల్వేకి సంబంధించిన బడ్జెట్ ని కూడా మీరు చూసుకున్నట్టయితే 2004 నుంచి 2014 మధ్య 600 కోట్ల చిల్లర వరకు మాత్రమే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఉండేది. ఇవాళ దానికి 10 రెట్లు దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు రైల్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి ఇవాళ బడ్జెట్ వస్తున్నటువంటి పరిస్థితి సగటున. అంటే ఎంత విస్తృతంగా మనము అభివృద్ధి చేసుకుంటా పోతాం. అలాగే రోడ్డుకి సంబంధించి కూడా చాలా వేగంగా వివిధ రకాల గతిశక్తి యోజన కింద నిర్మించుకున్నాము, భారతమాల ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాము, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కోస్టల్ కారిడార్ కింద నిర్మించుకుంటున్నాము. వీటన్నింటినీ అనుసంధానం చేసుకునేటటువంటి విధంగా ఒక మంచి బృహత్తరకరమైనటువంటి పారిశ్రామిక వృద్ధికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి అడుగులు వేగంగా వేయగలుగుతా ఉన్నాం.
1: సార్, మనం ఇంతవరకు అనేక అంశాల గురించి మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు యువత గురించి మనం మాట్లాడితే కనుక, అంటే యువతకు ఉపాధి కల్పనకి సంబంధించి కానివ్వండి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా స్వయం ఉపాధి, సో వీటికి సంబంధించి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో ఎటువంటి కార్యక్రమం,
0: ముఖ్యంగా యువతకి సంబంధించి వివిధ రంగాల్లో, ముందు విద్య, అలాగే ఖేలో ఇండియా ద్వారా స్పోర్ట్స్ కి సంబంధించి కానీ, అలాగే నైపుణ్య వృద్ధి ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, విద్యలో వాళ్ళకి కావాల్సిన నైపుణ్యతను పెంచడము, అలాగే స్టార్ట్అప్స్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యాచరణ ద్వారా ఎంటర్ప్రీనియర్స్ చేసేటటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి కార్యాచరణ ఇవ్వటము, ముఖ్యంగా యువతకి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి యువత, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం 2047 నాటికి వికసిత భారత్ కావాలనేటువంటిది. నేడు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నటువంటి యువతే రేపు 2047 నాటికి మరొక 25 సంవత్సరాలకి ఈ దేశాన్ని వికసిత భారత్ కి తీర్చిదిద్దేటటువంటి రసాదాలు వీరు. కాబట్టి వీరికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టమైనటువంటి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది. యువతకి సంబంధించినటువంటి, ముఖ్యంగా విద్యకి సంబంధించినటువంటి అంశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ విధంగా రీసెర్చ్ కి కావాల్సినటువంటి కార్యాచరణ, పరిశోధనలకి గతంలో మనకు వెనకబడి ఉండేవాళ్ళు వివిధ దేశాలతో పోల్చినట్టు, పరిశోధనలో ముందుండేటటువంటి విధంగా కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకోవడం, దానికి కావాల్సిన నైపుణ్య శిక్షణని విద్య సమయం నుంచి, చదువుకునే సమయం నుంచి ఏ విధంగా అందించాలనేటటువంటి విధంగా కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకోవటం, విద్య అభ్యనిస్తున్నటువంటి సమయంలోనే ఒక పారిశ్రామికవేత్తగా ఎదుగుదల చేయగలిగేటటువంటి ఆలోచనని, వాళ్ళ సృజాత్మకతని సృష్టించేటటువంటి ప్రయత్నం చేయటం, దాని ద్వారానే స్టార్ట్అప్ ఇండియాకి సంబంధించినటువంటి కార్యాచరణలో అవకాశాలు కల్పించేటటువంటి విధంగా ప్రయత్నం చేయడం, ముఖ్యంగా కూడా ఉద్యోగ కల్పన సృష్టికర్తలుగా యువతని తీర్చిదిద్దాలనేటటువంటి ధ్యేయంతో ముందుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తా ఉన్నారు. ఒకసారి మనం క్రీడల్లో కూడా చూసినట్లయితే అంతకు ముందు ఉండేటటువంటి యువతకి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ గానీ, సాధించినటువంటి విజయాలు గానీ, ఈ రోజు పార్టిసిపేషన్ గానీ సాధిస్తున్నటువంటి విజయాలు గానీ, గతంలో ఒక క్రికెట్ చుట్టూతో మాత్రమే మనం ప్రతిబింబించేటటువంటి పరిబింబించేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అన్ని రకాల స్పోర్ట్స్ కి సంబంధించిన అన్ని రకాల అంశాల్లో కూడా అత్యున్నతమైనటువంటి ప్రతిభని చూపించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే వివిధ పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నాయో ఆ దిగ్గజాల దగ్గర నైపుణ్య శిక్షణ కలిగేటటువంటి విధంగా అప్రెంటిషిప్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని తీసుకొని వాటి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞాన సంపత్తి పెరిగేటటువంటి విధంగా యువకులకి, వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ 10 మందిని నిలబెట్టేటటువంటి విధంగా తీసుకునేటటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా పిఎం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానీ, ఎంఎస్ఎంఈస్ కి సంబంధించి కానీ, అదేవిధంగా ఏదైతే వివిధ రకాల సేవా సంస్థలకి సంబంధించి, పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉద్యోగోపాధి అవకాశాల కల్పనకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఈరోజు ఉన్నాయని స్పష్టంగా, యువతకి సంబంధించినటువంటి అంశంలో వారిని ఉద్యోగోపాధి అవకాశ కల్పన కాదు, భవిష్యత్తులో అత్యుత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దేటటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తాం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు మనం చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మనకి ఆ అంశానికి సంబంధించి చట్టబద్ధత కూడా లభించిన తర్వాత మనం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో ఒక సహాయం ఏ విధంగా ఉందంటారు సార్?
0: ఇప్పుడు చట్టబద్ధ గతంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చేటటువంటి విధంగా, ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా, పెట్టి వచ్చేటటువంటి పెట్టుబడిదారుల్ని ఇబ్బంది కలిగేటటువంటి విధంగా, వాళ్లలో ఒక నమ్మకం లేకుండా ఉండేటటువంటి విధంగా, కేవలం రాజకీయ అవకాశాల కోసం చేసేటటువంటి బెదిరింపులకి చెక్ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని, ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబి రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ ఆ యొక్క అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ సిస్టమ్ కి సంబంధించి కూడా ఏదైతే ఉందో, సర్వేయర్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించి వాటిలో కూడా కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేయటము, స్పష్టంగా అమరావతి రాజధాని అనేటటువంటి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని భరోసాని కలిగించడానికి అవశ్య చట్టబద్ధత చేయడం జరిగింది. అన్ని పార్టీలు కూడా సహకరించినాయి, అన్ని పార్టీలు కూడా సహకరించినాయి. ప్రతి ఒక్క పార్టీ సహకరించిన తర్వాత విష ప్రచారం చేసేటటువంటి వారికి ఏ రకమైనటువంటి అవకాశం కలుగుతుంది? రేపు దాన్ని నేను మళ్ళీ వచ్చి అలా మారుస్తాం ఇలా మారుస్తాం అని ఎవరన్నా తప్పుదోవ పట్టిస్తే అది వాస్తవం కాదు అనేటువంటిది ప్రజలకు కూడా ఇవాళ అర్థమైపోయింది.
1: సరే, మరి వికసిత్ భారత్ 2047 ఈ లక్ష్య సాధనలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది?
0: వికసిత్ భారత్ అనేటటువంటిది రెండు రకాల అంశాలు ఉన్నాయి, దానికి అంతర్లీనంగా మరొక అంశం ఉంది. ప్రతి ఒక్కరు వికసిత్ భారత్ అనగానే ఆర్థిక పరమైన అంశానికి ముడిబట్టి $35 trillion ఎకానమీగా విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలబెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం అనేటటువంటిది అంశం ఒక అంశము. వాస్తవమైతే అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క భాగస్వామ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధన ద్వారా 15% సగటున ఏదైతే వృద్ధి రేటు నమోదు చేస్తూ $2.40 trillion ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ నుంచి భాగస్వామ్యం అవుతాం వికసిత భారత్లో ఒక స్ఫూర్తిని చాటుతా ఉన్నారు. ఇది ఆర్థిక పరమైనటువంటి అంశాలకైతే వికసిత భారత్ అనేది కేవలం ఆర్థిక పరమైన అంశాలకే ముడిపడింది కాదు, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటిది. అదేవిధంగా భౌగోళికంగా వివిధ ప్రాంతాల వెనుకబడతనం ఏదైతే ఉందో అవన్నీ కూడా అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ముందుకు తీసుకొచ్చేటటువంటి మిగతా ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి చేసేటటువంటి విధంగా చేయటం అనేటటువంటిది వికసిత భారత్. అంటే కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాదు, వ్యక్తులకి సంబంధించినటువంటి అంశమే కాదు, భౌగోళిక పరమైనటువంటి వెనుకబాటుతనాన్ని కూడా పారదర్శక దేశంలో అత్యున్నత స్థానంలో నిలిచేటటువంటి ప్రయత్నం చేయాలన్ని ప్రాంతాలని అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది వికసిత భారత్ని ప్రస్ఫుటంగా మనకి ప్రతిబింబిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు, ప్రతి అంశంలో చివరికి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా వికసిత భారత్లో ఒక భాగస్వామ్యం. కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలే కాదు, సామాజిక పరమైనటువంటి అంశాలు, ప్రకృతి సంబంధించినటువంటి అంశాల్లో, పర్యావరణం సంబంధించిన అంశంలో సమతుల్యత సాధించటము, అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి, వివిధ ప్రాంతాల సమృద్ధి, అన్ని రకాల అంశాల సమ్మిళిత అభివృద్ధితో కూడుకున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశమే వికసిత భారత్ అనేటటువంటి సంకల్పం ప్రధానమంత్రి గారు చాటుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూస్తున్నాం $2.40 trillion స్వర్ణాంధ్రలో వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలనేటటువంటి తపన ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తపరుస్తున్నారు. ఇవాళ వస్తున్నటువంటి పెట్టుబడులు మొత్తం కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అమరావతి కానీ, మరొక వైపు ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, అదేవిధంగా పోలవరం ద్వారా నదులు అనుసంధానం, నల్లమల సాగర్ కి అనుసంధానం చేద్దాం అనుకున్న మొదటి దశ, తద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి గాని అన్ని రకాల అంశాల్లో కూడా అభివృద్ధి సాధించేటటువంటి దిశగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిలిపేటటువంటి సంకల్పం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైందో అది వికసిత భారత్ కు ఆవిష్కృతము అయ్యేదానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దీని ఈ అంశంలో ఒక అడుగు ముందుంది, ఎందుకంటే ప్రధానమంత్రి గారు వికసిత భారత్ అని చెప్పిన తర్వాత మొట్టమొదటి విజన్ ని ఒక రాష్ట్రానికి తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. స్వర్ణాంధ్ర విజన్ ని డాక్యుమెంట్ ని కూడా వారు రిలీజ్ చేశారు. కాబట్టి స్వర్ణాంధ్ర సాధన ద్వారా వికసిత భారత్ సాధ్యం, నీ జిల్లాలు వికసిత జిల్లాలు అయినప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యం అనేటటువంటి ఒక విధానంతో ఆంధ్రప్రదేశ్ లో మేము పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం.
1: సార్, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 years ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలతో మీరు పంచుకున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ లంకా దినకర్ గారు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్ర జలాల పరిరక్షణ ఆవశ్యకత, ఈ అంశం గురించి శ్రీ ఈదర శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి 2002 జూన్ 8వ తారీఖుని ప్రతి ఏడాది కూడా అంతర్జాతీయ సముద్ర దినోత్సవం కింద జరుపుకుందామని ప్రకటించిన 16 సంవత్సరాల తర్వాత అధికారికంగా 2008 నుంచి ఈ అంతర్జాతీయ సముద్ర దినోత్సవాన్ని జరుపుకోవటం మొదలుపెట్టింది. ప్రతి ఏడాది కూడా ఒక ముఖ్యమైన అంశంతో సదస్సులు, వర్క్షాపులు, సెమినార్లు యువతని సమాహితం చేయటం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. 2010 ఓషన్స్ ఫర్ లైఫ్, జీవానికి సముద్రాలు అనే అంశంతో ముందుకొచ్చింది ఐక్యరాజ్య సమితి. అలాగే 2015 హెల్దీ ఓషన్స్, ఆరోగ్యకరమైన సముద్ర జలాలు అనే ఒక అంశంతో సదస్సు నిర్వహించడం జరిగింది. 2018 ప్రివెంట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ ఎంకరేజ్ హెల్తీ ఓషన్, ప్లాస్టిక్ చెత్తాచెదారాన్ని మనం తగ్గించుకుని సముద్ర జలాల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ సముద్రాలు, వాటి పుట్టుక గురించి ఆలోచిస్తే రకరకాల కథనాలు, రకరకాల కథలు, మన పురాణాల్లో కూడా రకరకాల కథలు చెప్పటం వాటిని వినటం జరిగింది. కానీ శాస్త్రీయంగా గనక చూసినట్లయితే గ్రహ శకలాలు ఒకదానికొకటి ఢీకొనటం వల్ల ఈ సముద్రాలు పుట్టుక ఏర్పడింది. అదే క్రమంలో మన భూమిని కొన్ని గ్రహ శకలాలు ఢీకొనటం వల్ల భూమిపై ఉన్న కొండలు, పర్వతాలు, ఎడార్లని ఈ గ్రహ శకలాలు ఢీకొని వాటి నుంచి వెలువడిన వాయువులు, ధూళి, దుమ్ము వంటి వాటి వల్ల ఈ భూమిపైన వాతావరణంతో కలిసి ఈ సముద్రాలు ఏర్పడినట్టు మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం మీద ఈ భూమిపైన ఉన్న వాటిని 5 మహాసముద్రాల కింద విభజించడం జరిగింది. అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మరియు ఇండియన్ మహాసముద్రం. సముద్రంలో ఎన్నో వింతలు, ఎన్నో రహస్యాలు ఉన్నప్పటికీ మానవుడు ఈనాటి వరకు కేవలం 5% వింతలు మాత్రమే తెలుసుకోగలిగాడు. సముద్రం ఒక పెద్ద మ్యూజియం. ఈ భూఖండం మీద ఉన్న మ్యూజియాలన్నింటిలో కూడా అతిపెద్ద మ్యూజియం సముద్రం. తనలో పెద్ద పెద్ద పర్వతాలు, అగ్ని పర్వతాలు, వేడినీటి బుగ్గలు, రకరకాల జీవాల్ని తన కడుపులో ఇముడ్చుకుంది. సముద్రం లోపల ఉన్న వేడినీటి బుగ్గలు యొక్క ఉష్ణోగ్రత 3600 డిగ్రీల సెల్సియస్ అంటే నమ్ముద్ది కాదు. ఎన్నో జలజీవాలు ఉన్న ఈ సముద్రంలో ఎన్నో రకాల షార్క్ చేపలను కూడా మనం చూడగలుగుతాం. అయితే సముద్రంలో ఇవాళ ఉన్న పొల్యూషన్ కారణంగా 99% ఈ షార్క్ చేపలు మరణించడం జరిగి కేవలం 1% షార్క్ జాతులు మాత్రమే మనం చూడగలుగుతున్నాం. అలాగే భూమి మీద అతిపెద్ద పర్వత పంక్తులను మనం చూడగలుగుతున్నాం. కానీ మనకందరికీ తెలియని విషయం ఏంటంటే సముద్రం అడుగున అంతకంటే పొడవైన పర్వత పంక్తులు ఉన్నాయనేది నిజం. అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల కింద 52,000 కిలోమీటర్ల పొడవున మిడ్ ఓషన్ రేజ్ పర్వత పంక్తులు నెలకొని ఉన్నాయి. ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో ఈ పసిఫిక్ ఓషన్ దగ్గర గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనే ఒక ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొరల్ దీవులు 2575 కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైన మహాసముద్రాలకు, మనిషి జీవానికి మూలమైన ఈ నీటిని కలిగి ఉన్న మహాసముద్రాలకు మొట్టమొదటి శత్రువు ఎవరు అంటే మనిషి అనే విషయాన్ని మనం గనక వింటే ఆశ్చర్యం కలగం మనం. ఈనాడు మనిషి చేసే పనులకి, తన యొక్క అజ్ఞానానికి సముద్రం బలైపోతుంది. మనం విరివిగా వాడుతున్న ప్లాస్టిక్ వస్తువుల వల్ల, చెత్తాచెదారం వల్ల, ఈ చెత్తాచెదారం, ప్లాస్టిక్ వస్తువులు అన్నీ కూడా సముద్రంలోకి చేరుకుని సముద్రం ఒక మురికి కూపంగా మారిపోతుంది. మనిషి యొక్క ఆనందాలు, మనిషి యొక్క సుఖాలకి సముద్రం బలైపోతుంది. సముద్ర తీరాలకుండా నడుచుకుంటూ వెళుతూ ఈ మనుషులు పారవేసే ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తాచెదారాలన్నీ కూడా సముద్రాన్ని ఒక మురికి కూపంగా తయారు చేస్తుంది. చేపలు పట్టడం కూడా ఒక రకంగా సముద్రం కడుపు కోత గురవుతుంది. ఒక సమయము, ఒక వేళాపాడ అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వ్యాపారం కోసం, డబ్బు కోసం విపరీతమైన చేపల వేటలు చేయటం వల్ల కూడా సముద్రంలో ఉన్న జంతు జీవాలన్నీ కూడా క్రమేణీ నశిస్తున్నాయి. ముఖ్యంగా ఈనాడు ఈ సముద్ర జలాలన్నీ కూడా ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏమిటంటే ప్లాస్టిక్. ఈ సముద్ర జలాల్లో ఉన్న వస్తువుల సంఖ్య ఎంత అంటే 5.25 లక్షల కోట్ల ప్లాస్టిక్ వస్తువులు నేడు సముద్ర గర్భంలో ఉన్నాయంటే ఆశ్చర్యకరం మారదు. వీటి యొక్క మొత్తం బరువు 28 కోట్ల టన్నులు. ఈ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో మరియానా ట్రెంచ్ అనే ప్రదేశంలో శాస్త్రవేత్తలు 36,000 అడుగుల లోతులో ప్లాస్టిక్ వస్తువులు కనుగొన్నారు. అక్కడ 3,000 పైబడి ప్లాస్టిక్ వస్తువులు 30 సంవత్సరాల నుంచి పోగుబడి ఉన్నాయంటే మానవుడు ఈ మహాసముద్రాలకు ఎంత హాని చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు జేమ్స్ కామరన్ ఈ ప్రదేశాన్ని సందర్శించి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, మానవుడు మహాసముద్రాలని తన టాయిలెట్లుగా వాడుకుంటున్నాడు అని వ్యాఖ్యానించాడంటే మనం సముద్ర జలాలని ఎంత చక్కగా పరిరక్షిస్తామో అర్థం చేసుకోవచ్చు. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనే ఒక ప్రకృతి సిద్ధమైన ద్వీపం ఈనాడు 93% మనకు కనపడకుండా పోతుంది. భూమి నుంచి సముద్ర లోపలికి 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయింట్ నీమో అనేది కూడా ఈరోజు ప్లాస్టిక్ భూతం కోరలో పడి నలిగిపోతుంది. ఇటువంటి చెత్త చెదారం ప్లాస్టిక్ వస్తువులు పేరుకుపోయి గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అనే ఒక చోట ఈ మొత్తం కూడా ఒక చిన్న ద్వీపంలాగా ఏర్పడి ఈ ద్వీపం ఈ ప్లాస్టిక్ గార్బేజ్ ప్లాస్టిక్ చెత్త చెదారాలకు బరువు 80,000 టన్నులు ఉంది. ఈ చిన్న ద్వీపం లాంటిది 7,00,000 చదరపు కిలోమీటర్లు హవాయి కాలిఫోర్నియా సముద్ర తీరాల మధ్యన ఏర్పడి ఉంది. గాలాపగోస్ అనే ద్వీపాలు వైవిధ్యమైన జలచరాలకు జీవాలకు ఇది నెలవు. కానీ నేడు ఇటువంటి దీవుల్లో వైవిధ్యమైన జలచరాలన్నీ కూడా క్రమేణా నశించిపోతున్నాయి. మనం పారేసే ప్లాస్టిక్ వస్తువుల్ని చూసి అవి చిన్న చిన్న ఆహార పదార్థాలను కొన్ని భ్రమపడి తాబేళ్లు అందులో చిక్కుకుని మరణిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు కొన్ని కోట్ల తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ రోజున సముద్ర జలజీవాలన్నీ కూడా విషపూరితమైపోతున్నాయి. ఆ విషపూరితమైపోవడానికి కారణం మానవ తప్పిదమే. కొంతకాలానికి సముద్రాలన్నీ కూడా విషపు కుండలుగా మారిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. మనం భూమి మీద మండించే శిలాజాల వల్ల కేవలం గాలి మాత్రమే విషపూరితమవుతుంది అనుకుంటున్నాం. కానీ ఇందులో నుంచి వచ్చే కార్బన్ పదార్థాలు ఇతరత్ర విషపూరితమైన గాలుల వల్ల 25% సముద్రాలు వీటిని పీల్చుకుని సముద్రాలు విషపూరితంగా మారిపోతున్నాయి. వాటిల్లో యొక్క ఆమ్లజనితం పెరిగిపోతుంది. ఇది గనక ఇదే విధంగా జరిగితే కొన్నాళ్లకి సముద్రాలన్నీ కూడా ఉప్పుగానే కాదు చివరికి ఆసిడ్లుగా కూడా మారిపోయి మనిషి యొక్క గొంతును చీల్చివారేస్తాయి అంటే సందేహం లేదు. చిన్న చిన్న జీవాలు నాచు బ్యాక్టీరియా అమీబా వంటివి ఈ ఆమ్లజనిత గుణాల కారణంగా చచ్చిపోయి చేపలు నత్తలు పీతలు వంటి వాటికి ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడిపోయి చివరికి అన్ని జలజీవాలు అన్ని జలచరాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఇదే పరిస్థితులు గనక కొనసాగితే ముందు ముందు భవిష్యత్తులో మనకు సముద్రం అనేది కనగాకుండా పోతుంది. సముద్రం మొత్తం విషతుల్యంగా మారిపోతుంది. సుమారు 1.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు మన్సు ఖండాల నుంచి అలాస్కా దగ్గర ఉన్న మన్సు పలకలు మన్సు పర్వతాలు మన్సు ప్రదేశాలు కరిగిపోవటం వల్ల కూడా పసిఫిక్ మహాసముద్రం రోజు రోజుకి పెరిగిపోతుంది. సుమారుగా ప్రతి సంవత్సరం 49 బిలియన్ టన్నులు మన్సు కరిగి ఈ మహాసముద్రాల గుండా ప్రవహిస్తోంది. ఇదే పరిస్థితి మనకి హిందూకుష్ కారాకోరం హిమాలయన్ పర్వత శ్రేణుల్లో కూడా జరుగుతోంది. ఈ పర్వశ్రేణి గుండా ప్రవహించే నదులు పశ్చిమ దిశగా తూర్పు దిశగా 2,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించి మహాసముద్రాల గుండా కలిసిపోతున్నాయి. ఈ నదులే ఆసియా దేశంలోని ప్రజలకు జవజీవాలు ప్రాణదాతలు. 2003-2009 సంవత్సరం మధ్యలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఈ మంచు ఖండాలు మంచు పర్వతాలు కరిగిపోయి నదులన్నీ ఉప్పొంగిపోయి విపరీతమైన వరదలు వచ్చి ఈ నదుల పక్కన ఉన్న పట్టణాలను ముంచేసినాయి. 5 సంవత్సరాల వెనకాల పాకిస్తాన్లో ఇటువంటి సంఘటన జరిగి ఈ నదులు కరగటం వల్ల దానికి తోడు విపరీతమైన వర్షాలు కురవటం వల్ల 5 వారాల పాటు పాకిస్తాన్ భూభాగంలో 5వ వంతు కనపడకుండా పోయిందంటే ఎటువంటి ప్రమాదం ముంచి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తుఫాన్ అనేది ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చేది. కానీ ఈరోజు ప్రపంచంలో ప్రతి చోట ఎక్కడోక్కడ మనం ప్రతి ఏడాది తుఫాన్లు వస్తున్నట్టు వింటూనే ఉన్నాం. ఇటువంటి తుఫాన్లు రావడానికి ముఖ్యమైన కారణం భూతాపం పెరగటమే. ఈ భూతాపం పెరగడం వల్ల ఋతువులు మారిపోతున్నాయి. 6 ఋతువులు 4 కాలాలని మనం చెప్పుకునేవాళ్ళం. కానీ ఆ ఋతువులు ఎప్పుడో ఏమిటో ఇప్పటికీ తెలియదు. ఒకప్పుడు ఋతువులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజున ఏ ఋతువు ఎప్పుడో ఏ కాలం ఎప్పుడో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి మార్పుల వల్ల అట్లాంటిక్ మహాసముద్రం యొక్క వేగం 15% తగ్గిపోయింది. అమెజాన్ నది ఎంత వేగంగా అయితే ప్రయాణిస్తుందో దానికి 10వ వేగంగా ఈ మహాసముద్రం ప్రయాణిస్తుంది. ఈ వేగం తగ్గిపోయేటప్పటికీ అట్లాంటిక్ మహాసముద్రం ఒక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే అది వేడినీటిని చల్లనీటిగా చల్లనీటిని వేడినీటిగా మారుస్తూ ఉంటుంది. దీనివల్ల ఉత్తర ధ్రువం దగ్గర దక్షిణ ధ్రువాల దగ్గర ఉన్న వేడినీళ్లు చల్లనీళ్లుగా చల్లనీళ్లు వేడినీళ్లుగా మార్చడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య సముద్ర తీరాల్లో ప్రభుత్వాలు టూరిస్టు హబ్లుగా టూరిస్టు కార్యక్రమాలు అలాగే టూరిస్టు ఫెస్టివల్స్ టూరిస్టు పండుగలు చేయటం వల్ల అక్కడ పెద్ద ఎత్తున జనం పోగై వాళ్ళు విసర్జించే ప్లాస్టిక్ పదార్థాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి. సుమారుగా 100,000 పైబడి రసాయనిక వ్యర్థాలు సముద్రంలో కలిసిపోతున్నాయి ప్రతి ఏడాది కూడా. సముద్ర తీరాల వెంటన మడఅడవులు ఎక్కువగా ఉంటాయి. ఈ మడఅడవుల ఉపయోగం ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ని

0: అవి తాము తీసేసుకుని విషపూరితమైన వాయువుల్ని తాము తీసుకుని ఆక్సిజన్ని బయటకు వదులుతూ ఉంటాయి. కానీ పోను ఈ మడడుల యొక్క విస్తీర్ణం కూడా తగ్గిపోవడం వల్ల పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ మొత్తం సముద్రం ఉపరితలం మీదే ఏర్పడుతుంది. సుమారుగా 80% మడవడవులు ఈనాటికే నాశనమైపోయినాయి. దీనివల్ల సముద్రంలో ఉన్న 70 రకాల వివిధమైన జలజీవాల్లో, జలచరాల్లో 11 రకాల జలచరాలు ఈనాటికే నశించిపోయి, కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి సముద్ర జలాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి.
1: మీరింతవరకు ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్ర జలాల పరిరక్షణ ఆవశ్యకత ఈ అంశం గురించి శ్రీ ఏదర శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా స్వర్ణలత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం భారతీయుడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్న ఈ పాట వేటూరు గీతానికి శ్రీనివాస్ సాధన సరగం పాడారు సఖీ చిత్రం నుంచి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగుల్, ద వాయిస్ విచ్ హావ్ బీన్ టచింగ్ అవర్ హార్ట్స్ అండ్ మెమరీస్, ద వాయిస్ that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: వింటున్న ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో యాసిన్ నిజార్ పాడారు. కుమారి 21F చిత్రం నుంచి శ్రీమణి, అనంత శ్రీరామ్ సాహిత్యం.

గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ గీతానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతంలో ఉదిత్ నారాయణ్ చిత్ర పాడారు డాడీ చిత్రం నుంచి.

వింటున్న ఈ పాట మణిశర్మ సంగీతంలో. వెన్నిగళ్ళ రాంబాబు గీత రచనకి శ్రీరామ్ ప్రభు, గోపిక పూర్ణిమ పాడారు. చెప్పాలనుంది చిత్రం నుంచి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు,
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి రఘు కుంచనే, అంజనా సౌమ్య పాడారు ఆహనా పెళ్ళంట చిత్రం నుంచి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 years of celebration, 90 years All India Radio. Kotladi mandi gunde chappudu Akashavani.
1: Oh Akashvani, timeless flame, each note you send still speaks our name. And in your song, we hear our own, a country's heart in airwaves sown.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈతరం జెన్జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: కార్యక్రమంలో తరువాత వేటూరి గీతానికి సుజాత మలేషియా వాసుదేవన్ పాడిన పాట వింటారు, మెరుపు కలలు చిత్రం నుంచి.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశం.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా టెక్నాలజీ మారినా
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో చివరిగా పున్నమి రాత్రి చిత్రం నుంచి రంజిత్ గంగ పాడిన పాట.

0: గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో తర్వాత హ్యాపీ హ్యాపీగా చిత్రం నుంచి హేమచంద్ర పాడిన పాట వింటారు. మణిశర్మ సంగీతానికి సిరివెన్నెల సాహిత్యం.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: ఇంకేంటి నువ్వే చెప్పు చిత్రం నుంచి చిన్ని చరణ్ శ్రీ విద్యా పాడారు, వికాస్ కురుమెల్ల సంగీతం, చిన్ని చరణ్ సాహిత్యం.

0: బాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: కార్యక్రమంలో చివరిగా సంతోషం చిత్రం నుంచి రాజేష్ పాడిన పాట.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కాస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయని, సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద, వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ది కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజాభాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలన్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార, ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956 దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 అన్ని ప్రధాన భాషలు, మాండలికాల్లో వార్తలను, విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది.

0: ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషీ కే సాథ్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ. 90 సాల్ ఆప్నే పూరా కియా హై. 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై. పూరా దేశ్ ఆకాశవాణి కే సాథ్ జుడా హువా హై. ఆకాశవాణి కే మాధ్యమ్ సే హమారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ రహే మేరా యే శుభకామనా.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో ఋతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్షాప్ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా స్వర్ణకారుల సాధక బాధకాలు పరిష్కారాల గురించి శ్రీ కర్రి వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో భాగంగా స్వర్ణకారుల స్థితిగతులు, వారి తీరుతెన్నుల గురించి స్వర్ణకారుల సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ కర్రి వేణుమాధవ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ స్వర్ణకారుల సంక్షేమానికి వారు సంఘం నుంచి తీసుకుంటున్న విషయాలు, తరువాత ప్రభుత్వం నుంచి ఏ పథకాల ద్వారా వారు లబ్ధి పొందుతున్నారు, వారి స్థితిగతుల గురించి ఇత్యాది విషయాలన్నీ మనం వేణుమాధవ్ గారితో మాటామంతిలో భాగంగా మనం తెలుసుకుందాం. నమస్కారం వేణుమాధవ్ గారు.
2: నమస్కారం సార్.
1: అసలు మీరు స్వర్ణకారుల సంఘం పెట్టే కంటే ముందు స్వర్ణకారుల స్థితిగతుల గురించి, అంటే వారి కుటుంబ జీవన విధానం బంగారం పని కాకుండా ఇతర పనుల్లో కూడా, వారి వ్యాపారంలో కూడా కొన్ని కొన్ని కుటుంబాలు ఉన్నాయి కదా.
2: అవునండి.
1: ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకారులు అంటే అందరూ స్వర్ణకారులుగా ఉండరు కదా, అంటే బంగారం పని మీద ఆధారపడిన కుటుంబాలు, వారికి మీరు చేస్తున్న సేవల గురించి మీ మాటల్లో.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం దాదాపు 152 స్థానిక జిల్లా సంఘాలు మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాయి. దీంట్లో 1,62,000 కుటుంబాలు, అంటే ఇంటూ 5 వేసుకుంటే దాదాపు 8 లక్షల మంది ఆధారపడిన ఈ రంగం, మరి స్వర్ణకారులు చేసేటువంటి అనేక రకాలైన సంస్కృతి సాంప్రదాయాలకి నిలవైన భారతదేశంలో మనకు సంబంధించిన ఈ స్వర్ణ వృత్తి అనేది ఎంతో విలువ గలది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము స్వర్ణకారు సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 2015 నుంచి ముద్రా లోన్లు ఏవైతే తీసుకొని వచ్చారో దాదాపు 65 లక్షల కోట్ల రూపాయలు దీనికి ఇప్పటికే వేచించడం జరిగింది. దాంట్లో భాగంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మా స్వర్ణకారుల కుటుంబాల కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 27 పట్టణాల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటగా, తర్వాత ఇండియన్ బ్యాంక్ ద్వారా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ముద్రా కిషోర్ యోజన అనే పథకం ద్వారా మేము 5,000 కుటుంబాలకి 100 గ్రాములు బంగారం బిస్కెట్టు పని చేసుకోవడానికి ముడి బంగారంగా లోన్లుగా ఇప్పించడం జరిగింది. అంటే ఇది కూడా రేటు 3.5 లక్షల నుంచి 5.5 లక్షల రూపాయల లోపు ఉన్నప్పుడు ఇప్పించినటువంటి లోన్లు. వీటి వల్ల ఈ రోజున వాళ్ళ యొక్క పరిస్థితి చూసుకున్నట్లయితే 97.5% ఈఎంఐలు మంచిగా చెల్లిస్తున్నటువంటి ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం.
1: అంటే ఇప్పుడు మీరు ముద్రా యోజన ద్వారా 100 గ్రాముల బిస్కెట్ బంగారం తీసుకుని ఇంటి దగ్గర నుంచి వారు నగలుగా తయారు చేసి అమ్ముకోవడం,
2: అంటే కార్పొరేట్ వ్యవస్థ పెరిగిన తర్వాత స్వర్ణకారుడికి ఎంతో కొంత ఎంటర్ప్రైజెస్ గా తయారు కావడానికి కొంత పెట్టుబడి అవసరం ఉంది. ఈ పెట్టుబడి అవసరం ఉన్నట్టు దాన్ని మేము గుర్తించి దీన్ని క్షేత్రస్థాయిలో చైతన్యవంతం చేసి యూనియన్లు ఇప్పించి యూనియన్లే కట్టించే విధంగా ప్రోత్సాహం చేశాం.
1: మీది రిజిస్టర్డ్ సంఘం అండి?
2: అవునండి, మాది రిజిస్టర్డ్ సంఘం. అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి రిజిస్ట్రేషన్ ఉంది.
1: వేణుమాధవ్ గారు, ఇంతకు ముందు మీరు దాదాపు 5,000 మందికి ముద్రా లోన్లు ఇప్పించామన్నారు కదా, ఇప్పుడు లోన్లు ఇప్పించడంలో మీ పాత్ర ఏమిటి?
2: అంటే లోన్లు ఇప్పించడంలో పాత్ర ఏమిటంటే చైతన్యవంతం చేయడం, స్థానికంగా ఉన్న సంఘాలని ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి ఆ నామ్స్ ఏదైతే బ్యాంకర్స్ నామ్స్ ఉంటాయో లోకల్కి అటాచ్మెంట్ చేసి యూనియన్ చైతన్యం చేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. మనం చేయాల్సింది లీడర్షిప్లో ఫస్ట్ ఎవరినైనా అవేర్నెస్ చేయాలి. అవేర్నెస్ చేసి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి పథకాలని వాళ్ళకి కనెక్టింగ్ చేసే క్రమంలో ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాలి సంఘాలకి. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బాగా ఈఎంఐలు కట్టే వాళ్ళని బ్యాంకుకి అటాచ్ చేసి బ్యాంకులో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకి అటాచ్ చేయడమే యూనియన్గా నా యొక్క పాత్ర. ఈఎంఐలు కట్టించడం అన్నీ కూడా ఎవరికి వాళ్ళు దాదాపు వాళ్లే స్వతహాగా ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి వచ్చింది. చైతన్యవంతమై ఉన్నారు. 3-4% ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే, ఇది బంగారం అనేది మాట మీద నడిచేటువంటి వ్యాపారం కాబట్టి కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు దాంట్లో, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది సరైందా కాదా అనేది కూడా సంఘం యొక్క పెద్దల్ని కూర్చోబెట్టి మానిటరింగ్ చేసి ఆ మానిటరింగ్లో కూడా జెన్యూనిటీ అంటే వాస్తవానికి దగ్గరగా సంఘాలని నడపడమే ఇవాళ పెట్టుబడి లేకుండా వృత్తి లేదు. ఈ వృత్తిని కాపాడుకోవాలంటే పెట్టుబడిని రోజువారీ వడ్డీలు, వారాల వడ్డీలు, నెల వడ్డీలు, ఈ పలానా పేర్లతోటి మనకు వచ్చేటువంటి చేతి గుర్తుదారుల ఆదాయాన్ని తినేసేటువంటి పరిస్థితిని మాయం చేసే ప్రక్రియ ముద్రాలోన్లు. వీటి ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళు వాటికి వచ్చే ఆదాయాన్ని కాపాడుకోవడంలో ముందుకు వెళతారని, సక్సెస్ అవుతారని. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం లబ్ధిదారులుగా కంటే ట్యాక్స్ పేయర్లుగా మారాలంటే తప్పనిసరిగా కొన్ని ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలనేది, అంటే లబ్ధిదారుడిగా ఉండేదానికంటే నెక్స్ట్ లెవెల్కి తప్పనిసరిగా అభివృద్ధిలోకి రావాలి, ఇతర ట్యాక్స్ కంటే ట్యాక్స్ వల్ల ఇంకో 10 కుటుంబాలు బతికేలాగా రావాలనే దూరదృష్టితో నేను ఈ చైతన్యవంతమైన కార్యక్రమాలు కమిట్మెంట్ మీద పనిచేస్తా ఉన్నా.
1: బాగుందండి మీ ప్రయత్నం. అయితే ఇప్పుడు గత కాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ ప్రతి ఊళ్ళోనూ స్వర్ణకారుల కుటుంబం ఉంటుంది. ఆ ఊళ్ళో చిన్నపిల్లలకు చెవిదిద్దులు కుట్టించడం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ కార్యక్రమాల వరకు వారు లేకుండా జరిగే కార్యక్రమాలు ఉండవు. కాలక్రమేణా ఏమైందంటే వాళ్ళు వారి వృత్తిపరంగా కానీ లేదా వారి పిల్లలు ఆ వృత్తిని వదిలేయడం వల్ల కానీ లేకపోతే వారి పిల్లలు చదువుకుని ఆ బ్యాంకుల్లో అప్రైజర్గానో లేకుంటే పెద్ద పెద్ద షాప్

0: మారిన తర్వాత షోడా బండి తానంతరకు తాను రూపురేఖలు మార్చుకుంది. అది టూ వీలర్ బండి అయింది, దాని వెనక ఐస్ పెట్టి అయింది, 5 రకాల సబ్జాలు సుగంధలు అయి మొత్తం 8 రకాలైనటువంటి షోడాలను అందిస్తూ దాని ఆదాయం 200 దగ్గర నుంచి రోజుకు 2000 చేరింది. అంటే ప్రపంచీకరణ మారుతున్న క్రమంలో మన వాళ్ళను కూడా మనం చైతన్యం చేసుకోవాలి. వృత్తి మానేస్తున్నారు అనే దానికంటే కూడా వృత్తిలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని తట్టుకోలేక కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఏమో పెట్టుబడి లేక వెళ్ళిపోతా ఉన్నారు, కొంతమంది నిరాధారణకు గురవుతున్నారు. వీటన్నిటిని కూడా మనం ఈ ప్రపంచీకరణ తర్వాత తప్పనిసరిగా మనం మార్చుకుని ముందుకు వెళితేనే సక్సెస్ ఉంటుంది. తప్పితే మహిళలు ఉన్నంతకాలం బంగారు పనికి డోకానే లేదు సొన్నకారులకి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఇప్పుడు కూడా మనం వింటా ఉన్నాం, కొంతమంది అకౌంటబిలిటీ అంటే బంగారం ఎవ్వరూ లెక్కలు చెప్పరు. ఎందుకంటే బంగారం అనేది ఆడవాళ్ల యొక్క ఆస్తి, సెక్యూరిటీ జోన్, ఇవ్వాలంటే ఉద్యోగాలు వచ్చినాయి. కానీ పెద్దలు పెట్టినటువంటి సాంప్రదాయాల ప్రకారం బంగారం అనేది ఆడపిల్ల ఆస్తి, ఆ ఆస్తులకి ఎవ్వరూ బయటకు తీసి లెక్కలు చెప్పరు ఎంత ఉన్నా సరే. అందుకని మోడల్ మారుతానే ఉంటుంది. ఈ బంగారం 3 రకాలకు పనికి వస్తూ ఉంటుంది.
1: ఇప్పుడున్న కార్పొరేట్ రంగంలో ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసినాయి కదా. ఇంతకుముందు అంటే మనకు ఆచార్య గారికి ఇస్తే ఇప్పుడు బంగారం, ఇప్పుడు ఈ రోజు ఇస్తే మనవరాలు పుట్టిందనో లేకపోతే పెళ్లి ఉందనో లేకుంటే పాప ఫంక్షన్ ఉందనో ఇస్తే ఆచార్య గారు తీసుకొచ్చి తర్వాత మళ్ళీ కొలతలు తీసుకుని వెళ్ళి అమ్మ ఇది పాత బంగారం కొత్త బంగారం చేసాం లేకపోతే అవి చేసాం. ఇప్పుడున్న కార్పొరేట్ రంగంలో కొత్త కొత్త మెషినరీస్ వచ్చేసిన తర్వాత రకరకాల డిజైన్లు వచ్చిన తర్వాత ప్రారంభంలో చెప్పిన 100 గ్రాముల బంగారం తీసుకుని వాళ్ళు ఊళ్ళో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారా?
0: ఇంకా ఇది క్షేత్రస్థాయిలోకి ఇంకా వెళ్ళాలి. దీన్ని ఒక క్రమశిక్షణగా ఒక చైన్ సిస్టమ్గా మార్పుకు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజున ప్రతి రంగాన్ని, మా కార్మిక రంగమే సొనకారులు ఒక్కళ్ళే కాదు, ప్రతి రంగం స్ట్రీమ్లో ఇచ్చేస్తూ ఉంది. ఇవాళ ప్రతిది కూడా ఏ రంగం ఎంత మటుకు నిజాయితీగా పనిచేస్తే మార్పులు చెంది వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారనే విషయం మీద తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మంచివైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయాల్లో మా స్వర్ణకారులకు కూడా ఈ ఆర్బీఐ నిబంధనలు కొన్ని కష్టతరమైన అందుట్లో పెట్టారు, వాటిని మార్పు తీసుకురావాలని చెప్పి మేము పిఎంఓకి రాయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అంటే 20 లక్షల రూపాయల మటుకు ఎటువంటి హామీ లేకుండా CGTMSE అనే ఒక పథకం, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అని ఒకటి కట్టి ఆ లోన్ తీసుకొని అతను డెవలప్ అవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. ఈ ఇచ్చేటువంటి క్రమంలో ప్రధానమంత్రి శిశు యోజన అంటే 50,000 మటుకు ఇస్తా ఉంది, కిషోర్ యోజన అంటే 5 లక్షల మటుకు ఇస్తా ఉంది, తరుణ్ యోజన అంటే 10 లక్షల నుంచి 20 లక్షల మటుకు ఇస్తా ఉంది. ఈ ఇచ్చేటి క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకుని ఈ కార్మిక వర్గానికి గనక మరింత సేవలు చేయడానికి వస్తే గనక తప్పనిసరిగా మా కార్మికులకి న్యాయం జరుగుద్ది. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో మానవ సంబంధాలు ఎలా ఉంటాయంటే పక్క పక్కన ఇంటి వాళ్ళు అన్నయ్య గారు నాకు మనవరాలు పుట్టింది మురుగులు కావాలంటే వాళ్ళ 6 గ్రాములు మురుగులు చేయాలంటే 90,000 రూపాయలు డబ్బులు కావాలి, వాళ్ళకు వచ్చేది నెలకు 30,000 శాలరీ, 15,000 ఇంటి ఖర్చులు కావాలి అంటే నెల నెల 15,000 ఇచ్చి 6 నెలలు ఆ డబ్బులు ఇచ్చి మురుగులు ముందు చేపించుకొని వెళ్తుంటారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో సొన్నకారుడి దగ్గర కూడా ఎంతో కొంత పెట్టుబడి ఉండాలి. ఈ కార్పొరేట్ వ్యవస్థ 6 నుంచి 12% సొన్నకారుడి దగ్గర ఎటువంటిదైనా తరుగు మజూరీ సంబంధించినటువంటి అవుతాయి. కానీ కార్పొరేట్ వ్యవస్థకు మారిపోయిన తర్వాత ఆ తలతలలాడే మెరుపులు మొత్తం అన్నీ కూడా ఈ భారంగా వినియోగదారుని మీద పడాల్సిందే. అది 12% నుంచి 22% అది కంపల్సరీ ఎల్లుద్దని, దానివల్ల వినియోగదారుడు నష్టపోతాడనే చైతన్యవంత కార్యక్రమాలు చేసి ప్రపంచీకరణ మారిన తర్వాత ఏది ఎక్కడ మనం ఆపలేం, దాన్ని టర్న్ చేసుకోవడమే. వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలని వినియోగదారుడు నష్టపోతున్నారు, మీరు ఈ కార్పొరేట్ వ్యవస్థ మీకు 100 డిజైన్లు ఒకేసారి చూపిస్తుంది కానీ మీ 100 రూపాయలను కాజేస్తుంది అనే విషయాన్ని నిజాన్ని మనం తీసుకుని వెళ్లి కార్మిక వర్గానికి మంచి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘంలోని 8 లక్షల మంది సభ్యులు కూడా మేము అందరం భావిస్తా ఉన్నాము. దానికి తగ్గట్టుగానే మా ప్రణాళికలు మరింత అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము.
1: వేణుమాధవ్ గారు, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు కదా, ఇప్పుడు హాల్ మార్కు బంగారాన్ని తీసుకుంటే మళ్ళీ తిరిగి అమ్ముకుంటే ఆ రేట్ వస్తుందని చెప్తున్నాం కదా. ఇప్పుడు హాల్ మార్క్ బంగారం మాల్స్ లో కొంటేనే ఆ మార్క్ వేస్తారు, చిన్న చిన్న షాపుల్లో కొంటే, పల్లెటూరులో కొంటే, ఇప్పుడు మన దగ్గర ఆచార్య గారి దగ్గర చేయించుకుంటే ఈ హాల్ మార్క్ ఉండదు, తిరిగి అమ్ముకుంటే ఆ రేట్ రాదనే అపోహ ఉంది, దాని గురించి చెప్పండి మీరు.
0: పాత బంగారం మంచిది అనేవాళ్ళు, అప్పుడు ఏ హాల్ మార్కులు ఉన్నాయండి? పాత బంగారం మంచిది, మా బంగారం పాత బంగారం మంచిది అనేవాళ్ళు ఇదివరకు పెద్దవాళ్ళు తీసుకొచ్చినప్పుడు. ఏ నమ్మకం మీద నడిచేదే బంగారం వ్యాపారం. హాల్ మార్క్ వచ్చిన తర్వాత సరే మంచిదే కాదనట్లా. కానీ ఈ హాల్ మార్క్ విషయంలో చిన్ని స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి దాకా ఈ రోజు 916 హాల్ మార్క్ వేసి తీసుకొని వస్తున్నాం. అదే నేను చెప్పింది, ప్రపంచీకరణ మార్పుల తర్వాత మా రంగం ఇప్పటికీ 3 సార్లు అనేక రకాల ఇబ్బందులకు గురైంది. నోట్ల రద్దప్పుడు కానివ్వండి, కరోనా అప్పుడు కానివ్వండి, కరోనా అప్పుడైతే ప్రజలే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో స్వర్ణకారు కుటుంబాలకి నేను కొంత ధైర్యం చెప్పాలని చెప్పి ఈ హాల్

0: మార్క్ విషయం హెచ్ఓడి అని ఇప్పుడు కొత్తగా వస్తుంది.
1: హెచ్ఓడి అంటే ఏంటండి?
0: అంటే ఇది హాల్ మార్కుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు కఠినమైనటువంటి ఒక కోడ్. ఈ కోడ్కు సంబంధించింది ఏ రోజైతే ఏ జ్యువెలరీ షాపుల్లో కొన్నారో దీనికి సంబంధించినటువంటి ఐడి, వాళ్ళు ఆ నెంబర్ కొట్టంగానే ఎక్కడ చేపించారు ఎంతకు చేపించారు అనేది మొత్తం డీటెయిల్స్ అది వస్తూ ఉంది. దాని డేటా వస్తూ ఉంది ఎక్కడ షాపులో కొన్నదని. ఈ డేటా కూడా పక్కదారి పట్టకుండా, అంటే కొంతమంది అత్యాశ పనులు చేసేటువంటి ఒకళ్ళిద్దరు చేసేటువంటిది కూడా ఆ రంగాల్లో మీద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిని కఠినతరం చేశారు. ఈ రోజున షోరూముల్లో కూడా ఈ హెచ్ఓడి లేకుండా అమ్మితే దానికి కఠినమైన శిక్షలేసి ఇప్పుడు దానికి సంబంధించిన బిఎస్ఐ సంబంధించినటువంటి అన్ని నిబంధనలు మార్చి ఈ రోజున ఆ షాపుల్లోకి వెళ్ళి ఇదివరకు ఎట్లా పడితే అట్లా షాపులో ఉండేది, ఇప్పుడు హెచ్ఓడి లేకుండా అమ్మితే దాని మీద కేసు పెనాల్టీ మళ్ళీ జైలు శిక్ష ఈ రకమైనటువంటి కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నాం అంటే ప్రశాంతంగా ఇదివరకు ఇట్లాగా టంకం అనే మిశ్రమంతో కలిపి మనం జాయింట్ చేసేవాళ్ళం. ఇది రాగి వెండి బంగారం మూడు రకాలుగా కలిపి ఆ మిక్సింగ్ని జాయింట్ల దగ్గర మనం జాయింట్ చేసి వస్తువు తయారు చేసేవాళ్ళం. ఇవాళ కేడిఎం అనే వచ్చేసింది. ఈ కేడిఎం అనేది ఏమైందంటే బరువు ఉంటుంది కానీ అది వేడి చేసిన తర్వాత కేడిఎం ఎగిరిపోయి ఓన్లీ బంగారం మాత్రమే జాయింట్ అవుతుంది.
1: ఓకే,
0: దీనివల్ల కేడిఎంతో పనులు చేయడం వల్ల ఇదివరకు చేసిన రాగి వెండితో ఇబ్బంది ఉండేది కానీ కార్మికులకి ఈ కేడిఎం వల్ల శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు, క్యాన్సర్ కారకమైనటువంటి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ వ్యాపారంలో పడిన వాళ్ళం ఏది కూడా మానడానికి అవకాశం లేదు. మార్పుల్ని స్వాగతిస్తూనే డెవలప్మెంట్ కోసం అడుగులు వేసుకోవాలి కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా చిన్న ఊరి వాళ్ళు కూడా ఈ రోజున హాల్ మార్క్ వేసి మాత్రమే కస్టమర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము కూడా దాన్ని స్వాగతించాం. ఇంకా మరిన్ని చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే మేము వాళ్ళని మాకు కావాల్సినటువంటి విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నాం.
1: కేడిఎం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి అన్నారు కదా, ఎలాంటి సమస్యలు తలెత్తున్నాయి, దానికి సంబంధించిన ఆరోగ్య భద్రతా విషయాల్లో మీ ఆర్గనైజేషన్ కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహాయం అందుతుంది?
0: వస్తువు తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా అది ఉపయోగించవలసిందే, కానీ కొంతమందికి 45 ఏళ్ళకి 50 ఏళ్ళకి కొంతమందికి అయితే 35 40 ఇలా ఈ రకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి పనిని చేసేపట్టి ఇదివరకు మనం బొగ్గులు కుంపటి ఇవన్నీ ఉండే, ఇప్పుడు గ్యాస్గా మారిపోయింది అది. ఇప్పుడు వీటిల్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి వాళ్ళు కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు మమ్మల్ని. చేపల వేటకు వెళ్ళేవాళ్ళు సముద్రం భయం ఉంది, కళ్ళు గీత కార్మికుడికి చెట్టెక్కితే కింద పడే భయం ఉంది, గొర్రెల పెంపకందారులకు వాళ్ళకి అడవుల్లోకి వెళ్ళినప్పుడు పాములు అవి ఈ రకమైన ప్రమాదాలు ఉన్నాయి, మీకు ఏం ప్రమాదాలు ఉన్నాయి అని మమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం మేము స్పష్టంగా చెప్పాము, ప్రజలు అందంగా అలంకరించుకునేటువంటి ఈ నగల తయారీలో స్వర్ణ కార్మికుడి జీవితం 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతా ఉంది, అందరికంటే ముందుగానే చనిపోవాల్సిన పరిస్థితి. ఈ రకమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు కానీ ఈ కానీ రావడానికి మా కేడిఎం ఇటువంటి వాటి వల్ల మాకు జరుగుతూ ఉంది, మమ్మల్ని కూడా కార్మిక శాఖలో తీసుకోండి అని చెప్పి మేము ఆ రోజున అడిగితే తప్పనిసరిగా అని చెప్పి ముఖ్యమంత్రి లేఖ రాశారు. మళ్ళీ మేము ఇచ్చినటువంటి లెటర్ను ఆధారంగా జాతీయ స్థాయిలో మా అఖిల భారత స్వర్ణకార సంఘం వాళ్ళు అందరూ కూడా కలిపి కూర్చొని మాకు అనుకూలమైనటువంటి ఫలితం వచ్చింది. మమ్మల్ని కూడా కార్మిక శాఖలో జాయిన్ చేసి ఈఎస్ఐ హాస్పిటల్ చేర్చే విధంగా ఆర్టిజన్ కార్డులు ఇవ్వడం,
1: ఓకే,
0: ఆర్టిజన్ కార్డుల ద్వారా మమ్మల్ని ఐడెంటిఫై చేయడం, ఈ ఆర్టిజన్ కార్డులు ఉన్న వాళ్ళకి బ్యాంకు లోన్స్ లో కూడా ప్రయారిటీ ఇవ్వడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఇంకా కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల డెవలప్మెంట్ కార్పొరేషన్ అనౌన్స్ చేపించారు, దానికి సంబంధించిన విధి విధానాలు మరి బోర్డు విధులు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది, అది కూడా చాలా త్వరలో చేస్తే మాకున్నటువంటి పరిస్థితుల్లో స్వర్ణ కార్మికుడికి 100 గ్రాముల బంగారం బిస్కెట్ సొంతంగా ఉండి పని చేసుకునేటట్టు ఉంటేనే అభివృద్ధి ఉంది కానీ లేదా ఈ కార్పొరేట్ వ్యవస్థలో స్వర్ణకార కార్మికుడు విలవిల్లాడిపోతా ఉన్నాడు, ఆత్మహత్యలకు గురవుతా ఉన్నాడు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ముందుకెళ్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే కొన్ని కార్యక్రమాలను అడాప్ట్ చేసుకుని అనుసంధానం చేసుకుని ముందుకు వెళితే మా జీవితాలు స్వర్ణకారు పేరులోనే స్వర్ణం కాదు, స్వర్ణకారు కుటుంబాల్లో కూడా స్వర్ణమయం ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నాను.
1: అయితే చివరిగా ఇప్పుడు స్వర్ణకారులు స్థితిగతుల గురించి మాట్లాడేటప్పుడు మాకు కూడా మేము స్వయం ప్రతిపత్తిగా మా ఎంటర్ప్రెన్యూర్గా కావాలంటే ప్రతి కుటుంబానికి 100 గ్రాములు బంగారం అన్నారు, దానికి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా కాంపోజిట్ గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?
0: మేము అడుగుతున్నాం, ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ పెట్టారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ప్రధానమంత్రి ముద్రా లోన్లో మేము 80% మటుకు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. మాకు ఇప్పటిదాకా ఎటువంటి రాయితీలు కానీ సబ్సిడీలు కానీ లేవు. దానికోసం మేమేం చేస్తామన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని 80% వడ్డీ చెల్లించమంటున్నాం. మాకు కూడా రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు రావాలి కదా.
1: ఇప్పుడు ఈ ముద్రా యోజన కాకుండా ఇంకా మిగతా పథకాలు ఏమి ఉన్నాయండి?
0: మిగతా పథకాలు విశ్వకర్మ కౌశల్య యోజన 18 రకాలు ఉంది. అందుట్లో 18 రకాల వృత్తులు ఉన్నాయి. 1 లక్ష రూపాయల మటుకు మాత్రమే దాని యొక్క పరిమితి. మరి రెండోసారి 3 లక్షలు, ఆ తర్వాత 5 లక్షలు, అలా ఒకటో స్టెప్ బై పెరిగేది ఉంది కదా. తప్పితే స్వర్ణం అనేది ఈ రోజున బాగా భారీగా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు 1 సంవత్సరం 2 నెలల కాలంలో 200% పెరిగిపోయింది. 65-70 వేలు ఉండాల్సినటువంటి బంగారం 170 వేలకి వెళ్ళిపోయింది. 100 గ్రాములు బంగారం బిస్కెట్ 7 లక్షలు ఉండేది 17 లక్షలు అయిపోయింది.
1: ఇప్పుడు మీరు చెప్పినట్టు స్వయంగా ఎంటర్ప్రెన్యూర్ గా కాకుండా బ్యాంకులు అప్రైజర్ గా పెద్ద పెద్ద మాల్స్ లో సేల్స్ మ్యాన్స్ గా వెళ్ళిపోయే స్వర్ణకారులకు మీరు ఇచ్చే సలహా?
0: మీరు ఏ రంగంలో ఉన్నా సరే స్వర్ణ వృత్తి అనేది ఎప్పటికీ మంచిగా ఉండేది. గోల్డ్ అప్రైజర్ లా ఉండేటువంటి వాటిల్లో కూడా కొంతమంది కొన్ని కంపెనీలు కలుస్తున్నారు, కొన్ని చోట్ల అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ మా గోల్డ్ అప్రైజర్లు కూడా మేమేం చెప్తున్నాం అంటే, మొన్న కరోనా అప్పుడు దాదాపు 600 మంది చనిపోయారు. ఈ 600 మంది కుటుంబాలకి కనీసం ఎక్స్గ్రేషియా కానీ వాళ్ళ తర్వాత పిల్లల ఉద్యోగ అవకాశాలు కానీ ఏం లేకుండా బ్యాంకులు నిర్దాక్షిణ్యంగా పలకరించకుండా తీసుకెళ్ళి. అందుకని నేను ఆర్బీఐకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాకు కనీసం 20 మంది ఒక చోట పనిచేస్తుంటే అందుట్లో ఒక్కడికే కమిషన్ బేసిక్ ఇవ్వడం, దీని గురించే మేము కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ మేము సంప్రదింపులు జరిపాం. మళ్ళీ కేంద్ర
1: మంత్రి
0: సపరేట్ యూనియన్ ఉందండి. ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ అప్రైజర్ ఉంది, ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ ఉంది. అప్రైజర్స్ కి
1: అధవాలే గారు ఏం చెప్పారు?
0: మాతో రౌండ్ టేబుల్ కూర్చున్న తర్వాత నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాశారు, అలాగే కార్మిక శాఖ మంత్రికి సంబంధించినటువంటి వారికి కూడా లేఖ రాసి మాకు సంబంధించిన డిమాండ్ని ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది. అది కూడా ఒకటి ముందు కోసం అప్రైజర్లు అనేది మా స్వర్ణమూర్తి నుంచి కొంత అప్గ్రేడ్ అయ్యి వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు ఆదాయాలు కొంతమందికి ఉన్నా కొంతమందికి లేదు. శాశ్వతమైనటువంటి డిమాండ్ మాత్రం ఆ 20 మందితో పాటుగా ఈ అప్రైజర్ కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ సంబంధించిన జీతం కానీ లేదా ఫీల్డ్ ఆఫీసర్ కి సంబంధించిన జీతం కానీ
1: డిమాండ్ చేస్తున్నారు. చాలా సంతోషం సార్. బంగారం రేటుతో పాటుగా బంగారు కార్మికులు జీవితాలు కూడా బంగారుమయం కావాలని ఆశిస్తాం. నమస్కారం వేణుమాధవ్ గారు.
0: థ్యాంక్ యూ సార్. నమస్కారం.
2: మరింతవరకు స్వర్ణకారుల సాధక బాధకాలు పరిష్కారాలు గురించి శ్రీ కర్రి వేణుమాధవ్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అన్వేషి కథానిక వింటారు. సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్. వినండి అన్వేషి కథానిక.
3: మీ అన్వేష్ స్కూల్కి రాలేదు ఎందుకని? స్కూల్ నుండి వచ్చిన మెసేజ్ చూసిన ఆనంద్ వెంటనే భార్య శిల్పనకు కాల్ చేశాడు. ఉలిక్కిపడింది ఆమె. అదేమిటి, వెళ్ళాడు కదా అంది. ఆనంద్ ఫ్యాక్టరీకి సెలవు పెట్టి వచ్చాడు. శిల్పన కూడా పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చింది. తాళం తీసి లోపలకు వచ్చిన వాళ్లకు ఎదురుగా క్యాలెండర్కి పించేసి ఉన్న కాగితం కనిపించింది. వైట్ పేపర్ మీద రెడ్ ఇంకుతో రాసిన లెటర్ లాంటిది ఉంది. అది అన్వేష్ చేతి వ్రాతి. ఇద్దరు ఒకరినొకరు అర్థం కానట్లు అయోమయంగా చూసుకున్నారు. శిల్ప కళ్ళు అప్పటికే నీటితో నిండి వెక్కేల రూపంలో బయటికి వస్తున్నాయి. ఆనంద్ ఆ కాగితాన్ని తీసుకొని నిలబడలేనట్లు సోఫాలో కూలబడ్డాడు. అతని ప్రక్కనే కూర్చొని శిల్ప కూడా ఆత్రంగా అక్షరాల వెంట దృష్టి సారించింది. డియర్ డాడీ, నేను అన్వేషిని రాస్తున్నాను, మీరు నా కోసం వెతుకుతారని తెలుసు డాడీ, అందుకే కంగారు పడకుండా ఇది రాస్తున్నాను. నేనిప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను కదా, ఇంకా నాకు చదవాలని లేదు డాడీ. నాకు అసలు మన ఇంట్లోనే ఉండాలని పెంచడం లేదు. బోర్ డాడీ, బోర్గా ఉంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి మీరు ఇద్దరూ ఇంట్లో ఉండరు. తాళం తీసి డ్రెస్ మార్చుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టిన స్నాక్స్ తిని ఫ్లాస్కోలో పాలు తాగాలి. వెంటనే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి. నాకేమో వెళ్ళాలని ఉండదు, మమ్మీ వెళ్లాల్సిందే అంటుంది. నీవేమో మాట్లాడవు, పైగా నీవు చెస్ నేర్చుకోవచ్చు కదరా అంటావు. నైట్ నిద్ర కూడా మానేసి నేర్చుకోన డాడీ. రోజు ఉదయమే మీరు ఆఫీసులకు, నేను స్కూల్కి వెళ్తాం. నేను తిరిగి వచ్చేసరికి మీరు ఉండరు. నేను మ్యూజిక్ క్లాస్ నుండి రాగానే తొందరగా స్నానం చేయి, హోంవర్క్ చేయి అంటారు. భోజనం చేసేప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవటమే సరిపోతుంది. భోజనం అవగానే వెళ్ళి పడుకోనన్నా, అలారం అవగానే లేవటం లేదేమిటి, ఎక్సర్సైజ్ చేయమని రోజు చెప్పాలా అంటారు. నాకు అసలు చదువుకోవాలని లేదు, మ్యూజిక్ మీద లేదు, ఎక్సర్సైజ్ చేయాలని లేదు, నీతో మమ్మీతో మాట్లాడని కూడా లేదు. డాడీ, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నాన్నమ్మ చనిపోకముందు మన విలేజ్కి వెళ్ళాం కదా, గుర్తుందా? అక్కడ ఎంత బాగుంది. అక్కడ మన ఇంటి ముందు బుల్లి బుల్లి రంగుల కోడిపిల్లలు, మన ఆవుకు పుట్టిన బుజ్జాయి, అది గంతులేస్తూ నాకు అసలు అందేది కాదు డాడీ. ఇంకా తాతయ్యతో పాటు ఓ రోజు నేను కూడా మన పొలానికి వెళ్ళాను. నీకు తెలుసా డాడీ, కొంతమంది అసలు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. తాతయ్యని అడిగితే చూసుకొని నడిస్తే ఏం కాదురా, అరికాలు గట్టిపడతాయి, రక్తం చక్కగా ప్రసరిస్తుంది అన్నారు. మరి మన ఇంట్లో టైల్స్ పరిచిన ఫ్లోర్ మీద కూడా మీరు నన్ను స్లిప్పర్స్ వేసుకో స్లిప్పర్స్ వేసుకో అంటారు ఎందుకు? మన చేలో వేసిన వేరుశనగ మొక్కలు పీకి ఒక పక్కకు తెచ్చి ఎండు తాటాకులతో మంట పెట్టారు తాతయ్య. ఆ మంట చల్లారాక తాతయ్య, పొలంలో పనిచేయటానికి వచ్చిన అంకుల్స్, పక్కనున్న మామిడి తోట తాతయ్య చుట్టూ కూర్చుని తింటూ ఉన్నారు. నన్ను తినమన్నారు. చేతికి నల్లగా అంటుతుంది తాతయ్య అన్నాను. మనం నేల తల్లి బిడ్డలం రా, మసి అంటకుండా మట్టి అంటకుండా ఎట్ట బతుకుతాం అంటూ తాతయ్య వలిచిపెట్టారు. భలే టేస్టీగా ఉన్నాయి అవి తిన్నాక వాటర్ అన్నాను. మాతో పాటు కూర్చొని కాయలు తింటున్న మామిడి తోట తాతయ్య పక్కనున్న అంకులతో, రే ఇంకా మా తోటలోకెళ్ళి 4 కొబ్బరి బొండాలు తెంపుకురారా, బుడ్డోడికి దావతగా ఉందట అన్నాడు. ఆ కోకోనట్ వాటర్ తాగేసరికి స్టమక్ ఫుల్. డాడీ, నానమ్మ చనిపోయాక తాతయ్యను మన ఇంటికి తీసుకువచ్చావు కదా, అప్పుడు తాతయ్య నాకు ఎన్ని స్టోరీస్ చెప్పారో తెలుసా? మళ్ళీ తాతయ్య చిన్నప్పటివి, నీ చిన్నప్పటివి బోలుడు చెప్పారు. నీవు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బుక్స్ బ్యాగ్ అక్కడే పడేసి ఆడుకోవటానికి వెళ్లేవాడివట కదా, ఆడి ఆడి చీకటి పడ్డాక వచ్చేవాడివట. స్నానం చేసి కాసేపు చదువుకుని అన్నం తిని తాతయ్య దగ్గర పడుకునేవాడివట. అప్పుడు తాతయ్య నీకు సుమతి శతకం పద్యాలు నేర్పేవారట. నానమ్మ దగ్గర పడుకుని కథలు చెప్తుంటే వింటూ నిద్రపోయేవాడివట. డాడీ, నాకు అలా మీ దగ్గరే పడుకోవాలని ఉంటది, మీరెందుకు నన్ను ఒక్కడిని వేరే బెడ్రూమ్ లో పడుకోబెడతారు? మీరు తాతయ్యను మన ఇంటికి తీసుకొచ్చాక నాకు చాలా బాగుంది డాడీ, కానీ తాతయ్య కొద్ది రోజులున్నాక మీరు మమ్మీ మాట్లాడుకోవటం నేను విన్నాను డాడీ. ఇద్దరం ఆఫీస్కి వెళతాం, బాబేమో స్కూల్కి వెళతాడు, ఇంట్లో ఆయన ఒక్కరూ ఏముంటారు అనుకుంటున్నారు. మీరు తాతయ్యతో చెప్పటం కూడా విన్నాను డాడీ. నాన్న, మీరు ఒక్కరు ఇంట్లో ఉండలేరు, గానీ హోంలో అయితే మీలాంటి వాళ్ళుంటారు, మీకు బాగా కాలక్షేపంగా ఉంటుంది, సరిగా చూడని భయపడద్దు, ఉచితంగా ఉండేది కాదులే, నేను డబ్బులు కడతాను, అన్నీ అమర్చి పెడతారు అన్నారు మీరు. తాతయ్య ఏం మాట్లాడలేదు, నీ వైపు నా వైపు చూసి నీ ఇష్టం రా అన్నారు. పాపం అప్పుడు తాతయ్యను చూస్తే పిటీ అనిపించింది. ఇంట్లో ఇంకా తాతయ్య కంపెనీ ఉండదని తెలిసి ఏడుపొచ్చింది. పంపవద్దని నేనెంత ఏడ్చాను, ఆయన ఉంటే నీ చదువు సంగీతం సాగినట్టే అంది మమ్మీ. నువ్వేమో నీకు మంచి పప్పిని కొనుక్కొస్తాను, దానితో చక్కగా ఆడుకుందువు గాని అన్నావు నన్ను దగ్గర పడుకోబెట్టుకుని. మంచి కథలు కబుర్లు చెప్పే తాతయ్యను పంపేసి కుక్క పిల్లను తెస్తానన్న నీ మీదే నాకు చాలా కోపం వచ్చేసింది డాడీ. నేను వెళ్తున్నానుగా, ఫోన్లో అయితే మాట్లాడిన సేపేరా, ఉత్తరాలు అయితే మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను, నువ్వు నాకు ఉత్తరాలు రాయనాన్న అని తాతయ్య నాకు రాయటం నేర్పించారు. అప్పుడప్పుడు రాస్తూనే ఉన్నాను. ఇంట్లో ఉన్న నా కిడ్నీ బ్యాంకులో దాచుకున్న మనీ తీసుకున్నాను. నేను తాతయ్య దగ్గరకు వెళ్తున్నా, అడ్రస్ తెలుసు, మీతో పాటు వెళ్లేవాడిని కదా, తాతయ్యని తీసుకొని మన విలేజ్కి వెళ్ళిపోతాం. నీకు తెలుసా డాడీ, తాతయ్యకు వంట చేయటం కూడా వచ్చు, నేను నేర్చుకుంటాను, తాతయ్యకి హోంకి కట్టే అమౌంట్ మాకు పంపు డాడీ. నేను మన పొలంలో పేడి ఇంకా వెజిటేబుల్స్ పండించడం నేర్చుకుంటాను, తాతయ్యకు హెల్ప్ చేస్తాను, ప్లీజ్ ఓకే అనండి డాడీ, తాతయ్యను నాతో పంపేయమని హోమ్ వాళ్ళకి మీరు కాల్ చేయండి, నన్ను వెనక్కి తీసుకురావద్దు. మనం తలుపులు కిటికీలు మూసేసి ఏసీ వేసుకుని పడుకున్నప్పుడు కరెంటు పోయి రాకపోతే ఎలా ఉంటుంది? మన ఇంట్లో నాకు అసలా అలా ఉంటుంది డాడీ, నిజంగా అందుకే నాకు వెనక్కి రావాలి లేదు డాడీ, బాయ్ డాడీ, చదవటం పూర్తి చేసిన ఆనంద్ అలా స్తబ్దుగా ఉండిపోయాడు. వెంటనే ఏదో గుర్తు వచ్చినట్లు జేబులో సెల్ ఫోన్ తీసి తండ్రి ఉండ హోంకి కాల్ చేశాడు. తండ్రిని అడిగాడు, నాన్న అక్కడికి అన్వేష్ వచ్చాడా అని. ఇప్పుడే వచ్చాడు నాన్న. ఏంటి ఒక్కడే వచ్చాడు అడుగుతున్నా రాయన. ఏం లేదులే, మిమ్మల్ని చూడటానికి కాల్ కట్ చేశాడు ఆనంద్. వాడికి ఏం తక్కువ చేశామానండి ఇలా చేశాడు, ఏడుస్తూ అంది శిల్పన. ఆలోచిస్తూ ఉండిపోయిన ఆనంద్ స్వగతంలా అన్నాడు, ఆనందించే వాటిని అందకుండా చేశాం, అక్కర్లేదన్న వాటిని ఎక్కువ చేశాం, భరించలేని ఒంటరితనాన్ని వాడికి తోడు చేశాం అన్నాడు బాధపడు. కొంతసేపు ఆగి మెల్లగా అన్నాడు, నా అన్న పరిస్థితి కూడా ఇంతే అయి ఉంటుంది శిల్ప, మందబుద్ధులం. వీడేమో చెప్పగలిగాడు, ఆయనేమో చెప్పలేకపోయారు. ఆగిపోయాడు ఆనంద్. అతని నేత్రాలు నీటితో తొణుకుతుంటే గొంతు గాధికంగా వణికింది. పరిస్థితిని భర్త మాటలను పేరుచి వేసుకుంటుంది శిల్పన. చటుక్కున లేచాడు ఆనంద్. లేచి బయలుదేరు, వెళ్ళి బాబుని నాన్నను ఇంటికి తీసుకువద్దాం అన్నాడు ఆనంద్. అలాగేనండి అంటూ లేచింది శిల్ప.
2: మీరింతవరకు అన్వేషి కథానిక విన్నారు. సమర్పణ శ్రీ ప్రోతునూరి రవిప్రసాద్. కార్యక్రమంలో చివరిగా సంక్షేమ గీతం.

కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా ఇట్లు నీ వెన్నెల చిత్రం నుంచి రాజేష్ ప్రియా పాడిన పాట వింటారు. రాజ్ కుమార్ సాహిత్యం.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతోందన్నారు. ఈ సర్వే నిర్వహించి నూతన పట్టా పుస్తకాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఒక పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే, ఇంకో పక్క మా అఫీషియల్ టీం అంతా పక్కనే ఉంది, మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను.

0: ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యలు పరిష్కారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా.
1: బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్రికుల బస్సు గత రాత్రి ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ఈరోజు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీకి వెళ్తున్న బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు. ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందగా 15 మంది గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని బీహార్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టిడ్కో కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సబ్స్టేషన్ ప్రారంభంతో ధర్మవరం పట్టణం పరిసర ప్రాంతాలకు మరింత నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ
2: ఇంద్రమ్మ కాలనీ L1 L2 అదేవిధంగా రేగాటిపల్లి కాలనీలకే కాకుండా గొండవాళ్లపల్లి కాలనీకి కూడా దాదాపు 7,500 వినియోగదారులకి ఇవాళ 24/7 కరెంట్ అందే దిశగా ఉంది. మొత్తం 3.5 కోట్లతో ఇవాళ ఈ సబ్స్టేషన్ ప్రారంభించుకున్నాం. ఈ సబ్స్టేషన్ కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం హడ్కో ద్వారా దీన్ని మంజూరు చేసింది.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలు పలు జిల్లాలలో కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ యోగాసనాలు వేశారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి యోగా సాధన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబు యోగా సాధనలో పాల్గొని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయని అన్నారు. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీలతో యోగా ఇతివృత్తంతో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలతో సామూహిక యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
3: దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా, వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. మీరు మేము అందరం కూడా ఒత్తిడిలో ఉండేటువంటి వాళ్ళ, ఈ ఒత్తిడిని జయించాలంటే ఎంతో కొంత మానసిక ప్రశాంతత కావాలంటే 100% మనకు ఉపయోగపడేది యోగా మాత్రమేనేటువంటి మాట మనం మాత్రమే కాదు ఇవాళ ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి అంశం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా వేమగిరిలో 70 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన ధర్మవరం ఎలమంచల రహదారిని, అలాగే విశాఖ డైరీ సహకారంతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ది పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయలు విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. అసెంబ్లీలో ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వీరి నామినేషన్లను బలపరిచారు. వీరిలో సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు ఎంపిక కానుండగా భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారిగా సభలో అడుగుపెట్టనున్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల సాధికారత, సమ్మిళిత అభివృద్ది, సంక్షేమాన్ని లక్ష్యంగా అమలు చేసిన కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ఆర్థిక చేయూత నుంచి ఆరోగ్య సంరక్షణ, గృహవసతి, పారిశుద్ధ్యం, విద్యుత్, ఆహార భద్రత వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తెలిపారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ ప్రజాధనం వెచ్చిస్తున్న ప్రాజెక్టుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని కోరారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన రాష్ట్ర వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న విజయవాడ నుంచి దృశ్య శ్రవణ మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త విధానం అమలుతో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం గురించి శ్రీమతి వి పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
7: ఈ ఆధునిక కాలంలో ప్రతి పని వేగవంతంగా చేస్తేనే కానీ మన పనులతో పాటు సమయం కూడా సద్వినియోగం చేసుకోగలం. అయితే ఈ క్రమంలో వాతావరణంతో పాటు ఈ కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాం. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తీసుకునే పరిహారాల్లో పోషకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవాళ కూడా పోషకాహారాల జాబితా తీసుకుంటే ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతుంది పుట్టగొడుగులు. పుట్టగొడుగుల్లో ఖనిజ లవణాలు, భాస్వరం, పొటాషియం ఇలాంటి పోషక పదార్థాలతో పాటు విటమిన్లు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకున్నవి పద్మావతి గారు మన ముందున్నారు. మరిన్ని విశేషాలు మాట్లాడుకుని తెలుసుకుందాం. నమస్కారం అండి పద్మావతి గారు.
8: నమస్కారం అండి.
7: మీ విద్యార్హత ఏంటండి?
8: నేను బీకాం చేశానండి.
7: బీకామ్ కి పుట్టగొడుగులకి అసలు ఎక్కడ సంబంధం లేదు. బీకామ్ చదివిన తర్వాత పుట్టగొడుగుల వ్యాపారం మొదలు పెట్టాలని ఎలా అనిపించింది?
8: నాకు మొదటి నుంచి కొంచెం ఈ పుట్టగొడుగుల పెంపకం మీద చాలా ఆసక్తి ఉందండి. నా ఆసక్తి వల్ల నేను ఈ పుట్టగొడుగుల్ని ట్రైనింగ్ చేసి ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నాను నేను.
7: అయితే ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ రావాలి అంటే దాని గురించి తెలిసి ఉండాలి.
8: అవునండి.
7: మీరు పుట్టగొడుగులు మీ అవగాహనకి రావడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా?
8: ప్రస్తుతం ప్రతి వాళ్ళు ఎదుర్కొంటున్నది స్థూలకాయం అండి. ప్రతి వాళ్ళు కూడా ఈ స్థూలకాయం వల్ల ఎట్లా సన్నబడాలి, ఎట్లా స్థూలకాయం తగ్గాలి అనేది ఆలోచిస్తున్నారు. ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ఎక్కువగా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ ప్రోటీన్స్, విటమిన్స్ లోపం వల్ల చాలా అనారోగ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అటువంటి దాన్ని ఫిలప్ చేయడానికి మనం ఏమైనా చేయగలుగుతామా? ఇప్పుడు ఈ పుట్టగొడుగుల్లో అనేక రకాలైన క్యాలరీస్ గానీ, విటమిన్స్ గానీ, కార్బోహైడ్రేట్స్ గానీ పుట్టగొడుగుల్లో ఎక్కువ పోషక పదార్థాలు దొరుకుతున్నాయండి. ఇవి తినడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కొంతవరకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఆహారంలో విటమిన్ల లోపం, దాన్ని కొంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతోనే నేను ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకున్నానండి.
7: ఒక చిన్న ఆలోచనతో కెరీర్ తిరిగిందనమాట.
8: అవునండి.
7: ఇంటి దగ్గర చేయడానికి వీలవుతుందా, లేకపోతే ఎలాగా ఫామ్ చేస్తారు దీన్ని?
8: ప్రత్యేకంగా ఒక పరిశ్రమలాగా కాకుండా కుటీర పరిశ్రమగా కూడా దీన్ని పెట్టుకోవచ్చండి. మనం ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. షెడ్లలోనే మనం పెద్ద పెద్దగా కర్మాగారాలు అక్కర్లేదండి. దీనికి ఒక 2-3 షెడ్లు ఉంటే సరిపోతుందండి. 3 రూములతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్కువ దీనికి ఏంటంటే శ్రమపడి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ మనం ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉన్నా గానీ దీనిలో కొంతవరకు కూడాను ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది.
7: అసలు ఎన్ని రకాలు ఉన్నాయి పుట్టగొడుగుల్లో?
8: మొత్తం 14,000 రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. దానిలో కేవలం 700 వరకు మాత్రమే మనం ఆహారంగా తినగలిగే రకాలు. మిగిలినవి విషపూరితమైనవి, అవి ఆహారానికి ఉపయోగపడేవి కాదు. కానీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగకరంగా ఉన్నవి, వాడుకలో ఉన్నవి కూడా 3 రకాలు ఉన్నాయండి. బటన్ మష్రూమ్స్ అంటే గుండి పుట్టగొడుగు అంటారండి, అదొకటి. 2, ఆయిస్టర్ మష్రూమ్, ఆలుచిప్ప పుట్టగొడుగు అంటారు. 3వది పాల పుట్టగొడుగు.
7: మీరు వేటిని తయారు చేస్తున్నారు?
8: మేము పాల పుట్టగొడుగులను తయారు చేస్తున్నామండి.
7: ఇన్ని రకాలు ఉన్నాయి. అయితే అసలు ముందుగా ఈ పుట్టగొడుగుల వల్ల ఇందాక చెప్పుకున్నాం పోషక పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా వీటి వల్ల?
8: ఈ పుట్టగొడుగుల వల్ల పోషక పదార్థాలే కాదండి, క్యాన్సర్ ను కూడా నిరోధించే లక్షణం పుట్టగొడుగులో ఉందండి. ఆహారంలో పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల కొంచెం స్థిరీకరంగా ఉంటాయి షుగర్ లెవెల్స్ కూడాను. రక్తహీనత ఉన్న వాళ్ళు, డాక్టర్స్ ఈ పుట్టగొడుగుల్ని వాళ్ళకి ఆహారంగా సూచిస్తున్నారండి. అవి ఖనిజ లవణాలని, కార్బోహైడ్రేట్స్ ని, అలాగే మనకి అరటిపండులో ఉండేసిన కార్బోహైడ్రేట్స్ అవి కూడా అంతకన్నా కూడా ఈ పుట్టగొడుగుల్లోనే ఎక్కువ ఉన్నాయండి. విటమిన్స్ గానీ, ఖనిజ లవణాలు గానీ, పొటాషియం గానీ అవి మనకి పుట్టగొడుగులో సమృద్ధిగా లభిస్తాయి. ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి మెయిన్ ఇవి బాగా ఉపయోగపడతాయండి.
7: అంటే వాటిలో ఉండే పోషక విలువలన్నీ
8: ఈ పుట్టగొడుగుల్లో లభిస్తాయి మనకి.
7: మీరు శిక్షణ ఎక్కడైనా తీసుకున్నారా?
8: రాజమండ్రిలో నేను శిక్షణ తీసుకున్నానండి. అక్కడ వాళ్ళు వాటి గురించి మనకి థియరిటికల్ గాను, ప్రాక్టికల్ గాను కూడాను ఏ విధంగా తయారు చేయాలి, బెడ్స్ ఎలా తయారు చేయాలి, ఎట్లా ప్రిపేర్ చేయాలి అదంతా కూడా అక్కడ 2 రోజులు ట్రైనింగ్ తీసుకున్నానండి. ట్రైనింగ్ తీసుకున్నాక నేను ఈ పరిశ్రమ ప్రారంభించాను.
7: 2 రోజుల శిక్షణ సరిపోతుందండి?
8: సరిపోతుందండి. అంటే మనం తీసుకున్న ఒక పాల పుట్టగొడుగులు ఒకటే మాత్రమే కాబట్టి సరిపోతుందండి.
7: ఎలాంటి అంశాలను మీకు అవగాహన తెస్తారు ఇందులో?
8: అక్కడ పాల పుట్టగొడుగులు ఎట్లా తయారు చేయాలి, బెడ్స్ ఎలా తయారు చేయాలి, విత్తనాలను ఎలా తీసుకోవాలి. పాల పుట్టగొడుగుల్లో ముఖ్యంగా ఏంటంటేనంటే గడ్డి చాలా నాణ్యమైనది తీసుకోవాలి. అప్పుడే పంట నుంచి వచ్చిన వరిగడ్డిని ఉపయోగించకూడదు. కనీసం 2-3 నెలల తర్వాత ఆ గడ్డిని ఉపయోగించాలి. గడ్డి తీసుకునేటప్పుడే చాలా నాణ్యమైన వరిగడ్డిని తీసుకోవాలి. వాటర్లో వానకు తడవకూడదు. తడిచిన గడ్డి

0: పాల పుట్ట గొడుగులకు పనికిరాదండి. మనకు విత్తనం ఎప్పుడైతే మంచి విత్తనాన్ని ఎంచుకోగలుగుతామో అప్పుడే దిగుబడిని సమర్థవంతంగా పొందగలుగుతాము.
1: మీరు విత్తనం ఎంపిక ఎలా చేస్తారు? మరి ఈ శిక్షణలో భాగంగా తెలియజేస్తారా?
0: చెప్తారండి. విత్తనాన్ని ఎట్లా చూసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది ఆ విత్తనం ఫార్మేషన్ ను బట్టి, లోపల ఆ విత్తనం ఎలా ఉంది అనేది చూస్తే తెలుస్తుందండి. అది ఫార్మేషన్ అయితే కరెక్ట్ గా, లోపల విత్తనం కరెక్ట్ గా ఉంటే అది మనకి దిగుబడి కరెక్ట్ గా వస్తుంది అనేది తెలుస్తుందండి. నల్లగా ఉన్నా, పొడి పొడిగా ఉన్నా ఆ బ్యాగ్లు విత్తనం మనకి పంటకు అనుకూలమైనవి కాదండి. అటువంటి విత్తనాన్ని ఉపయోగించకూడదు. ఉపయోగించిన కరెక్ట్ గా దిగుబడిని మనం సాధించలేము.
1: ఒక విత్తనం దశ నుంచి పుట్టగొడుగు కోతకి వచ్చే వరకు ఎన్ని దశలు ఉంటాయి దీంట్లో?
0: మనకి విత్తనం దశ నుంచి కూడాను కోత దశ వరకు కూడా మొత్తం 3 దశలు ఉంటాయండి. ఫస్ట్ బెడ్డింగ్ తయారు చేయడం, తర్వాత మట్టి కేసింగ్ చేయడం, తర్వాత వాటరింగ్ చేసి విత్తనాన్ని, వచ్చిన దిగుబడిని కటింగ్ చేయడం. ఈ బెడ్లను తయారు చేయడం అనేది ముందు గడ్డిని నానబెట్టడంతో స్టార్ట్ అవుతుంది. గడ్డిని మనం 2 ఇంచులు గాని 3 ఇంచులు గాని గడ్డిని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన వరిగడ్డిని 2 రకాలుగా శుద్ధి చేయాలి. 1 రసాయన పద్ధతి, 2 సేంద్రియ పద్ధతి. 2 గంటల పాటు ఉడిగిన వరిగడ్డిని నీటిని వార్చి పూర్తిగా నీడలో గాని ఎండలో గాని శుభ్రమైన ప్రదేశంలో శుభ్రంగా ఆరబెట్టాలండి. తేమ గడ్డిలో ఉండాలి. ఆ గడ్డి ఆరే విధానంలోనే మనకి ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అలా ఆరిన గడ్డిని మనం బెడ్లుగా తయారు చేసుకోవాలి. 12x24 గాని లేదా 14x22 ఇంచెస్ ఉన్న పాలిథిన్ కవర్లను, బ్యాగ్లను తీసుకుని దానిలో 5 సెంటీమీటర్ల వరకు వరిగడ్డిని పరిచి మందం వరకు దాని మీద మంచి మేలు రకమైన విత్తనాన్ని తీసుకోవాలండి. ఒక గుప్పెడు విత్తనాలను దాని చుట్టూ వేయాలి. పైన 5 ఇంచెస్ బెడ్ల మీద వేయాలి, గడ్డి మీద. మళ్లీ ఒక 5 సెంటీమీటర్ల పొడుగు గడ్డిని వేసి మందంలో మళ్లీ ఒక గుప్పెడు విత్తనాలు. ఈ విధంగా ఒక కవర్లో 5 నుంచి 6 వరుసల వరకు విత్తనాన్ని వేసి పైన మూతిని రబ్బర్ బెండ్ తో గట్టిగా గాలి ఆడకుండా కవర్ చేసేయాలి, పెట్టేసేయాలి. ఎట్లా చేసిన ఈ బెడ్ని ఈ డార్క్ రూమ్ లో 18 నుంచి 21 రోజులు. ఈ 21 రోజుల్లో ఈ విత్తనం అనేది ఆ గడ్డికి పూర్తిగా ఫార్మేషన్, మైసీలియం అనమాట, బూజులాగా మొత్తం ఆ గడ్డికి పడుతుంది. 21 రోజుల తర్వాత ఆ బెడ్ని బయటకు తీసుకుని రావాలి. లైటింగ్ రూమ్ అంటారండి ఇంకో రూము. ఆ లైటింగ్ రూమ్ లో ఏంటంటే మనం బెడ్లకి కట్ చేసిన తర్వాత కేసింగ్ చేస్తాం, మట్టిని కేసింగ్ చేస్తామండి. ఆ మట్టిని కూడా 2 రకాలుగా శుద్ధి చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత కేసింగ్ ఉపయోగించాలి. ఈ మట్టిని ఆ గడ్డి మీద పరిచి ఆ బెడ్లని లైటింగ్ రూమ్ లో పెట్టాలి. లైటింగ్ రూమ్ లో పెట్టినప్పుడు మనం ప్రతిరోజు కూడా వాటికి కనీసం 8 నుంచి 10 గంటల లైటింగ్ ఇవ్వాలి.
1: ఏ రకంగా అందిస్తారు ఈ లైటింగ్?
0: మనం ఎలక్ట్రికల్ లైట్స్ ఏనండి, ఎలక్ట్రికల్ లైట్స్ నే యూజ్ చేసి వాటికి లైటింగ్ అందించాలి. తర్వాత ఈ డార్క్ రూమ్ లో గానీ లైటింగ్ రూమ్ లో గానీ మనకి ఎప్పుడు కూడా మనం టెంపరేచర్ ని, హ్యూమిడిటీని మెయింటైన్ చేయాలి.
1: ఎంతలో ఉంచుకుంటారు ఆ ఉష్ణోగ్రత?
0: డార్క్ రూమ్ అవనివ్వండి, లైటింగ్ రూమ్ అవనివ్వండి, పాల పుట్ట గొరుగులకు వచ్చి 28 నుంచి 35 వరకు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉండొచ్చు. ఈ రెండింటి మీదే పంట యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడాను.
1: ఇంత ప్రాసెస్ చెప్పారు. అసలు విత్తనం దగ్గర నుంచి, గడ్డి దగ్గర నుంచి, ఇసుకతో సహా ఎంతో కష్టపడితే గాని మొలక అనేది రాదు.
0: అవునండి.
1: మరి ఇంత ప్రాసెస్ లో ఒక విత్తనం దగ్గర నుంచి మనకి చేతికి రావడానికి పుట్టగొడుగు ఎంత టైం పడుతుంది? మొత్తం
0: మనకి 30 నుంచి 35 రోజులు సమయం పడుతుందండి.
1: 35 రోజులు కూడా నిర్విరామంగా ప్రతి దశలోనూ అన్ని చూసుకుంటూనే ఉండాలి.
0: అవునండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రతిరోజు కూడాను మనం కంటికి రెప్పలా దాన్ని కాపాడుకోవాలండి.
1: ఇన్ని రకాలు ముడి పదార్థాలు కలిస్తే కానీ మనకు పుట్టగొడుగు తయారవదు. ముడి పదార్థాలను ఎక్కడి నుంచి సేకరిస్తారు?
0: ముడి పదార్థాలు అంటే విత్తనం వరకు మేము ట్రైనింగ్ తీసుకున్న చోట గాని, వేరే విత్తనం తయారు చేసే చోట గాని తెచ్చుకుంటాము. మిగతావి మనం దగ్గరలో ఎక్కడైనా తెచ్చుకోవచ్చు అండి. విత్తనం మనకి ఫార్మాల్డిహైడ్ గాని, కార్బనిజం పౌడర్ గాని ఎరువుల షాప్ లో దొరుకుతాయండి.
1: మీరు మీ షెడ్ కి ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకున్నారు?
0: 4 గదుల షెడ్ మేము చేస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి. భవిష్యత్తులో ఇంకా పెంచే ఉద్దేశం ఉంది. మనం కరెక్ట్ గా అంతా సవ్యంగా చేసి చాలా జాగ్రత్తగా చేస్తే గనక తప్పకుండా 5 నుంచి 6 కేజీల వరకు మనం దిగుబడిని తీయగలుగుతాము.
1: మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు మరి మీ పంటని?
0: మార్కెటింగ్ అంటే మేము మాకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరూ తీసుకుంటారండి. తర్వాత ఎక్కువ క్యాటరింగ్స్ వాళ్ళు ఎక్కువగా మా దగ్గర తీసుకుంటారండి.
1: మీరు స్వయంగా చేసుకుంటారా లేకపోతే మీ దగ్గర ఎవరైనా పెట్టుకుని చేయిస్తున్నారా?
0: నేను నా స్నేహితురాలు 3 కలిసి చేస్తున్నాము. ఇంకా మా కింద ఒక 2 పెట్టుకునే ఉద్దేశం ఉంది.
1: మీరు ఎంత అవుట్పుట్ తేగలుగుతున్నారు?
0: ప్రస్తుతానికైతే మంత్లీ వచ్చేసి 20,000 అట్లాగా మేము పొందగలుగుతున్నామండి.
1: ఇంకొకసారి మన పెరటి తోటల్లో కూడా ఈ వర్షం చినుకులు రెండు మూడు జల్లులు పడగానే కనిపిస్తూ ఉంటాయి పైకి మొలిచి. మరి ఆ పుట్టగొడుగులకి ఇలా ప్రాసెస్ చేసే పుట్టగొడుగులకి తేడాలు ఏంటండి?
0: పూతికాహారాలు అంటారండి వాటిని. చెట్లు మొక్కలు వీటి నుంచి వచ్చేస్తూ ఉంటాయండి ఆ పుట్టగొడుగులు. అవి మనకి అన్ని తినడానికి యోగ్యకరమైనవి కాదు.
1: ఇప్పుడు మామూలుగా ఏ పంట వేసినా కలుపు సమస్య ఒకటి వస్తుంది, ఇంకా దానికి చీడపీడల సమస్య అని ఇలాంటివన్నీ ఆ పంట ఎదుర్కొంటూ ఉంటుంది. మరి ఇలా పుట్టగొడుగు మీరు విత్తనం స్టార్ట్ చేసే దశ నుంచి ఎన్నో కీలకమైన దశలు దాటుకుంటే గానీ పుట్టగొడుగు రాదని అర్థమైంది.
0: అవునండి.
1: మరి ఈ మధ్యలో మీరు ఈ పుట్టగొడుగులకి ఎదురయ్యే సమస్యలు ఏమన్నా?
0: అంటే మనం పుట్టగొడుగుల్లో ఏంటంటే చాలా జాగ్రత్త ఏంటంటే మెయిన్ నీట్నెస్ అండి. చుట్టుపక్కల ప్రదేశాలను ఎంత శుభ్రంగా ఉంచగలుగుతాము దాన్ని బట్టి మనకి చీడపీడల యొక్క సమస్య తక్కువగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో వాటికి కూడా వస్తాయండి. వాటిలో కంటామినేషన్ ఉంటుందండి, బ్లాక్ కంటామినేషన్, గ్రీన్ కంటామినేషన్ అని ఉంటుందండి. ఆ కంటామినేషన్ వచ్చినప్పుడు మనం బెడ్ల యొక్క పరిస్థితిని చూసుకోవాలండి. పూర్తిగా కంటామినేషన్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే గనక, వాటిలో ఎక్కువ శాతం వచ్చి ఉంటే గనక కంటామినేషన్, ఆ బెడ్లను అసలు పూర్తిగా తీసేయాలండి గదుల్లో నుంచి. ఆ బెడ్లను తీసేసి ఆ గదిని శుభ్రం చేసేయాలి. పూర్తిగా వచ్చేస్తే
1: విత్తనం కూడా వృధానే కదా?
0: అయిపోతుందండి, వృధా అయిపోతుంది. ఇంకా ఆ విత్తనం మనకు పనికిరాదండి.
1: ఈ మార్పుని మనం బెడ్ మీద ఎలా గమనించుకోవాలి?
0: మనం ప్రతిరోజు కూడాను ఉదయం సాయంత్రం కూడా పర్యవేక్షిస్తూ ఉండాలండి బెడ్లను. 12 గంటల తర్వాత బెడ్లకి రోజు కూడా 2 పూట్ల వాటరింగ్ చేయాలి.
1: నీటితో
0: తడిస్తూ ఉండాలి. అప్పుడు బెడ్ల మీద నుంచి ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. క్రాప్ కరెక్ట్ గా మనకి 10 రోజుల తర్వాత నుంచి చిన్న చిన్న పొడిపిల్లగా స్టార్ట్ అవుతుందండి క్రాప్. క్రాప్ స్టార్ట్ అయిన 2-3 రోజుల్లోనే మనకి పుట్టగొడుగు తయారైపోతుంది. ఈ పుట్టగొడుగు అనేది 3 నుంచి 4 ఇంచెల వరకు పెరుగుతుందండి. అంటే ఇంకా పెరుగుతుంది, 3 నుంచి 4 ఇంచెలు ఉన్నప్పుడు మాత్రమే పుట్టగొడుగుని కోసేయాలి. 5 ఇంచెలు దాటిన తర్వాత పుట్టగొడుగుని కోస్తే మాత్రం మనకి మార్కెటింగ్ కష్టం అవుతుంది. పుట్టగొడుగులు ఎప్పుడు కూడా క్యాప్ విచ్చుకోక ముందే కోసేయాలి. వాటిని ఒక పాలిథిన్ బ్యాగ్ లో పెట్టి మూతికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుంటే గనక మనకి 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటికి నిల్వ సామర్థ్యం ఎక్కువ అండి.
1: ఈ 1 వారం రోజుల్లోపు మీకు మార్కెటింగ్ అవ్వకపోతే ఆ తర్వాత కృత్రిమ పద్ధతులు ఏమైనా ఉంటాయా?
0: పచ్చళ్ళు కూడా పట్టుకోవచ్చండి, మిగిలిపోతున్నాయని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ పాల పుట్టగొడుగుల్ని ఆవకాయగా గాని మాగాయగా గాని కొంచెం ఆరబెట్టి నూనెలో ఫ్రై చేసి ఆవకాయగా మాగాయగా ఇప్పుడు నిల్వ పచ్చళ్ళుగా తయారు చేసి వాటిని మనం మార్కెట్ చేసుకోవచ్చు.
1: ఇది వరకు ఇంత డిమాండ్ లేదు.
0: అవునండి,
1: ప్రస్తుతం ప్రాచుర్యంలోకి వస్తుంది.
0: అవునండి.
1: మరి మీకు మీ వ్యాపారం ఎలా ఉంది?
0: ప్రస్తుతానికి అందరూ కూడా ఎక్కువగానే వీటి మీద శ్రద్ధ చూపిస్తున్నారండి. తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఆహారం మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ పాల పుట్టగొడుగుల్నే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడానండి పాల పుట్టగొడుగుల్నే ఎక్కువగా తీసుకుంటున్నారు. డిమాండ్ అయితే బాగానే ఉందండి. ప్రస్తుతానికి మాత్రం మార్కెట్ బాగానే మాకు తీసుకుంటున్నారు.
1: స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పుట్టగొడుగు మన చేతికి రావడానికి 4 రోజుల్లోపు ఆ పంట అయిపోతుంది.
0: అవునండి.
1: ఇమీడియట్ గా మళ్ళీ స్టార్ట్ చేసేయడమేనా లేకపోతే గ్యాప్ ఏమైనా ఇస్తూ ఉంటారా మీరు?
0: లేదండి, ఇప్పుడు మనకి దీన్ని తీసుకొచ్చి డార్క్ రూమ్ నుంచి లైటింగ్ రూమ్ లో పెడతామండి. మళ్ళీ బెడ్స్ మేము డార్క్ రూమ్ లో మళ్ళీ ప్రిపేర్ చేసేసుకుంటామండి. ఏ గదికి ఆ గది ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుందండి. ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగదు. 30 రోజులకి ఇది పంట స్టార్ట్ అవుతుంది. 30 రోజుల నుంచి 60 రోజుల్లోపు ఈ పంట పూర్తయిపోతుంది. 30 రోజుల్లో ఈలోగా మేము మళ్ళీ డార్క్ రూమ్ లో బెడ్స్ తయారు చేసి ఫిలప్ చేసేసుకుంటాము. ఇట్లా చైన్ లింక్డ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. వర్క్ అనేది ఎక్కడ కూడా ఆగటం అనేది
1: కంటిన్యూస్ ప్రాసెస్.
0: అవునండి.
1: మరి ఈ మధ్యలో ఎక్కడ ఇంత శ్రద్ధగా చేయాల్సిన పని ఇది. మీరు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు ఈ బిజినెస్?
0: 30,000 పెట్టుబడితో మొదలు పెట్టాను నేను.
1: మీకు ఆదాయం ఎంత వస్తూ ఉంటుంది?
0: ఆదాయం అంటే మనకి ప్రస్తుతానికైతే నెలకి 20,000 అట్లా వస్తుందండి.
1: విన్నారు కదా, పుట్టగొడుగులు చూడటానికి ఎంత కోమలంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది తయారీ విధానం. ఎన్నో అంశాలు అవగాహన తీసుకొచ్చారు పద్మావతి గారండి, ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: కార్యక్రమంలో మీరింతవరకు పుట్టగొడుగుల పెంపకం గురించి శ్రీమతి వి పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, ఎయిమ్స్ మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాలను అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి. ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
0: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి. కార్యక్రమంలో చివరిగా విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి1, బి2, విటమిన్ బి3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్ళు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్ల వ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి

0: హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి పులుపు, అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
1: వనితావాణి విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోష్ యాప్ ని గానీ వెబ్సైట్ లో గానీ సంప్రదించగలరు, చూడగలరు.
3: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి ఈ నెల 9వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ IS చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

0: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, ఎయిమ్స్ మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాల్లో అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి. ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
1: మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మక్కీ చిత్రానికి కేకేజీ సాహితీ పాడిన పాట వింటారు, నీలేష్ మిశ్రా గీత రచన.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టైం టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సమీర్ గీతానికి కుమార్ సాను అల్కా యాగ్నిక్ పాడారు క్రాంతివీర్ చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హిందీ వర్గీతానికి పంకజ్ ఉధాస్ సాధన సరగం పాడారు మొహరా చిత్రం నుంచి.

0: aja, aja, aja, aja, aja.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సోను నిగమ్, అల్కా యాగ్నిక్, షబాబ్ సబ్రీ పాడిన పాట వింటారు. ముజ్సే షాదీ కరోగే చిత్రం నుంచి గీత రచన జలీస్ షెర్వానీ.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి మీరు సమాధానాలని మెసేజ్ చేయాలంటే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

అందరూ ఆన్లైన్కి వచ్చేసారని అనుకుంటూ మొదటి ప్రశ్న అడిగేస్తున్నాను. ఇటీవలే నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఇటీవలే నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? 8 6 6 2 4 8 8 8 1 2 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

కన్ను కొట్టి చూసెనంట సుందరి సుందరి సుందరి, మనసు మీటి వెళ్ళెనంట మనోహరి మనోహరి.

0: కన్ను కొట్టి చూసానంట.
1: నేను అడిగాను, ఇటీవలే నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చీరాల నుంచి మానస, వినీల, సమృత. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి శేషాద్రి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శుభ సాయంత్రం మేడం అంటూ లలిత, మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూ సుభాని, ఎస్పీ సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి, బ్రహ్మచారి శ్రీరామదాస్ సంజయచారి ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పండ లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం, తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్, మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా జంగారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి శ్రీవత్స, సాయిరాం తనూజ, పావని చిరంజీవి, బృందావనం పద్మశ్రీ శ్యామ్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ టైప్ చేసి పంపించారు. కేవి రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నాగమణి ఒంగోలు నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, ఇంకా సుష్మ. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అహుబుల్ల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండార శంకరయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో తినాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట్, సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి ఇంకా కరెక్ట్ ఆన్సరే పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తుల నుంచి, ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర, ప్రభా, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ఇరుసుమండ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్, దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి తుమ్మా పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి మీ ఆన్సర్ రాంగ్ అండి. అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు ఒకసారి చెక్ చేసుకోండి. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కాదర్ వీరేష్, రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు పంపించారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి రాజేశం, సరోజిని, మాయా, వీరేంద్రు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ నుంచి మధుసూదన్ రెడ్డి, పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి ఎవరు? సాయి కృష్ణ లక్ష్మీ, పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం నుండి ఒకసారి చెక్ చేసుకోండి. బి విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాపు భూమేశ్వర్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుశీల్ కుమార్ భోగనాథుని రాంగ్ ఆన్సర్ పంపించారు. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వంగ వరగంటి బదరి విశాల కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవి కుమార్ వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఆళ్లగడ్డ పాలెం పోలే గారు, కర్నూలు బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్, బండారు త్రిమూర్తుల గుప్తా, నెల్లూరు నుంచి సయ్యద్ జాకీర్ బాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి ఎలమంచిలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో వీరభద్రాపురం నుంచి వీర కనకారావు, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్ శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కోట, హారిక, మను, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రశ్న చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఇటీవలే నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఇది ప్రశ్న. ఇంకా ఇస్మాయిల్ భాయ్, సయ్య జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్ల, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వల్లివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి సాయినగర్ నుంచి హరినాథ్ బాబు, ఇంకా నంద్యాల టెక్కె నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనస్, తనోస్ వీరందరూ. ఇవి మీ అందరి మెసేజెస్. వచ్చినంత వరకు మొత్తం చదివేశాను. ఇటీవలే నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రజ్ఞానంద, రమేష్ బాబు ప్రజ్ఞానంద. మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఇంకొక ప్రశ్న. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం మీ అందరికీ తెలిసిందే. దాంతోపాటు ఈ సంవత్సరం ఇతివృత్తం అంటే నినాదం ఏంటి, ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవపు నినాదం ఏంటో తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న, ఇంకోసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, ఈ సంవత్సరం ఇతివృత్తం ఏంటి?

పు అంతర్జాతీయ యోగా దినోత్సవపు ఇతివృత్తం ఏంటి అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి. ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆది, అన్న వీరందరూ. వినీల, మానస, సమృత, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రల్లు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మీ పేరు ఏదండి? కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఓకే, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి వీరందరూ. ఒక్క నెంబర్ నుంచి ఒకళ్ళు మాత్రమే పెడితే మీ అందరి మెసేజెస్ కవర్ చేయడానికి వీలుంటుంది. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి ఫణిరాజ్ కరెక్ట్ ఆన్సర్. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా, తయూబ్ వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నెదునూరు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగట్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరందరూ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మా మెసేజ్ ఎక్కడికి పోయింది? మీ మెసేజ్ వరుసగా వస్తుంది, నేను వచ్చిన ప్రతి మెసేజ్ చదువుతున్నాను. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాస్ సంజయచారి కరెక్ట్ ఆన్సర్. శుభాకాంక్షలు 90 వసంతాల ఆకాశవాణికి అంటూ గగన్ విహార్ బాగుంది, కానీ ఆన్సర్ కూడా పంపించండి. ఇంకా రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎక్కడి నుంచి? యూపీ వారణాసి నుంచి కరెక్ట్ ఆన్సర్తో. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు, మను, సత్యవతి, తేజ, సత్యనారాయణ, శిరీష, శ్రీనివాస్, శ్రీనివాసరావు ఇరుసుమండ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శ్రీవత్స, శశాంక్, అచ్యుత, హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్తోనే. కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి. ఇంకా మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. నంద్యాల టెక్కె నుంచి రామచంద్ర, సువర్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం నుండి సాయి కృష్ణ, లక్ష్మి, శ్రీసాఖ్య, వరేణ్య, ప్రశాంతి, జయంతి వీరందరూ. ఇంకా ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి అనురాధ. కరెక్ట్ ఆన్సర్తోనే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ. కరెక్ట్ ఆన్సర్తోనే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక ఇంకా వారి కుటుంబ సభ్యులు. వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షరకృప, జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా, హోవిల్లు వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్రరెడ్డి.

పద్మకృష్ణయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు డి వాణి, వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నుంచి నంద్యాల కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం సత్యనారాయణ, శిరీష, మను, రాజవోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తోనే మహమ్మద్ ఇనాయతుల్లా, అశ్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామరెడ్డి నుంచి కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి రాజేశం, సరోజిని, మాయ. ఇంకా మల్లేశ్వరి మార్కపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరంటే కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, దంపూరి బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనుమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కత్తి నారాయణ గిద్దలూరు నుంచి, తెలీదు మేడం, నేను చెప్తాను ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఒంగోలు నుండి దింట కుర్తి సుబ్బారావు, పాపినపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదరణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్ కాలనీ నుంచి దైద త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, సుబ్రహ్మణి, పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. భోగనాథన్ వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, బత్తిని రవికుమార్ బజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో డి శ్రీనివాస్, సామల, గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా, మస్తాన్ భాష ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇంకా 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీ అందరికీ కూడా. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు, నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, చిత్తూరు నుంచి, రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపూర్ నుంచి, అనంతపూర్ సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, తాడేపల్లిగూడెం నుంచి వన్నెం రెడ్డి, ప్రభాకర్ ఆన్సర్ ఏదండి, ఆన్సర్ కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకిర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇమేజెస్ డౌన్లోడ్ అవ్వండి, మెసేజెస్ మాత్రమే చేయండి. కరెక్ట్ ఆన్సర్తో తుమ్మ పద్మావతి, ఇనమడుగు నుంచి ఆన్సర్ అని పంపించారు ఎవరు, వన్నెం రెడ్డి, ప్రభాకర్, కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. శుభాకాంక్షలు చెప్పలేదు. మీ అందరికీ శుభాకాంక్షలు, ఓకేనా? నేను అడిగిన ప్రశ్న ఏంటంటే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ నినాదం ఏంటి అని కూడా అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కొంతమంది ఒకటి పెట్టారు, కొంతమంది రెండో దానికి పెట్టారు. అసలు అయితే యాక్చువల్గా జూన్ 21వ తేదీన మనం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క అధికారిక ఇతివృత్తం ఇంకా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ సంవత్సరపు ఇతివృత్తం ఏంటంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. జీవితంలోని అన్ని దశలలో దీర్ఘాయువును ప్రోత్సహించడంలో ఇంకా ఆరోగ్య సంరక్షణలో నియమంగా చేయగలిగితే యోగా ప్రముఖ పాత్రను పోషిస్తుంది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ అందరి కోసం ఈ పాట.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం హమ్ నన్హే బచ్చే 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 7వ తరగతికి హిందీ పాఠం హమ్ నన్హే బచ్చే.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: ఆశీష్ బైటో. హమారే దేశ్ కా నామ్ క్యా హై?
2: హమారా దేశ్ కా నామ్ భారత్ దేశ్ హై.
3: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ క్యా హై?
2: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ హిమాలయ పర్వత్ హై.
3: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే కౌన్ కర్తా హై?
2: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే సైనిక్ కర్తే హై.
3: సైనికో కా కార్య కైసా హోతా హై?
2: సైనికో కా కార్య బడా హోతా హై.
3: సైనికో కే కార్య కి తులనా మే అప్నా కార్య కైసా హోతా హై?
2: సైనికో కే కార్య కి తులనా హై అప్నా కార్య చోటా హోతా హై.
3: చోటా శబ్ద కా పర్యాయ శబ్ద క్యా హై?
2: చోటా శబ్ద కా పర్యాయవాచీ శబ్ద నన్హా హై.
3: సహీ ఉత్తర్. ఆజ్ హమారా పాఠ హమ్ నన్హే బచ్చే కా హై. హమ్ నన్హే నన్హే బచ్చే హై, నాదాన్ ఉమర్ కే బచ్చే హై.

0: अपना सिर बैठ चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे।
1: बच्चे अपने को नन्हे और नादान कहते हैं, अपने दुन के सच्चे मानते हैं। वे भारत माता की जय जय नाद करते हैं, अपना तिरंगा झंडा सदा फहराने की इच्छा प्रकट करते हैं। పిల్లలు ఏమంటున్నారంటే, మేము చిన్నవాళ్ళము మరియు ఏమీ తెలియని వారము, మా కోరికకు మాత్రం మేమే నిజమైన వారసులం అంటున్నారు. భారతమాత జయ జయ నినాదం చేస్తూ ఉంటామంటున్నారు. ఈ దేశపు జెండాను ఎల్లప్పుడూ ఎగరవేయాలని కోరుకుంటున్నారు. హా సహీ కహే హో వే జిస్ రాస్తే పర్ జా రహే హై వహ కిత్నా భీ కష్ట క్యూ నా హో उससे मोड़ने की बात नहीं सोचते हैं, की गई कसम से विचलित नहीं होंगे भी कहते हैं। भारत देश का तिरंगा ध्वज सदा फहराना चाहते हैं। पिल्ललु वारु एंचुकुन्ना दारी एंत कष्टमैना वेनुकु चूडमंटुन्नारु, चेसिन प्रतिज्ञनु एप्पटिकी विडवमंटुन्नारु। धैर्यंगा ई चल्लनि हिमालय पर्वतं एक्कि త్రివర్ణ పతాకాన్ని సదా ఎగరవేస్తామంటున్నారు. ఏ వయసే కభీ నహీ డరేంగే భీ కహతే హై, సాథీ సాథ్ సదా అప్నీ తాకత్ కీ తోల్ నిరంతర్ కర్తే రహేంగే కహతే హై. భారత్ మాతా కీ జయ నినాద్ హమేషా కర్తే హీ రహేంగే, ఇస్కే లియే సిర్ బేంట్ చడానే కే భీ తయార్ హోంగే కహతే హై. వారు ఇంకా ఏమంటున్నారంటే, మాకు భయానికి భయం లేదంటున్నారు. అంతేకాక ఎల్లప్పుడూ వారి శక్తిని బేరూజు వేసుకుంటున్నామంటున్నారు. భారతమాత జయ నినాదము సదా చేస్తూ ఉంటామని చెప్పుకుంటున్నారు. దీనికే వారు తమ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమంటున్నారు.
0: యహ
1: కవిత శ్రీ సోహన్ లాల్ దివేజీకే ద్వారా లిఖీ గయి హై. ఏ హిందీ సాహిత్యకే ప్రసిద్ధ కవి హై. ఇన్కా జన్మ సన్ 1906 మే హువా. ఇన్కా సంపర్క్ పండిత్ మదన మోహన్ మాలవీయాజీ సే హువా. ఇన్కే వ్యక్తిగత జీవన్ సే ప్రభావిత్ హుయే థే. ఉన్సే ప్రేరణా పాకర్ రాష్ట్రీయ భావన తదా జనతా కీ చేతన కర్నే వాలీ కవితాయేన్ లిఖి, జిన్మే రాష్ట్రీయ భావన కూట్ కూట్ కర్ బరీ హుయీ. ఇస్ కవిత సోహన్ లాల్ ద్వివేది గారు రచించారు. ఈయన హిందీ సాహిత్యములకు చెందిన ప్రసిద్ధ కవులు. వీరి జననము 1906 జరిగింది. ఈయనకి పండిత మదన మోహన్ మాలవీయ గారితో వ్యక్తిగత పరిచయం ఉండేది. ఈ ప్రేరణతో దేశభక్తి మరియు జనతైచన్య కవితలు వ్రాసేవారు. వాటిలో దేశభక్తి భావన మెండుగా ఉండేది. బచ్చే కైసే హై,
0: बच्चे नन्हे और नादान है।
1: बच्चों का धुन कैसा है,
0: बच्चों का धुन सच्चा रहा है।
1: बच्चे किस चीज से मुंह मोड़ना नहीं चाहते हैं,
0: बच्चे अपने से की गही कसम से मुंह मोड़ना नहीं चाहता है।
1: हिमालय पहाड़ पर किस देश का झंडा फहराना चाहते हैं,
0: हिमालय पर भारत देश का तिरंगा झंडा फहराना चाहता है।
1: इस कविता के बारे में कुछ वाक्य अपनी ओर से कहो।
0: कवि कहते हैं कि बच्चे छोटे हैं, नादान हैं, कम उम्र के हैं, सदा सच बोलते हैं, भारत माता की जय की कामना करते हैं, भारत देश का झंडा सदा हिमगिरी शिखर पर फहराना चाहते हैं।
1: ठीक तरह प्रस्तुतिकरण किया है तुमने। इस कविता की रचना किसने की,
0: इस कविता की रचना श्री सोहन लाल द्विवेदी ने की।
1: श्री सोहन लाल द्विवेदी किस भाषा के कवि थे,
0: श्री सोहन लाल द्विवेदी हिंदी भाषा की कवि थे।
1: इनकी रचनाओं में कौन कौन सी बातें भरी थी,
0: इनकी रचनाओं में राष्ट्रीय भावना और जनता की चेतना रूपी भावनाओं एम कूट कूट कर भरी थी।
1: अच्छी तरह प्रश्नों के उत्तर दिए हो। कुछ कठिन शब्द अपनी कॉपी में लिख ले।
0: जी हाँ।
1: नादान एमी तेलियनी,
0: నాదాన్ ఏమీ తెలియని.
1: ప్రణ్ శపదము.
0: ప్రణ్ శపదము.
1: సచ్చా నిజముగా.
0: సచ్చా నిజముగా.
1: షహీద్ దేశభక్తుడు.
0: షహీద్ దేశభక్తుడు.
1: యహ షహీద్ శబ్ద కా అర్థ హై దేశ్ కే లియే జో ప్రాణ్ అర్పణ్ కర్తా హో. జైసే కి దేశ్ కి స్వతంత్రతా కే లియే చంద్రశేఖర్ ఆజాద్ షహీద్ హుయే తే. ఇసీ తరహ అల్లూరి సీతారామ రాజు అంగ్రేజో కి సేనా కే సాథ్ లడ్తే లడ్తే షహీద్ హుయే తే.
0: జీ హా లిఖ్ లియా.
1: ఖూబ్. కుచ్ విలోమ శబ్ద జానే.
0: జీ హా.
1: నన్హా బడా.
0: నన్హా బడా.
1: జై పరాజయ.
0: జై పరాజయ.
1: కుచ్ వాక్య ప్రయోగ భీ సీఖ్ లే.
0: జీ హా.
1: నాదాన్ ఏమీ తెలియని.
0: నాదాన్ ఏమీ తెలియని.
1: కభీ కభీ బచ్చే అప్నే నాదాన్ సే గలత్ కార్య కర్తే హై. పిల్లలు అప్పుడప్పుడు తెలియని తనము వలన తప్పులు చేస్తారని అర్థం. దున్ కోరిక. బచ్చే అప్నే దున్ కే సచ్చే హై. పిల్లలు వారి కోరికకు నిజమైన వారసులు. నాతా సంబంధము. అప్నే మాతృభూమి సే సదా హం నాతా జోడ్ రక్నా హై. ఎల్లప్పుడూ మనము మన మాతృభూమితో సంబంధము కలిగి ఉండాలి. హిమగిరి హిమాలయ పర్వతము. భారత్ కి ఉత్తరీ సీమా పర్ హిమగిరి హై. భారతదేశానికి ఉత్తర సరిహద్దులో హిమాలయ పర్వతం ఉంది. ఇసీకే జైసే కుచ్ అప్ని ఓర్ సే కహో.
0: జీ హా నన్హా చిన్నది. యహ నన్హా మేజ్ హే. హిమ్మత్ ధైర్యము. మే కభీ భీ అప్నా హిమ్మత్ నహీ గర్నా హే. ఉమర్ వయసు. చోటీ ఉమర్ మే హమ్ ఖూబ్ ఖేల్తే హే తే. తిరంగా మూడు రంగులైన భారత్ దేశ్ కి ధ్వజా తిరంగా హే. తాకత్ బలము. బచ్చే అప్ని తాకత్ తోల్తే ఆగే బద్నా చాహతే హే. మోడ్నా వెనుకకు తిరుగుట. హమ్ అప్నే వాదే సే కభీ భీ నహీ మోడ్నా హే.
1: ఠీక్ సే అప్నే వాక్య ప్రయోగ్ కియే హో. व्याकरणांश के रूप में भविष्यत काल के बारे में जानें। इस कविता में गाएंगे पहराएंगे छोड़ेंगे जोड़ेंगे बोलेंगे इन शब्दों को व्याकरण की दृष्टि से क्या कहते हैं.
0: व्याकरण की दृष्टि से इन्हें क्रियाएं कहते हैं.
1: इनको भविष्यत काल की क्रियाएं कहते हैं. भविष्यत काल माने क्रिया का कार्य होने की रीति को బతానా హై. గాయంగే పహరాయంగే జోడింగే ఈ క్రియా రూపములు భవిష్యత్ కాలమునకు చెందినవి. భవిష్యత్ కాలపు క్రియ జరగబోవు పని యొక్క రీతిని తెలియజేస్తుంది. ఇస్లియే క్రియాకే ధాతుకే సాత్ క్రమమే ఏగా ఏంగే ఏగి ఔర్ ఏంగి జైసే స్వర్ జోడ్నా పడతా హై. అందువలన క్రియా ధాతుకు క్రమముగా ఏగా ఏంగే ఏగి ఔర్ ఏంగి అనే స్వరములు కలుపుట జరుగుతుంది. జైసే కి శేఖర్ కల్ యహా ఆయేగా. శేఖర్ ఔర్ సోహన్ కల్ కేనే జాయేంగే. తుమ్ కల్ పరీక్ష లిఖోగే. ఆప్ పర్సోం సర్కస్ దేఖేంగే. వహ్ రేడియో సునేగా. యహ్ మిఠాయి బనాయేగా. ఇది కర్త మై స్త్రీలింగ్ కే రూప్ మే ఏక్ వచన కే రూప్ మే మాననీ హై తో తబ్ క్రియా కీ రచన అలగ్ హోతీ హై. జైసే కి మై కల్ పాఠ్ పడుంగీ. మై అను కర్త స్త్రీలింగముగా ఏకవచనముగా వచ్చినప్పుడు ఇలా చెప్పాలి లేక వ్రాసుకోవాలి. సరేనా?
0: జీ హా. ఒకవేళ స్త్రీలింగ బహువచనముగా తుమ్ రాయవలసి వస్తే ఎలాగండి?
1: సహీ ప్రశ్న కియా హై. ఎది తుమ్ శబ్ద స్త్రీలింగ బహువచన హోతో అప్పుడు ఎలా అంటే తుమ్ రోజ్ పాట్ పడోగీ, తుమ్ కహానీ లిఖోగీ, తుమ్ మందిర్ జావోగీ ఈ విధముగా వ్రాసుకోవాలి లేక చెప్పాలి. తెలిసిందా? నీవు కొన్ని చెప్పు.
0: మై రోజ్ స్కూల్ జావుంగా. మై రోజ్ స్కూల్ జావుంగి. తుమ్ పుస్తక్ లిఖోగే. తుమ్ పుస్తక్ లిఖోగి ఈ విధముగా కదండి.
1: అచ్చీ తర సమ్జే హో. ఆజ్ కా పాఠ్ యహీ సమాప్త హోతా హై.
0: ధన్యవాద్.

0: అధ్యాపక్జి.
1: మంగళాశీష్ ప్రణవాక్షర.
2: మీరింతవరకు హమ్ ననహే బచ్చే 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, ఎయిమ్స్, మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాలు అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి. ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
4: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో సిబి చక్రవర్తి నాటకం నుండి సౌదామిని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కె సుధా సుందరరావు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు. వినండి సిబి చక్రవర్తి నాటకం నుండి సౌదామిని పాత్ర పద్యాలు.
1: పరమేశ్వర, నీ లీలను వర్ణింపగలవారెవ్వరు? 14 భువనములను సృష్టించుటే కాక ఏ లోకమున కాలోక ప్రత్యేకతను నిర్ణయించి సృష్టి క్రమమునకు భంగము వాటిల్లనియక కొనసాగించుటే కాక గూటిలోని పెట్టకు, రాతిలోని కప్పకు, గోతిలోని నక్కకు, గుహలోని పులికి ఆహారమును అందించుచు పోషించు నీ లీలలో నేమని వర్ణింపగలను, ఎన్నని పాడగలను? లోక కళ్యాణ రూపుడవు లోకములన్నిటినీ నీ గర్భమున ఇముడించుకున్న దామోదరుడవు.

సామాన్యులకిట్టి ఆత్మవకాహన కలుగున సర్వభౌమ వేదాంత విషయమున స్త్రీల పక్షమున మీ అభిప్రాయం ఎట్టుదో ఎరిగితురా. అవును ప్రభు, మానవులందరూ అందునో మహిళలు పరమశివునికి ఎంతో రుణపడి ఉండేది. ప్రభు, చిరకాలమైత్రి వదిలించుకున్నను బాధ్యతలు వదలక యోగ్యులైన వారిని అలయింపక మానం అవి మిమ్మట్లు బాధించుతుండవచ్చు. అందులకై మీరేమయ్యో కొందవలదు. మహాపాగ అది అంతే, క్రియాదక్షులు చేయుతున్న పనులను విరమించుకున్నప్పుడు

ఎట్టి భావనలకు భవితవ్యములకు సంబంధమేమయో ఉండదు. అకారణముగా నూకలు చెందుతూ కలత చెందకుడు. అత్తంచుకుంటేది కాని పరిపాలనా సౌలభ్యమును మీ పుత్రులు చూడగలరు. ప్రభు వృషదర్ప సువీరులు మీ నందనులు. నీతి కోవిదులు కారా, మీ ప్రతిబింబములు మద్రికేయులు మాన్యులు కారా. ప్రజారంజముక పాలిప్ప

ಸದಚಂದ ತಬ್ಬಿಬ್ಬಾಯಂ. ಮಹಾಭಾಗ, అన్యను క్రమముగా జరిగిపోగలవు. మీ బుద్ధిని కర్తవ్యం నుండి గణితము కానివ్వకుడు. యజ్ఞ దీక్షాదక్షులై క్రియాసాధనకు కంకణముధారులై సాగిరండు. తల్లే గంగాభవాని, పాతాళ గంగా, హరహర మహాదేవ శంభో, విపు భయంకర శుభంకర, నమో నమః.

అరహర మహాదేవ శంభో శంకర విపు భయంకర సుభంకర నమో నమః తల్లి గంగాభవాని పద్మేశ్వర. ఏమిటి పాదలు స్వామి హతవిధి, ఏమిటి స్వామి

0: మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో శిబిచక్రవర్తి నాటకంలోని సౌదామిని పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ కొనికపోగుల సుందర్రావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.
1: ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. మీకు
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5 గంటలైంది. ఇప్పుడు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తొలి అడుగు శీర్షికన కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో కార్యక్రమాన్ని వింటూ సినీ గీతాలు వింటారు. అనంతరం యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది 5:30. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటూ పసందైన సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక సమాచారం అంటారు. అనంతరం మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. రచన డాక్టర్ టేకుమళ్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు. అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 8:00 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. అనంతరం 8:30 నుండి రాత్రి 11:10 వరకు, అలాగే 11:10 నుండి 11:40 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు ఈనాటి మా సాయంకాలపు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు. అనగా 9 జూన్ మంగళవారం నాటి ప్రసార విశేషాలు ఇప్పుడు వింటారు.

రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 9:30 హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉదయం 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00

ప్రసార విశేషాల అనంతరం వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 పాడిపంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 నుండి రాత్రి 11:45 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు.

వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం సాయంత్రం తొలి అడుగు శీర్షికన భారతదేశంలో వివిధ రంగాల్లో రాణించినటువంటి అనేక మంది గొప్ప గొప్ప మహిళామణుల గురించి మనం తెలుసుకునే కార్యక్రమమే తొలి అడుగు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇంతవరకు అనేక మంది మహిళల గురించి మనం తెలుసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక గొప్ప మహిళ గురించి వినబోతూ ఉన్నారు. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. నేను మీ మేరీ సుజిత. ఎన్నో అడ్డంకులను అధిగమించి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి భారతదేశపు మొట్టమొదటి మహిళా పర్వతారోహకురాలైనటువంటి శ్రీమతి బచేంద్రిపాల్ గురించి ఈరోజు తొలి అడుగు శీర్షికన మీరు వినబోతున్నారు. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. నేను మీ మేరీ సుజిత. పంతొమ్మిది సంవత్సరంలో మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై నిలబడి తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకున్నటువంటి మహిళ, అదేవిధంగా జీవితంలో మరింత గొప్ప అసాధారణమైనటువంటి విజయాన్ని సాధించి తన ప్రయాణాన్ని ఎప్పటికీ ముగించని వ్యక్తి. ఊహించాల్సిన అవసరమే లేదు, మనం ఇంతవరకు చెప్పుకుంది శ్రీమతి బచేంద్రిపాల్ గారి గురించి. వీరు ఎన్నో అడ్డంకులను అధిగమించి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి భారతదేశపు మొట్టమొదటి మహిళా పర్వతారోహకురాలు. వీరి యొక్క జీవిత విశేషాలను, వీరి బాల్యం, చదువు, వీరి పయనం, అవార్డులు, వీరి జీవిత విశేషాలను మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం ద్వారా ఇప్పుడు మీరు వింటారు. నేను మీ మేరీ సుజిత. అయితే బచేంద్రిపాల్ గారు గురించి మనం తెలుసుకోవాలంటే 12 సంవత్సరాల వయస్సులోనే తన స్నేహితులతో కలిసి

పట్నశాల విహారయాత్రకు వెళ్ళి ఎత్తైన శిఖరాన్ని, అది 13,123 అడుగుల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. సాహసం పట్ల తనకున్న నిజమైన ప్రేమను, తన జీవిత లక్ష్యాన్ని బచేంద్రిపాల్ గారు మొదటిసారి గ్రహించింది కూడా ఆ సమయంలోనే. అయితే బచేంద్రిపాల్ గారు 1954 మే 24 హిమాలయ పర్వత గర్భంలో హంసాదేవి శ్రీకిషన్ సింగ్ పాల్ దంపతులకు బచేంద్రి అని ఒక ఆడపిల్ల జన్మించారు. సూర్యకిరణాల వంటి ముఖం, ప్రకాశవంతమైన చూపులు గల ఆ అమ్మాయి నడవడం నేర్చుకున్న తర్వాత తన ధైర్య సాహసాలను ప్రదర్శించటం ప్రారంభించారు. ఆ దంపతుల 7 సంతానంలో ఒకరే బచేంద్రిపాల్ గారు. జీవితపు 2 చివరులను గడపడం కొండను కోయడం లాంటిది, కానీ బచేంద్రిపాల్ వాళ్ళ పరిస్థితులను అంచనా వేసి దానికి అనుగుణంగా ప్రవర్తించేంత వివేకంతో నడుచుకునేవాళ్ళు చిన్నప్పటినుంచే. అయినప్పటికీ తన అల్లరి సహచరులతో కలిసి చేసే ఏ చిలిపి పనికి ఎప్పుడూ అవకాశాన్ని వదులుకోనేలేదు బచేంద్రిపాల్ గారు. అలా సాగిన బాల్యంలో బచేంద్రిపాల్ గారు పర్వతారోహకురాలుగా ఎలా మారారు, ఆ పయనం ఎలా సాగిందో మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి 102.7 MHz పై. ఇప్పుడు ఒక మంచి పాట విందాం, తర్వాత మరింత సమాచారం తెలుసుకుందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో. ఈరోజు తొలి అడుగు శీర్షికన భారతదేశపు మొట్టమొదటి పర్వతారోహకురాలు బచేంద్రి పాల్ గారి జీవిత విశేషాలను వింటూ ఉన్నారు. నేను మీ మేరీ సుజిత. అయితే అలా సాగిన బాల్యం, ఒక సాహసం గురించి మనం తెలుసుకుందాం. అయితే అసాధారణంగా అధిరోహించటంతో బచేంద్రి ప్రతి అమ్మాయికి కూడా స్ఫూర్తిగా నిలిచారు. వారి యొక్క అకుంఠిత స్ఫూర్తి, ఎప్పటికీ కూడా ఓటమిని అంగీకరించని వైఖరితో వారి యొక్క కథ ఒక పురాణ గాథగా కూడా నిలిచింది. యావత్ దేశం బచేంద్రి పాల్ పేరును కీర్తించింది. ప్రతి చర్చలోనూ ఆమె ప్రస్తావనే ఉండేది. విజయం చాలామందికి వస్తుంది, కానీ దానిని నిలబెట్టుకోగలిగిన వాళ్ళు చాలా అతి కొద్దిమందే ఉంటారు అంటారు కదా, బచేంద్రి అలాంటి వారిలో ఒకరు. మౌంట్ ఎవరెస్టును చారిత్రాత్మకంగా అధిరోహించిన తర్వాత ఆమె విరామం తీసుకునేలా తెలుసా? దానికి బదులుగా సాహస క్రీడల పట్ల ప్రజలను, మరి ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించాలని బచేంద్రి పాల్ నిశ్చయించుకున్నారు. అయితే బచేంద్రి కేవలం మహిళలతో కూడిన ఇండోనేపాలీ మహిళల మౌంట్ ఎవరెస్ట్ యాత్ర 1993 బృందానికి నాయకత్వం వహించి శిఖరాన్ని చేరుకుని భారత పర్వతారోహణకు ఒక ప్రమాణాన్ని నెలకొల్పారు. మరుసటి సంవత్సరం ది గ్రేట్ ఇండియన్ ఉమెన్స్ రాఫ్టింగ్ వాయర్స్లో పాల్గొన్నారు. ఇది మహిళ రాఫ్టర్ల హరిద్వార్ నుండి కలకత్తా వరకు గంగానది గుండా 2155 కిలోమీటర్ల దూరాన్ని 39 రోజుల్లోనే పూర్తి చేసినటువంటి మొట్టమొదటి యాత్ర అన్నమాట. 1997 ఆమె 7 మంది మహిళా పర్వతారోహకులతో కలిసి మొట్టమొదటి భారతీయ మహిళల ట్రాన్స్ హిమాలయన్ యాత్రను విజయవంతంగా చేపట్టారు బచేంద్రి పాల్ గారు. ఈ యాత్రలో వాళ్ళు 40 ఎత్తైన పర్వత మార్గాలను అధిరోహించి అరుణాచల్ ప్రదేశ్ నుంచి సియాచెన్ గ్లేషియర్ వరకు ట్రెక్కింగ్ చేసి దేశపు ఉత్తరపు చివరి కొన అయిపోయినటువంటి 20,100 అడుగుల మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు. ఇది దేశానికైనా మొట్టమొదటి విజయవంతమైనటువంటి ప్రయత్నం, అలాగే దేశానికే గర్వకారణమైనటువంటి చరిత్ర అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే విజయవంతమైనటువంటి సాహసయుతమైనటువంటి సాహసం చేసిన వ్యక్తి అవడమే కాకుండా బచేంద్రి యొక్క ఉదార స్వభావం ఆమెను సమాజంలో ఒక గౌరవనీయమైనటువంటి ఒక వ్యక్తిగా నిలబెట్టింది. ఆమె తన సామాజిక సేవలు మరియు గొప్ప కార్యాలతో చాలా చురుగ్గా పాల్గొనటం గురించి ఎప్పుడూ అస్సలు ఆర్భాటమే చేయరు. బదులుగా తన లక్ష్యం కోసం ఎల్లప్పుడూ చాలా సైలెంట్గా పనిచేస్తూ కనిపించేవాళ్ళు. 2013 ఉత్తర భారతదేశంలో సంభవించినటువంటి వినాశకరమైన వరదల తర్వాత ఆమె ప్రేమలతా అగర్వాల్ 7 శిఖరాలను అధిరోహించినటువంటి మొదటి భారతీయ మహిళ మరియు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాగ్ర యాత్రికుల బృందంతో కలిసి మారుమూల గ్రామాలలో ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన బాధితులను రక్షించేందుకు ప్రభావిత ప్రాంతాలకు కూడా వెళ్లారు. బచేంద్రి పాల్ యొక్క సాహస ప్రయత్వం మరియు ధైర్య సాహసాలు మనందరికీ

అద్భుతమైనటువంటి ఉదాహరణ. జీవితంలో మనం కోరుకున్న దానికోసం మన ప్రయాణాన్ని ప్రారంభించడానికి, మన కలలను కేవలం నిద్రలో నిద్రపోతూ కాకుండా వాస్తవంగా జీవించడానికి బచేంద్రిపాల్ ఒక స్ఫూర్తి, ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచారు అని చెప్పడంలో అతిశయోక్తి కానీ కాదు. వింటూనే ఉండండి 102.7 MHz పై మీరు వింటూ ఉన్నారు తొలి అడుగు శీర్షికన భారతదేశపు మొట్టమొదటి మహిళా పర్వతారోహకురాలు బచేంద్రిపాల్ జీవిత విశేషాలు. నేను మీరీ సుచిత. ఇప్పుడైతే సూపర్ టూపర్ హిట్ సాంగ్ వస్తుంది, తర్వాత బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. విందామా?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: పిల్లల్లో దారి తప్పని స్వేచ్ఛ, లోపాలు సరిదిద్దే వ్యవస్థ, 40 ఏళ్ల అనుభవం చెప్పే పాఠం, గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
5: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై తొలి అడుగు శీర్షికన బచేంద్రిపాల్ యొక్క జీవిత విశేషాలను వింటూ ఉన్నారు. అలా సాగినటువంటి బచేంద్రిపాల్ జీవిత ప్రయాణం ఎన్నో అవార్డులు, విజయాలను సొంతం చేసుకుని దేశానికే గర్వకారణంగా నిలిచారు బచేంద్రిపాల్ గారు. అయితే బచేంద్రిపాల్ గారు 1984 ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ ద్వారా పర్వతారోహణలో శ్రేష్ఠతకు గాను బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అదే సంవత్సరం భారత ప్రభుత్వం బచేంద్రిపాల్కి 4వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మశ్రీని ప్రదానం చేశారు. అలాగే 1985 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ నుంచి బంగారు పతకాన్ని అందుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం చేత అర్జున అవార్డుతో సత్కరించబడ్డారు. అలాగే 1986 కలకత్తా లేడీస్ స్టడీ గ్రూప్ అవార్డును కూడా గెలుచుకున్నారు బచేంద్రిపాల్. అంతేనా, మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా 1990 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో బచేంద్రిపాల్ పేరు నమోదైంది. అలాగే 1994 భారత ప్రభుత్వం జాతీయ సాహస పురస్కారంతో సత్కరించింది. 1995 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యశ్ భారతి అవార్డును ప్రదానం చేసింది. 1997 హేమవతి నందన్ బహుగుణ గర్వాల్ విశ్వవిద్యాలయం డాక్టరేట్తో సత్కరించింది. అంతేనా కాదు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా వీరంగన లక్ష్మీబాయి రాష్ట్రీయ సమ్మాన్ 2013-14 సత్కరించబడ్డారు. 2019 భారత ప్రభుత్వం నుంచి భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అందుకున్నారు. అలా వీరి ప్రస్థానం గొప్ప కీర్తిని తెచ్చిపెట్టింది మన భారతదేశానికి. జీవితంలో మరింత గొప్ప, అసాధారణమైన విజయాలని సాధించే తన ప్రయాణాన్ని ఎప్పుడూ ముగించలేదు బచేంద్రిపాల్ గారు. ఊహించాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎవరి గురించి చెప్పుకున్నామో గుర్తుంది కదా, శ్రీమతి బచేంద్రిపాల్ గురించే. ఎన్నో అడ్డంకులను అధిగమించి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి భారతదేశపు మొట్టమొదటి మహిళా పర్వతారోహకురాలు శ్రీమతి బచేంద్రిపాల్ జీవితం వింటున్న శ్రోతలకు, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఇలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకుని ప్రతి మహిళ జీవితంలో ముందుకు సాగిపోవాలని కోరుకుంటుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. వింటూనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై.

మీరింతవరకు వనితవాణి కార్యక్రమంలో అనేక విషయాలు తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాలు మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. వీటన్నిటితో పాటు పసందైన సినీ గీతాలు వింటారు. ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్న వారు శ్రీమతి వై దేవసేన కుమారి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా సమాచారాన్ని తెలుసుకుందాం. ఇందులో భాగంగా విద్యాదాన్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ గురించిన వివరాలను వింటారు. సరోజిని దామోదర్ ఫౌండేషన్ ఆర్థికంగా వెనుకబడిన వారికి, చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు కళాశాల విద్యను అభ్యసించడానికి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాదాన్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఎంపికైన విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చదువుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన దిశానిర్దేశాలను అందిస్తారు. ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఈ విద్యా సంవత్సరంలో 10th పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులను చేసుకోవచ్చు. స్కాలర్షిప్ అనేది విద్యార్థి చదివే కోర్సు దాని యొక్క టైం డ్యూరేషన్ని బట్టి ఏడాదికి 10,000 నుంచి 75,000 వరకు స్కాలర్షిప్లను అందిస్తారు. ఎంపిక విధానం, విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ, దరఖాస్తు ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి ఆన్లైన్ పరీక్ష నిర్వహించి మౌఖిక పరీక్షను అందిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవడానికి చివరి తేదీ 20th. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.vidyadan.org.in/. వెబ్సైట్ మరొకసారి www.vidyadan.org.in/. కార్యక్రమంలో

యువతరంగం కార్యక్రమాన్ని శ్రోతలు వింటూ ఉన్నారు. ఇందులో భాగంగా కార్యక్రమంలో మరొక విద్యా సమాచారాన్ని తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా సైన్స్ విభాగాలలో పరిశోధన బోధనకు అవకాశం కల్పించే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఈ విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తారు. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూన్ 23వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను చేసుకోవాలి. సైన్స్ సబ్జెక్టులలో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్ఎఫ్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పిహెచ్డి ప్రవేశాల కోసం ఈ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష రాయడం ద్వారా అర్హత సాధిస్తారు. అలాగే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష ద్వారా జేఆర్ఎఫ్ అర్హత పొందితే ఈ పరిధిలోని రీసెర్చ్ సెంటర్లలో యూనివర్సిటీలలో పిహెచ్డికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దేశంలోని ఏ యూనివర్సిటీ లేదా డిగ్రీ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కోసం అర్హత సాధించడానికి కూడా ఈ పరీక్ష సహాయపడుతుంది. ఇక జూన్ సెషన్కు ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు 26, 27, 28 తేదీలలో నిర్వహిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్సైట్ని కూడా చూడవచ్చు. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన నోటిఫికేషన్ వెబ్సైట్ https://csirnetnta.ac.in/. వెబ్సైట్ మరొకసారి csirnet.nta.ac.in/. కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని వినే ముందు ఖుషీ ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ చిన్మయి పాడిన పాట విందాం.

పాట వినే ముందుగా ఒక ప్రకటన విందాం.

0: మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: శ్రోతల యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని వింటూ ఉన్నారు. కార్యక్రమంలో తర్వాత మరొక విద్యా సమాచారం. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు పొందాలనుకునేవారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెప్టెంబర్ ఈ సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సమితి వంటి సంస్థలలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పొందే ఈ పరీక్ష నోటిఫికేషన్ని విడుదల చేశారు. సీటెట్ పరీక్ష దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో 27 భాషల్లో నిర్వహించబడుతుంది. పేపర్ 1 ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు బోధించాలి అనుకునే అభ్యర్థులకు ఉంటుంది. పేపర్ 2 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలి అనుకునే అభ్యర్థులకు పేపర్ 2 అనేది నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఏదైనా ఒక పేపర్ లేదా 2 పేపర్లకు హాజరు కావచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ జూన్ 10. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.ctet.gov.in/. కార్యక్రమంలో మరొక పాటను వింటారు. ఈ పాట నిప్పు చిత్రానికి టిప్పు హరిణి పాడిన పాట.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీ జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. ఇందులో ఖాళీగా ఉన్న మొత్తం పోస్టుల సంఖ్య 15. ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తులను చేయవచ్చు. దరఖాస్తులను చేయడానికి

0: విద్యార్థులు టెన్త్ లేదా ఇంటర్మీడియట్లో బీఎస్సీతో పాటు ఎంసీఏ వంటి కోర్సులను చేసి ఉండాలి. అలాగే వీరి యొక్క వయసు 24 ఏళ్లకు మించకూడదు. ఎంపిక విధానం విద్యార్హతలు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికను నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 1 జూలై. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.joinindiannavy.gov.in/. కార్యక్రమంలో చివరిగా దాస్ కా దమ్కి ఈ చిత్రం కోసం ఆదిత్య ఆర్కే లియోన్ జేమ్స్ పాడిన పాటను వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: innings at 564-48. India bowled out Afghanistan 452 in the first innings and 112 in the second innings after enforcing the follow-on, sealing the match inside 3 days. And that is the end of this news bulletin.
1: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్ సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటికా బోలిడ్ అంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది,
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా వివాదాలు లేకుండా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, భూమిపై రైతు అన్ని హక్కులు కలిగి ఉండేలా సవరించామన్నారు. రీసర్వే 2.0 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని చెప్పారు. అమ్మకం, బహుమతి, విభజన వంటి 900,000 లావాదేవీలకు 100% ఆటో మ్యూటేషన్ తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని చెప్పారు. గోదావరి జిల్లాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలతో పాటు ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
8: ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆక్వా రైతులకు రూపాయి 50 పైసలకే కరెంట్ ఇచ్చాం, ఇంకా దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈ జిల్లాలో పండించే ఆక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు, న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది.
7: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS-1 పరిధిలోని సీసీడీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ల్యాడర్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా కింద పడి భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, అగ్నిమాపక బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు భూసారాన్ని కాపాడేందుకు పరిమితంగా ఎరువులను ఉపయోగించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురంలో ఈరోజు జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో అవసరానికి మించి రసాయన ఎరువులు వేయడం వల్ల భూమి సహజ సారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈసారి ఎకరాకు ఎంత అవసరమో అంతే ఎరువులను వాడాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేస్తూ పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా సాగేందుకు దేశంలోనే మొదటిసారిగా ఒక సరికొత్త మొబైల్ అప్లికేషన్ యాప్ను ప్రవేశపెట్టినట్లు మంత్రి వెల్లడించారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన 2 ఏళ్ల పరిపాలనలో రైతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికే తొలి ప్రాధాన్యతనిస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రికార్డు స్థాయిలో అమలు చేసి రాష్ట్రంలోని రైతాంగానికి ఒక భరోసా ఇచ్చామని చెప్పారు. వన్ నేషన్ వన్ కార్డు విధానంలో భాగంగా మొట్టమొదటిసారిగా స్మార్ట్ కార్డులు తీసుకొచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరిస్తూ,
1: సాంకేతికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించారు. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 351,000 మెట్రిక్ టన్ల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆ ఆశీర్వచనలు, వాళ్ళు అందించిన ఆ సహకారం వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు.
0: రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయులు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి ఈరోజు అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. ఎన్నో పోషకాలు లభించే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మర రామానాయుడు అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు చేపలు రొయ్యలతో తయారు చేసిన ఆహారాన్ని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేపలు రొయ్యల్లో కొవ్వు తక్కువగా ఉండి అధిక ప్రోటీన్లు లభిస్తాయన్నారు. గుండె కండరాలను బలోపేతం చేయడంతో పాటు కంటికి మెదడుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని నిమ్మల రామానాయుడు చెప్పారు. సంక్షేమ పథకాల అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకు త్వరలో ఒక ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. విజయనగరం జిల్లా బల్లంకి గ్రామంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పారదర్శకంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో అవకతవకలు జరిగినా పథకాలు అందకపోయినా నేరుగా ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయవచ్చని చెప్పారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు ఈరోజు పశ్చిమ, తూర్పు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో ఇవి వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ,
2: ఫీజు చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజు కోసం టెన్షన్.
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా.
6: సమస్య తీరినట్లే బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
7: ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక సాధన శర్మ. ఇదానీ ముఖ్యా వార్తా. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఉక్తం యత్ అంత్యోదయస్య భావనయా ప్రేరితానాం నిర్ధన జనానాం కళ్యాణం ఏవ గత ద్వాదశ వర్షేషు శాసనస్య నీతి నిర్మాణస్య ఆధారః. పశ్చిమ బంగాల రాజ్యే ఆయుష్మాన్ ప్రధానమంత్రి భారత జన ఆరోగ్య యోజన ప్రవర్తిష్యతే. దిల్లీ ఉచ్చ న్యాయాలయేన సిబిఎస్ఈ బోర్డ్ ఇత్యస్య ద్వాదశ కక్షాయాః ఉత్తర పుస్తికానాం అంకిక మూల్యాంకన ప్రణాళీ విషయే అనియమితతా సందర్భే కేంద్ర సర్వకారాయ తథా సిబిఎస్ఈ బోర్డ్ ఇత్యస్మై సూచనా పత్రం ప్రదత్తం. భారతేన పశ్చిమ ఏషియా క్షేత్రే పునః ప్రవృత్తానాం ఆక్రమణానాం విషయే గభీరా చింతా ప్రకటితా. ఆకాశవాణి సేవాయాః 90 వర్ష ప్రపూరణం. అపి చ క్రికెట్ క్రీడాయాం భారతదలం అఫ్ఘానిస్తాన్ దళం ఏకేన వారేణైవ 300 ధావనాంకై పరాజిత్య స్వస్య బృహత్తమం పంచదివసీయ విజయం అభిలేఖితవత్. ఇదానీ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవదత్ యత్ అంత్యోదయస్య భావనయా ప్రేరితానాం దరిద్రజనానాం కళ్యాణం ఏవ గత ద్వాదశ వర్షేషు శాసనస్య నీతి నిర్మాణస్య ఆధారః అభవత్. తేన ఉక్తం యత్ అస్మిన్ కాలే భారతదేశః బహూని పరివర్తనాని అనుభూతవత్. యేషాం కేంద్రే నిర్ధనాః వంచితాశ్చ జనాః ఆసన్. ప్రధానమంత్రి అవదత్ యత్ జనధన యోజన ప్రత్యక్ష లాభ హస్తాంతరణం స్వచ్ఛ భారత అభియానం పీఎం ఆవాస యోజన జల జీవన మిషన్ ఇతి తథా ఆయుష్మాన్ భారత యోజన ఇత్యాదీనా ముఖ్యోద్దేశ్యం అస్తి యత్ జనానాం కృతే గౌరవపూర్ణం జీవనం అవసరాణాం సునిశ్చయం కర్తుం అపి ఆసీత్. నిర్ధన జనానాం జీవనస్తరే స్వస్య ఉన్నయనే ప్రౌద్యోగిక్యాః అపి మహత్వపూర్ణ భూమికా అభవత్.
10: पिछले 11 साल में देश में 25 करोड़ लोगों ने गरीबी को हराया है, गरीबी को परास्त किया है और गरीबी से बाहर निकल करके 25 करोड़ का एक बहुत बड़ा समूह नियो मिडिल क्लास के रूप में आज देश के अंदर बहुत बड़ी भूमिका अदा कर रहा है. इस नियो मिडिल क्लास की अपनी एस्पिरेशंस हैं, अपने सपने हैं.
9: अद्य आरभ्य పశ్చిమ బంగాళ రాజ్యే ఆయుష్మాన్ ప్రధానమంత్రి భారత జన ఆరోగ్య యోజన ప్రవర్తిష్యతే. ఏతేన సా యోజన సంపూర్ణేపి దేశే కార్యాన్విత భవిష్యతి. స్వాస్థ్య సేవా విస్తార దిశి మహత్వపూర్ణం పదం ఇదం. రాజ్య సర్వకారః అద్య ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనాయాః కార్యాన్వయనార్థం రాష్ట్రీయ స్వాస్థ్య ప్రాధికరణేన సహ దిల్లీ నగరే సంధిపత్రి హస్తాక్షరం కరిష్యతి. అస్మిన్ అవసరే కేంద్రీయ స్వాస్థ్య మంత్రి జేపీ నడ్డా తథా పశ్చిమ బంగాళస్య ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉపస్థితౌ భవిష్యతః. दिल्ली उच्च न्यायालयेन केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड इत्यस्य द्वादश कक्षायाः उत्तर पुस्तिकानां आंकिक मूल्यांकन प्रणाली विषये जनहित याचिकायां केंद्र सर्वकाराय तथा सीबीएसई बोर्ड इत्यस्मै सूचनापत्रं निर्गतम्. न्यायमूर्तिद्वयं नीना बंसल कृष्णा तथा मधु जैन महोदयाभ्यां राष्ट्रीय भारतीय विद्यार्थी संघस्य याचिकायाः आधारेण केंद्र सर्वकारात् सीबीएसई बोर्ड इत्यस्मात् च उत्तरं याचितम्. याचिकायाम् आंकिक मूल्यांकन प्रणाल्याः निष्पक्षता पारदर्शिता तथा विश्वसनीयता एषु विषयेषु प्रश्नाः उत्थापिताः. संस्कृत वार्तायाः संस्करणम् इदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. समम् एव अयं कार्यक्रमः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन ए आई आर चल दूरभाषीय तंत्रांशे अपि उपलब्धो भविष्यति. अद्य अपराह्णे नव दिल्ली नगरे भारत सभा अभवत् अस्यां सभायां विपक्षस्य विभिन्नाः नेतारः उपस्थितः आसन् अस्मिन् कांग्रेस दलस्य अध्यक्षः मल्लिकार्जुन खड़गे कांग्रेस पार्टी इत्यस्य वरिष्ठः नेता राहुल गांधी समाजवादी पार्टी इति दलस्य प्रमुखः अखिलेश यादव तृणमूल कांग्रेस पार्टी इत्यस्य अध्यक्षा ममता बनर्जी वरिष्ठ नेशनल कॉन्फ्रेंस नेता उमर अब्दुल्ला एनसीपी एसपी नेता सुप्रिया सूले च आसन् सभायाः अनन्तरं प्रसारमाध्यमान् संबोधयन् कांग्रेस दलस्य अध्यक्षः मल्लिकार्जुन खड़गे उक्तवान् यत् सभायां पञ्चविंशतिः राजनैतिक दलानि उपस्थितानि आसन् सः अवोचत् यत् सभायां विभिन्नेषु विषयेषु चर्चा कृता सर्वे अपि स्वमतं व्यक्तवन्तः
7: सभी ने पांच पॉइंट पे आज सहमति जताई है और इनके लिए इन मुद्दों पर हम डट के काम करेंगे लड़ेंगे और आगे बढ़ेंगे
9: भारत देशः पश्चिम एशिया क्षेत्रे पुनः प्रवृत्तानां आक्रमणानां विषये गभीरां चिन्तां व्यक्तवान् विदेश मंत्रालयेन उक्तं यत् एते घटनाक्रमाः अन्ताराष्ट्रिय समुदायस्य कृते अत्यन्तं चिन्ताजनकाः सन्ति शिला तैल प्राकृतिक इंधन पेट्रोलियम प्राकृतिक गैस मंत्रालयेन उक्तं यत् पश्चिम एशियायां वर्तमान परिस्थितेः अपि देशे शिला रस तैलस्य गृह्य इंधनस्य एलपीजी गैस इत्यस्य तथा प्राकृतिक इंधनस्य आपूर्तिः स्थिरा वर्तते मंत्रालयस्य अनुसारेण पेट्रोल शिला तैल डीजल पीड ज्वाल तैल एलपीजी द्रवीकृत शिला तैल इंधन इत्यादीनां पर्याप्तः भण्डारः देशे उपलब्धः वर्तते ईरान देशे भारतीय दूतावासस्य परामर्शः ईरान स्थितेन भारतीय दूतावासेन क्षेत्रे वर्तमान तनावपूर्ण स्थितेः कारणात् भारतीय नागरिकेभ्यः ईरान यात्रां परिहर्तुं परामर्शः प्रदत्तः तत्र वर्तमानाः भारतीय नागरिकाः उपलब्ध यान साधनैः देशत्यागं कर्तुम् अपि सूचिताः आकाशवाणी सेवायाः 90 वर्ष प्रपूरणम् प्रसारयति भारतस्य स्वरं विश्वस्मिन् आकाशवाणी अद्य स्वस्य स्थापनायाः 90 वर्ष पूर्तिम् उत्साहेन आचरति षड् त्रिंशत् उत्तर एकोनविंशति शततमस्य वर्षस्य जून मासस्य अष्टमे दिने इंडियन स्टेट ब्रॉडकास्टिंग सर्विस इत्यस्य नाम परिवर्तनं कृत्वा ऑल इंडिया रेडियो इति नाम स्थापितम् स्वातन्त्र्योत्तरकाले षट्पञ्चाशत् उत्तर एकोनविंशति शततमे वर्षे अस्याः नाम आकाशवाणी इति अभवत् इदानीम् आकाशवाणी केन्द्राणि बहूनि सन्ति ये भारतस्य 98% जनसंख्यां यावत् प्रसारणं कुर्वन्ति CPA भारत क्षेत्रीय सम्मेलनस्य उद्घाटनम् लोकसभाध्यक्षः ओम बिरला महोदयः अद्य चंडीगढ़स्थे हरियाणा विधानसभा भवने CPA इंडिया रीजन जोन द्वितीय सम्मेलनस्य उद्घाटनम् अकरोत् सम्मेलनस्य विषयाः राष्ट्रनिर्माणे विधायकानां भूमिका विकसित भारत 46 47 उत्तर 2000 तथा कृत्रिम बुद्धेः उपयोगः इति अस्ति श्वः प्रभृति प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियानस्य 10 वर्ष प्रपूर्त्यवसरे राष्ट्रव्यापिनः कार्यक्रमाः आयोज्यन्ते एष अभियानः 9 जून 16-2000 वर्षे प्रधानमंत्रिणा नरेन्द्र मोदिना प्रारब्धः अस्य उद्देश्यं गर्भवतीनां महिलानां कृते निःशुल्कं गुणवत्तायुक्तं तथा प्रसवपूर्व स्वास्थ्य सेवानां प्रदानम् अस्ति अस्मिन् अवसरे केन्द्रीय स्वास्थ्य मंत्री जेपी नड्डा 75 रूप्यकस्य स्मारक मुद्रां 5 रूप्यकस्य डाकपत्रं च प्रसारयिष्यति विश्व महासागर दिवसस्य अवसरे पर्यावरण राज्य मंत्री कीर्ति वर्धन सिंह जनान महासागर संरक्षणस्य समुद्री जीव रक्षणस्य च संकल्पं कर्तुं आहूतवान् सः अवदत् यत् महासागराः विश्वस्य राष्ट्राणि परम्पराश्च परस्परं संयोजयन्ति भावि परम्पराणां कृते स्वच्छजलस्य स्वस्थ पर्यावरणस्य च संरक्षणार्थं सर्वैः सहकार्यं करणीयम् इति तेन उक्तम् क्रिकेट क्रीडायां भारतस्य ऐतिहासिकः विजयः क्रिकेट क्रीडायां भारतदलं अफगानिस्तान दलं एकया एव पर्यायया 300 अधिकैः धावनांकैः परा

0: विजित्य स्वस्य बृहत्तमं पञ्चदिवसीय विजयं अभिलेखितवत् इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ముందుగా మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ శ్రీమతి నందిని చైతన్య, కార్యక్రమ నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.
2: మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవలా

0: డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య కవి, విమర్శకుడు, కథకుడు, పరిశోధకుడు, నవలాకారుడు, ప్రవృత్తి మార్గంలో సాహిత్య పదగామి. ఈయన రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. ఇది గోపన్న చరిత్ర. గోపన్న జననంతో మొదలై ఆయన లక్ష్యసిద్ధితో ముగుస్తుంది నవల. మహాసేనాని గోపన్న రచనా లక్ష్యం హరిహరరాయల అమాచ్యుడైన నరసింహమాచ్యుని కుమారుడిగా గోపన్న, బుక్కరాయల కుమారుడైన కంపన సైన్యాధిపతిగా శ్రీరంగం వృత్తాంతం విని సంవేదన పొంది మధుర సుల్తాన్ తల త్రుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఎలా జరిగింది అనేది ఈ నవలలో వివరించారు. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఎంతో ఆరాధనాభావంతో రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
1: 60వ భాగం
0: ఇప్పుడు విందాం.

మునుపటి భాగంలో కొద్ది సమయంలోనే కోట మొత్తం విజయనగర సామ్రాజ్య సైనికులు నిండిపోయారు. తదుపరి ఏం జరిగిందో ఇప్పుడు విందాం. తూర్పు ద్వారాలు తెరవమన్న కంపన ఆదేశంతో సైనికులు భళ్లును తెరిచారు. అంతే సైన్యం దూసుకుని వెళ్ళింది. తురుష్కులు భయంతో అన్ని దిక్కులకు పారిపోయారు. ఇంతలో కంపన తన బృందంతో ముందుకు కదిలారు. బృహద్దీన్ ఇక కోట తన చేతులు దాటిపోతుందని గ్రహించి గుర్రంపై స్వయంగా యుద్ధానికి వస్తున్నాడన్న వార్త ఒక తురుష్క సైనికాధికారి ప్రకటించాడు. కంపనకు కుడి ఎడమల నిలబడ్డ వల్లభద్దత్తులు ముందుగా గుర్రాలను దౌడుతీయించి ఇద్దరూ ఒకేసారి సుల్తాను రాగానే పైకి రెండు కొదమ సింహాల్లాగా దూకడానికి వెళ్తున్నారు. గోపన్నవారికి సైగ చేసి పక్కకు తప్పుకోమనడంతో కంపన సుల్తానుతో తలపడ్డాడు. గోపన్న మనసులో విద్యారణ్య స్వామి ద్వారా విన్న వేదాంత దేశికుల అతిభీస్తవ శ్లోకం మననం చేసుకుంటున్నాడు. ఇద్దరూ రెండు సింహాల మాదిరి పోరాడుతున్నారు. కత్తుల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. అందరూ కంపన రక్షణకై చుట్టూ నిలబడ్డారు. అలా అరగంటపైన భీకర పోరు జరుగుతూనే ఉంది. సుల్తాను ఒకానొక క్షణంలో అల్లా అంటూ నీరసపడి కొంచెం వెనక్కు తగ్గగానే క్షణాల్లో పసిగట్టిన కంపన నాలుగడుగుల ఇరువైపులా పదునున్న వేరొక కరవాలాన్ని సర్రున వరులోనుంచి లాగి సుల్తాను నాభిలో బలంగా పడవగానే కత్తి వెనుక నడుము నుంచి బయటకు వచ్చింది. జై మీనాక్షిదేవి అంటూ కత్తిని రెండు చేతులు ఉపయోగించి గొంతుదాకా బలం ఉపయోగించి పైకి లాగగానే సుల్తాను శరీరం రెండు ఖండాలై నేలకూలడానికి సిద్ధంగా ఉన్న క్షణంలో తలను కూడా నేలను పడగొట్టాలని కత్తిని సర్రుమని వేగంగా బయటకు లాగి పైకత్తి మెడమీద బలంగా దెబ్బవేయగానే సగం మెడతగి మొండెంపై వేలాడుతూ తోటకూర కాడవలే సుల్తాను శరీరం ఒరిగి నేలమీద పడుతుండగా గోపన్న ఎప్పుడు ఎక్కడనుండి గమనించాడో తెలియదు. గుర్రంపై మెరుపు వేగంతో వచ్చి శూలంతో సుల్తాను సగం తెగిన తలను పదునైన శూలానికి గుర్చి పైకి లేపాడు. తల శూలానికి అంటుకోగా సుల్తాను మొండెం కిందకు ఒరిగి పడిపోయింది. గోపన్న శూలానికి గుచ్చిన సుల్తాను తలను పైకెత్తి ఓం నమో నారాయణాయ అని అరుస్తూ కదలరంగం మొత్తం తన ప్రతిన నెరవేరిందన్న ఆనందం ఆవేశంతో కలియ తిరిగాడు. విజయనగర సైనికులకు ఆ తలను 10 నిమిషాలు ప్రదర్శించిన అనంతరం కసిగా నేలకు పడగొట్టాడు. విజయనగర సైనికులు హర్షంతో జై

కంపరాయ, జై గోపనార్య, జై హో అంటూ కేకలు పెట్టారు. విజయనగర సైనికులు, ముఖ్యంగా తమిళ గ్రామాల నుండి వచ్చి చేరిన సైనికులు ఆ సుల్తాను తలను బంతిలాగా కాళ్లతో తన్ని ఒక క్రీడలా ఆడుకుంటూ వికటాట్టహాసాలు చేస్తున్నారు. తురుష్కులు కోటలో మచ్చుకు కూడా ఒక్కడు కనిపించలేదు. ప్రాణాలు అరచేత పట్టుకుని అడవుల్లోకి పరుగుతీశారు. కంపన దూరంగా ఉన్న గంగాదేవి వైపు చూస్తున్నాడు. గంగాదేవి కంపరాయని ధైర్య సాహసాలను అచ్చురువంది తిలకిస్తోంది. గుర్రం దిగి కంపన గంగాదేవిని గాఢంగా కౌగిలించుకున్నాడు. కుడిచేత్తో మీసాన్ని తిప్పుతూ గోపన్న వైపు చూశాడు. గోపన్నతో సహా అందరూ మండలేశ్వరుడు కంపనాధీసునికి జై అంటూ నినాదాలు చేశారు. గోపన్నను గాఢ ఆలింగనం చేసుకుని, అందరూ ఒక ఎత్తు, మా గోపనార్యుడు ఒక ఎత్తు, ఈ విజయం మీదే గోపనార్య అని అన్నాడు. కాదు ప్రభు, సుల్తాను గుండెల్లో మీరు కత్తిదించిన తీరు చరిత్రపుటల్లో అపూర్వంగా నిలిచిపోతుంది. మధురా విజయం మీదే అని అన్నాడు. అందరూ సైనికాధికారులు కంపన ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అందరి జయ జయ ధ్వానాల మధ్య సైనికాధికారులందరి పేరు పేరున పలకరించి గాఢ ఆలింగనం చేసుకున్నాడు. సాయం సమయమైంది. భానుడు పడమటి పర్వతం మాటున అస్తమిస్తున్నాడు. ఆ ఎరుపు వర్ణం అక్కడున్న వారిపై పడి నేలపై పారుతున్న తురుష్క సేనల రక్తానికి గుర్తు తెచ్చింది. కోటలో అన్ని మూలలా మధుర నగర వీధుల్లో విజయనగర వరాహపతకం రెపరపలాడింది. ఈ దృశ్యాలన్నీ గంగాదేవి మనఃపలకం మీద లిఖించబడి తరువాయి కాలంలో మధురా విజయమనే మహాకావ్యంగా రూపుదిద్దుకుంది. అప్పటికే వంది మాగధులు అక్కడకు విచ్చేసి శ్రీమద్ విజయనగర సామ్రాజ్య రక్ష ధౌరేయ శ్రీ మహామండలేశ్వర అరిరాయ విభాల భాషగే తప్పువ రాయరంగడ శ్రీ కంపరాయ మహీపాల అంటూ స్తుతిస్తుండగా వేద పండితులు పూర్ణ కుంభంతో ఎదురొచ్చి వేదం పఠిస్తూ పవిత్ర జలం సంప్రోక్షణ చేసిన అనంతరం అందరినీ పవిత్ర నదై స్నానాలు చేయించి మధుర మీనాక్షి ఆలయానికి దారితీశారు. శ్రీరంగం మాదిరిగానే మధుర మీనాక్షి ఆలయం కూడా మూల విగ్రహం రాతిగోడలతో కప్పబడి ఉంది. మధుర మీనాక్షి మూల విగ్రహం అలా ఉండడం చూసి చలించిపోయాడు గోపన్న. వెంటనే ఆ రాతిగోడలను పగలగొట్టమని ఆదేశాలు జారీ చేయగానే పనివారు ఆ పనిలో నిమగ్నమయ్యారు. కంపనుడు, గంగాదేవి, గోపన్న, విఠప్ప, సాల్వమంగు, సోమప్ప ఎవరూ కూడా తమ జీవితంలో మధుర మీనాక్షి మూల విగ్రహాన్ని ఒక్కసారి దర్శించుకోనందున ఆతృతగా దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. రాతిగోడ కూలి అక్కడంతా పరిశుభ్రం చెయ్యగానే వారందరికీ మధుర మీనాక్షిదేవి మూల విగ్రహ సాక్షాత్కారం జరిగింది. అందరూ సాష్టంగ నమస్కారాలు చేసి నిలబడ్డారు. వారందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే 48 సంవత్సరాల క్రితం అలంకరించబడ్డ విగ్రహం ఇప్పటికీ వాడకుండా తాజాగా ఉండడం. కంపన తల్లి మధుర మీనాక్షి, మాతా, ఈ క్షణం నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అతి త్వరలో ఇక్కడ పెద్ద కోవెల వెలుస్తుంది. నీకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపినందుకు కృతజ్ఞుడిని తల్లి అంటూ ఆనంద భాష్పాలు నేలజారుతుండగా సాష్టాంగ దండ ప్రమాణం చేస్తూ అన్నాడు. కంపరాయల బృందం వెలుపలికి రాగానే మిగతా జనం బిలబిలమంటూ లోనకు దూరారు. కంపన ఆలయ ప్రాంగణంలో నిలబడి తక్షణం తురుష్కుల దండయాత్రకు ముందున్న ఈ ఆలయ వంశ పారంపర్య ఆలయ పూజారులను రావించి వారితో, ఈ క్షణం నుండి ఈ ఆలయంలో మీరు మీనాక్షిదేవి సేవకులు అనేసరికి వారంతా కంపనకు సాష్టాంగపడ్డారు. సాష్టాంగ నమస్కారాలు చేయవలసింది నాకు కాదు, ఆ తల్లికి. అందున గుడిలో దైవానికి తప్ప ఎవరికీ నమస్కరించరాదు అని అనేసరికి కంపన జ్ఞానానికి, అమ్మ పట్ల ఉన్న భక్తికి జనం హర్షానందాలతో మహారాజు కంపనుల వారికి జై అని కొనియాడారు. ఇవి కూడా ఇక్కడ వద్దు సుమా, అన్నీ బయటనే అన్నట్టు గోపన్న సైగతో అందరూ నిశ్శబ్దం అయిపోయారు. కంపన సంతోషపూర్వకంగా గోపన్న భుజంపై చేయి వేసి ప్రశంసించాడు. ప్రభు, వేదాంత దేశికుల వారు శ్రీరంగానికి కాలినడకన బయలుదేరారట. పల్లకిని త్రిప్పి పంపేశారట. రేపు ఆలయానికి చేరుకుంటారని వార్తాహరులు తమకు విన్నవించమని నాకు మనవి చేశారు. మనం తక్షణం అక్కడికి కదిలి వెళ్లి ఆ ఆలయంలో శ్రీరంగనాథుణ్ణి ప్రతిష్ఠించాలి అని అనగానే, గోపన్న, అక్కడి వారు లేవదీసిన సమస్య పరిష్కారమైతేనే కదా ప్రతిష్ట విషయం అని అన్నాడు రాజు. లేదు ప్రభు, ఈ సమస్యను దేశికుల వారే పరిష్కరించగలరని నా విశ్వాసం అని గోపన్న అనగానే అందరూ బయలుదేరి శ్రీరంగం చేరుకున్నారు. మహామండలేశ్వరుడైన బుక్కరాయలవారి ఆదేశం ప్రకారం శ్రీరంగనాథుని ప్రతిష్టాపన తర్వాత కంపరాయలవారికి రాజ్యాభిషేకం కూడా జరగవలసి ఉన్నది. ఈ కారణాల వల్ల శ్రీరంగం కొత్త శోభ సంతరించుకున్నది. సుల్తాను పాలనలో గ్రామ

బ్యాగులను ఖాళీ చేసి వెళ్లిపోయిన వాళ్లు బండ్లు కట్టుకుని శ్రీరంగం చేరుకుంటున్నారు. కొన్ని కుటుంబాలు కావేరి నదికి ఆవల వెళ్లినవారు తిరిగి పడవలపై చేరుకుంటున్నారు. అందరి ముఖాల్లో చిరునవ్వు తాండవిస్తోంది. రహదారులన్నీ పరిశుభ్రం చేశారు. పాడుబడిన ఇళ్లకు మరమ్మత్తులు చేసుకుంటున్నారు. ఈ గృహ నిర్మాణ మరమ్మత్తుల కలయిక ఖర్చు తర్వాత విజయనగర ఖజానా భరిస్తుందని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదనే ప్రకటన కంపన గోపన్న ద్వారా చేయించాడు. మళ్లీ ప్రజలకు శ్రీరంగంలో కావేరీ నది పుష్కరాలలో తిరునాళ్ళలో వచ్చినంత సంబరంగా ఉన్నారు. ఆలయంలో ఏది అసలైన విగ్రహం అనే విషయం మీద వాదోపవాదాలు పెద్ద పెట్టున జరుగుతున్నాయి. అక్కడి రాజమందిరానికి చేరుకున్న కంపనకు, గోపన్నెల బృందానికి ఇవన్నీ చూసి ఆందోళనగా ఉంది. పాత విగ్రహం పట్ల మక్కువ ఉన్నవారు పట్టువేయడం లేదు. వల్లభుడికి మాత్రం చాలా విచారం వేసింది. కొన్ని సంవత్సరాలు శ్రమించి తెచ్చిన విగ్రహం అసలైనదేనా అని భక్తులు శంకించడం నిరుత్సాహాన్ని మిగిలించింది. గోపన్నను ఇరుపక్షాల వారు చర్చకు రమ్మని ఆహ్వానం అందింది. గోపన్న వల్లభుని సాక్ష్యంగా చూపి ఎంత వివరించినా వారు నమ్మడం లేదు. శ్రీరంగం బృందంలో మొదట విగ్రహాన్ని తీసుకుని వెళ్లిన వారిలో ఎవరిచేతైనా సాక్ష్యం చెప్పించమని చివరకు ఒక అంగీకారానికి వచ్చారు. ఎంత అపనమ్మకం! మా అమ్మ వాసంతికను పిలుస్తాను, ఆవిడే వచ్చి సాక్ష్యం చెబుతుంది అన్న వల్లభుని మాటలకు వారు నవ్వి, మీ అమ్మ ఒకసారి విగ్రహాన్ని చూసి ఉండొచ్చు, కానీ విగ్రహం తీసుకెళ్లిన బృందంలో ఉన్నదా అని వారు అడిగిన ప్రశ్నకు మిన్నకున్నాడు. శతాధిక వయస్సున్న వేదాంత దేశకులు కాలినడకన చేరుకున్నారు. వారి వయస్సు 102 సంవత్సరాలైనా పల్లెకిని ఎక్కడానికి ఒప్పుకోకుండా మేల్కోటు నుండి శ్రీరంగానికి కాలినడకని రావడం భక్తులకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన రావడం ఆలస్యం. గోపన్న వారికి సాష్టంగ నమస్కారం చేశారు. గోపన్న, విజయనగర సామ్రాజ్యం దినదినాభివృద్ధి చెందుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఈ సీమలోని ఆలయాలన్నిటినీ జీర్ణోద్ధరణ బాధ్యత నీదే అని ఆశీర్వదించాడు. గోపన్న కొంచెం దిగులుగా ఉండడం, అక్కడ ప్రజలు కొన్ని వర్గాలుగా చీలి వాదోపవాదాలు చేసుకోవడం గమనించిన దేశకుల వారు గోపన్నను విషయం ఏమిటో చెప్పమని అడిగారు. గోపన్న ఈ విగ్రహాల సమస్య ఎంతకీ తేలడం లేదని, ఒకపక్షం వారు శ్రీరంగం బృందంలో మొదట విగ్రహాన్ని తీసుకుని వెళ్లిన వారిలో ఎవరిచేతైనా సాక్ష్యం చెప్పించమని కోరుతున్నారని అనడంతో, గోపన్న, ఈ విషయంలో ఇంత చర్చ అనవసరం. శ్రీరాముడు అన్ని సంవత్సరాల తర్వాత కలిసిన సీతకే అగ్ని పరీక్షకు గురిచేశాడు. మనమంతా మానవ మాత్రులం. 2 విగ్రహాలు పక్కపక్కన పెట్టించు. శ్రీరంగంలో 60 సంవత్సరాల పైబడి ఉన్నవారిని తీసుకొనిరా. వారిలో కొంతమంది తప్పక పాత విగ్రహం చూసే ఉంటారు, వారు సరిగ్గా గుర్తుపట్టగలరు అని అన్నాడు. గోపన్న అధికారులతో మాట్లాడి శ్రీరంగ పట్టణంలో 60 సంవత్సరాల పైబడినవారు, గతంలో శ్రీరంగనాథస్వామిని దర్శించుకున్నవారు ఆలయానికి రేపు ఉదయం రావాలని మహాసేనాని గోపనార్యుని ఆజ్ఞ అని నగరంలో అన్నిచోట్ల దండోరా వేయించాడు. కాని ఎంత వెదికినా ఒక్క వృద్ధుడు కనిపించలేదు. ఎక్కువ మంది పట్టణాన్ని వదిలి వలసలు వెళ్లిపోయిన కుటుంబాలే కనిపించాయి. చివరకు 90 ఏళ్ల వృద్ధుడు తాను పాత విగ్రహాన్ని చూశానని చెప్పడంతో ప్రజలు అతన్ని గుర్రం బండిలో ఎక్కించుకొని తీసుకుని వచ్చారు. అందరూ ఆత్రంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2 విగ్రహాలు చూపించిన మీదట అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, వాణివాని 2 కళ్ళు తురుష్క సైనికులచే పీకివేయబడి లొట్టలైనాయి. నాకు కళ్ళు కనిపించవు అని అనగానే సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. వృద్ధుణ్ణి వెనక్కు తీసుకెళ్లమని అధికారులు చెబుతుండగా ఆ వృద్ధుడు ఏదో గుర్తొచ్చి, ఒక్క క్షణం ఆగండి, నేను మాట్లాడాలనుకుంటున్నాను అని పెద్దగా తన శక్తి కొద్దీ అంతవయసులోనూ పెట్టిన పొలికేక ఆలయంలో ప్రతిధ్వనించింది. గోపన్న అధికారులకు ఆగమని సైగచేసి అతన్ని సమీపించి, మీరేం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. వృద్ధుడు గొంతు సవరించుకొని, గౌరవనీయులైన శ్రీరంగపట్టణ వాసులారా, దయచేసి నా మాటలు ఆలకించండి. నేను రజకుణ్ణి. నా కళ్ళు తురుష్క సైనికులతో రంగని గూర్చి మాట్లాడినందుకే పీకివేయబడ్డాయి. ఆ రోజుల్లో స్వామివారి బట్టలను అభిషేకం అయిన తర్వాత ప్రతిరోజు శుభ్రం చేసిన వాణ్ణి నేనే అని అనేసరికి అందరూ ఆశ్చర్యంగా అతని పట్ల గౌరవభావంతో చూడసాగారు. అప్పటి వరకు అతడిని బయటకు పంపాలనుకున్న అధికారులు అతనికి కొంచెం దూరం జరిగి చెప్పేది శ్రద్ధగా వినసాగారు. వృద్ధుడు కొనసాగిస్తున్నాడు, స్వామి దివ్యవస్త్రాలను ఉతికి శుభ్రం చేసే ముందు నాకొక అలవాటు ఉండేది, అదేమిటంటే అని గుండె పట్టుకొని ఆయాసపడుతుండగా అధికారి ఒకడు అతన్ని కూర్చొని మాట్లాడమని కూర్చోబెడుతుండగా వద్దని వారించి రంగారంగా అని ఒకసారి ప్రార్థించి స్వామివారి
వస్త్రాలను ఉతికే ముందుగా ఆ బట్టలను నీటిలో ముంచి పిండి ఆ నీటి పవిత్ర తీర్థంగా సేవించేవాడిని అని అనేసరికి అందరూ హర్షధ్వానాలు కరతాళధ్వనులు చేశారు. అందువల్ల స్వామి అసలైన కస్తూరి రంగడి విగ్రహ అభిషేకానికి వాడిన బట్టలకు ఒక ప్రత్యేకమైన రుచి వాసన ఉంటాయని నేను చెబుతున్నాను. అది నేను మాత్రమే కనుక్కోగలను. అందుచేత మీకు సర్వజనామోదమైనట్లయితే రెండు విగ్రహాలను అభిషేకించి అభిషేకం అయ్యాక ఆ కట్టిన రెండు బట్టలను నాకివ్వండి. చాలు, అసలు విగ్రహమేమిటో నేను చెబుతాను అని అన్నాడు. వేదాంత దేశికులు భేష్ నాకు సమ్మతమే అని అనేసరికి ఇరుపక్షాలు మాకు సమ్మతమే అని పెద్దగా కేకలు వేశారు. దేశికుల వారు పక్కపక్కన ఉన్న రెండు విగ్రహాలకు వస్త్రాలు కట్టి అభిషేకం చేయించమని ఆజ్ఞాపించగా గోపన్న తెచ్చిన విగ్రహానికి ఎర్రటి పట్టు అంచున్న వస్త్రం, ఇదివరకు ఉన్న విగ్రహానికి ఆకుపచ్చటి పట్టు అంచున్న వస్త్రం కట్టించి శాస్త్ర ప్రకారం మునుపటి తీరులో ఒకే విధంగా రెండు విగ్రహాలను పూజారులు అభిషేకించారు. అభిషేకం పూర్తైన తర్వాత గోపన్న దేశికుల వారి ఆదేశం తీసుకుని రెండు బట్టలను వృద్ధుడికి ఇచ్చాడు. ఏ వస్త్రం ఏ విగ్రహానికి కట్టినదో మీరు గుర్తుంచుకున్నారు కదా అని రెండు వస్త్రాలను తీసుకుని ఓం నమో నారాయణాయ అని అరిచాడు. అందరూ మూకుమ్మడిగా ఆ మంత్రాన్ని పఠించాక అక్కడ ఇసుక వేస్తే వినబడనంత నిశ్శబ్దం. అంతా వృద్ధుణ్ణి చూస్తున్నారు. ఏమి జరగబోతున్నదా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. వృద్ధుడు మొదట ఆకుపచ్చటి పట్టు అంచున్న బట్టను పిండి ఆ నీళ్లు నోట్లో పోసుకున్నాడు. అతడి మొహంలో ఏ మార్పు లేదు. తల అడ్డంగా ఊపుతూ దాన్ని తీసి భుజంపై వేసుకున్నాడు. తర్వాత ఎర్రటి పట్టు అంచున్న రెండో బట్టను పిండి నోట్లో పోసుకున్నాడు. అతని ముఖం ప్రకాశవంతమైంది. రంగారంగా, నన్ను ఎన్నాళ్లకు కరుణించావా స్వామి అంటూ ఆ వస్త్రాన్ని కుడిచేతిలో పట్టుకొని పైకెత్తి అందరికీ చూపిస్తూ, ప్రజలారా, ఇది కట్టిన వస్త్రమున్న విగ్రహమే అసలైన శ్రీరంగనాథుడు. నాకు మునుపటి రుచి ఈ బట్ట నుండే వస్తున్నది. ఇదే సత్యం. రంగనాథుడే దీనికి సాక్షి అని అన్నాడు. ఇది విని గోపన్న వల్లభదత్తులు హర్షధ్వానాలు చేశారు. వారు తెచ్చినదే అసలైన విగ్రహంగా గుర్తింపబడ్డందుకు పరమానందం చెందారు. ప్రజలంతా నారాయణ మంత్రఘోషతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. గోపన్న ఆనందం వ్యక్తపరుస్తూ తనను తాను ఆ శ్రీరంగనాథుడే నిరూపించుకున్నాడు అని తన మెడలో హారాన్ని వృద్ధుడికి వేసి, నీవు జీవించి ఉన్నంతవరకు నీకు నేత్రాలు లేకపోయినప్పటికీ నీవే దగ్గరుండి స్వామి వస్త్రాలను శుభ్రం చేయించాలి. నీ అనంతరం నీ వంశీకులే ఈ పని చేస్తారు. వారికి ఆ విధంగా తర్ఫీదు ఇవ్వవలసిన బాధ్యత కూడా నీమీదే పెడుతున్నాను అని అనగానే వృద్ధుడు ఆనందంతో, ధన్యోస్మి రంగనాథ అని సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే అక్కడి గుంపును చీల్చుకుంటూ వచ్చిన ఒక వస్తాదు, తాత, నీ చివరి కోరిక తీరడమే కాదు, శ్రీరంగనాథుడి విగ్రహాన్ని గుర్తించే మహద్భాగ్యమే నీకు దక్కింది. నీ జన్మ చరితార్థమయ్యింది అంటూ కౌగలించుకున్నాడు. ఆ వస్తాదును తన్ను విజయనగరం కోటలో కలిసిన బృందంలోని వాడిగా గుర్తుపట్టిన గోపన్న సంతోషంతో వస్తాదు భుజం తట్టాడు. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేదాంత దేశికుల వారు ఎంతో ఆతురతగా గర్భగుడికి కట్టిన రాతిగోడ దగ్గరకు వెళ్లి నిల్చున్నారు. గోపన్న, స్వామి, ఆనాడు రాతిగోడ నిర్మించింది మీరే, కాబట్టి మొదటి రాయిని మీ చేతితోనే పెకలించండి అని ఒక పనిముట్టును స్వామి చేతికిచ్చాడు. అంత వయసులో కూడా దేశికుల వారు గరుడ పురాణాంతర్గతమైన సుదర్శన చక్ర స్తోత్రం సుస్వరంతో స్పష్టంగా పఠించారు. స్వామివారిని పరిపరి విధాల ఎన్నో ఘడియలు మౌనంగా ప్రార్థనలు శ్లోకాలు పఠించిన పిమ్మట ఆ ప్రదేశమంతా ఒక పెద్ద విష్ణుచక్రం తిరుగుతున్న శబ్దం, దాని యొక్క నీడ అందరికీ కనిపించి అంతర్ధానమయ్యింది. అందరూ ఆశ్చర్యంలో మునిగి తేలుతూ ఉండగా ఇంతలో వారికి ఒక భీషణ శంఖారావం వినపడగానే అందరు భక్తులు ఉలిక్కిపడ్డారు. ఒక గరుడు పక్షి ఆలయం చుట్టూ అదే పనిగా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నది. పనిముట్టుతో అంత గట్టిగా మోదడం చూసి ప్రజలంతా దైవబలం అని చెప్పుకున్నారు. 5 నిమిషాలు కష్టపడి గోటను బీటలు వారేటట్టు చేసి మొదటి రాయిని పెకిలించి కింద పడవేసి ఆయాసపడుతూ నవ్వుతూ ఉండగా గోపన్న తదితరులు స్వామికి నమస్కరించి ఒక పక్కనే నేలపై ఆసీనులను చేసి సేదదీరమని అందరూ కలిసి గోడను నిమిషాల్లో కూల్చివేశారు. రాళ్లను తీసి దారి శుభ్రం చేసిన అనంతరం దేశికుల వారు నారాయణ మంత్రాన్ని పఠిస్తూ రంగారంగా అని చేతులెత్తి మ్రొక్కుతూ గర్భగుడిలోనకు ప్రవేశించారు. వెంటనే కొందరు అక్కడ ఉన్న దివిటీలను వెలిగించారు. లోపల క్రమంగా వెలుగులు చిమ్మి స్వామి విగ్రహం స్పష్టంగా కనిపించసాగింది. స్వామి రూపం అందరూ అన్ని సంవత్సరాల తర్వాత
కన్నులారా ఆనంద భాష్పాలతో మంత్రాలతో వీక్షించసాగారు. స్వామికి అన్ని సంవత్సరాల క్రితం వేసిన తులసిమాలలు వాడనేలేదు. ఇంకా గర్భగుడి మొత్తం సువాసనలు వెదజల్లుతూనే ఉంది. స్వామి విగ్రహంతో పాటు అప్పుడు వెంట తీసుకువెళ్లిన నగలు ఆభరణాలతో దేశకులవారు స్వామికి తొడిగారు. అందరూ

అక్కడ మెరుస్తూ ఏదో కనిపించేసరికి ప్రజలు స్వామి స్వామి ఇటు రండి అని కేకలు వేశారు. వేదాంత దేశకులకు అంతా గుర్తొచ్చి గోపన్నకు సైగ చేయగానే దానిని వెలికితీశారు. అది ఒక విగ్రహం, శ్రీరంగనాయకి మూల విరాట్టు. ముస్లిముల దాడి జరిగిన సమయంలో వారు దాచిన విగ్రహం. వల్లభుడు తన తల్లి ఒకసారి తనకు ఈ విషయం చెప్పిందని, తనకే చెప్పడానికి ఈ ఆనంద సమయంలో గుర్తు రాలేదని బాధపడ్డాడు. అక్కడి వారు అంతకుముందు పూజిస్తున్న అమ్మవారి విగ్రహాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించారు. ఆ విధంగా రెండు ఉభయ నాంచారుల విగ్రహాలు నాటి నుండి పూజకు నోచుకుంటున్నాయి. గోపన్న అక్కడ ప్రజలకు నిర్భయంగా స్వామివారిని, అమ్మవారి ద్వయాన్ని దర్శించుకోవచ్చునని ధైర్యం చెప్పాడు. నగరంలోని ప్రజలు మొత్తం రంగనాథుని నామ భజనలతో పరవశం పొందారు. ఊరు మొత్తం మామిడి తోరణాలతో అలంకరింపబడింది. ఇక శ్రీరంగం ఆలయం ఎన్నడూ లేనంత శోభను సంతరించుకున్నది. ఆ సాయంత్రం వంశ పారంపర్య బృందం సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో హోమశాలలు పునరుద్ధరించబడి యజ్ఞ యాగాది క్రతువులకు నగరం మొత్తం ఆ దివ్యమైన పొగలను చూసి నగరం మొత్తం పులకించిపోయింది. ఆళ్వార్ల దివ్య ప్రబంధగానాలు సాగుతున్నాయి. స్వామివారి విగ్రహాన్ని గర్భగుడిలో యాగబేరంలా ప్రతిష్ఠించారు. ఘనంగా పూజలు జరిగిన అనంతరం గోపన్న పారవశ్యంతో ఆలయానికి 16,000 స్వర్ణ కడ్డీలను కంపన మహారాజు తరపున తను సొంతంగా సంపాదించిన ధనం నుండి 1,000 స్వర్ణ కడ్డీలను స్వామివారికి బహుకరించాడు. సాలువమంగు తన శక్తిమేర 6,000 స్వర్ణ నాణేలను, 1,000 సాలగ్రామ శిలలను బహుకరించాడు. కృష్ణరాజు ఉత్తమ నంబి భక్తి శ్రద్ధలతో ఈ బహుమతులను, ఇంకా ప్రజలు సమర్పించిన బహుమతులను స్వీకరించి ఆలయంలో భద్రంచేశాడు. శ్రీవైష్ణవుల త్యాగానికి ప్రతీకగా అష్టాక్షరి గుర్తుగా చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలు వారికి దాన శాసనం ద్వారా అందించారు. వాటి ఆదాయం వారు వంశ పారంపర్యంగా అనుభవిస్తూ స్వామివారి సేవలో తరించాలని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఆలయంలో తూర్పు ప్రాకారంపై వేదాంత దేశకులు ఒక శ్లోకాన్ని శుద్ధముక్కతో రాశారు. అందరూ అక్కడికి చేరి ఆ దృశ్యాన్ని కన్నులారా తిలకించారు. తదుపరి ఏం జరిగిందో తరువాయి భాగంలో విందాం.

0: మీరు ఇంతవరకు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల విన్నారు. రచన డాక్టర్ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు, సమర్పణ శ్రీమతి నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: आकाशवाणी सिंहपुरी एफएम ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమణు నాగేశ్వరరావు గారు.
2: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. మన భాషను సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరులోని ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని గత గురువారం వెంకయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. అమర స్వర గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా నెల్లూరులో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం, అలాగే సంగీతార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ముదావహమని వెంకయ్య అన్నారు. ఆంగ్ల

0: పక్ష వ్యామోహం, పాశ్చాత్య సంస్కృతి వ్యామోహాన్ని వీడాలని, పిల్లలకు చిన్ననాటి నుంచే మాతృభాష మన సంస్కృతిపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు కృషి చేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలోనే ఒక అద్భుత మైలురాయని, తెలుగు సినిమా సంగీతానికి ఘంటసాల, బాలు ద్వయం స్వర్ణయుగాన్ని తీసుకువచ్చిందని వెంకయ్య కీర్తించారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్ అధినేత కె వరప్రసాద్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, నెల్లూరు ప్రముఖులు పాల్గొన్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ధరల సమస్యలు, మార్కెటింగ్ ఇబ్బందుల పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గత సోమవారం మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని స్థానిక రైతులతో కలిసి మంత్రి ఆనం సందర్శించారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పొగాకు రైతులందరూ తమ ఇబ్బందులను మంత్రికి కులంకుశంగా వివరించి గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ, పొగాకు సాగులో ఒక సంవత్సరం నుంచి మంచి దిగుబడి వస్తే మరో సంవత్సరం వరదలు, కరువు, తెగుళ్లు, వాతావరణ మార్పులు వంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయని పేర్కొన్నారు. పొగాకు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలో ఢిల్లీలో జరిగే సమావేశాల్లో పాల్గొని రైతుల సమస్యలను నేరుగా కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నట్లు పేర్కొన్నారు. పొగాకు కొనుగోలులో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కంపెనీలను కోరుతామని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో డిఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ది చేస్తున్న డిఎస్ఆర్ హైస్కూల్ నిర్మాణ పనులను రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు. గతంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో కూడిన విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా మంత్రి నారాయణ వెల్లడించారు. ఇప్పటికే నెల్లూరులోని విఆర్ హైస్కూల్ను సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసినట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో నెల్లూరు మూలాపేటలోని డిఎస్ఆర్ హైస్కూల్ను కూడా అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుతున్నామని మంత్రి చెప్పారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: డాక్టర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: రైతులతో కలిసి మంత్రి ఆనం సందర్శించారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. పొగాకు రైతులందరూ తమ ఇబ్బందులను మంత్రికి కూలంకుషంగా వివరించి గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడుతూ, పొగాకు సాగులో ఒక సంవత్సరం నుంచి మంచి దిగుబడి వస్తే మరో సంవత్సరం వరదలు, కరువు, తెగుళ్లు, వాతావరణ మార్పులు వంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటాయని పేర్కొన్నారు. పొగాకు రైతుల సమస్యలను ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలో ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొని రైతుల సమస్యలను నేరుగా కేంద్ర ప్రభుత్వానికి వివరించనున్నట్లు పేర్కొన్నారు. పొగాకు కొనుగోలులో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కంపెనీలను కోరుతామని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో డిఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ది చేస్తున్న డిఎస్ఆర్ హైస్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు. గతంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో కూడిన విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా మంత్రి నారాయణ వెల్లడించారు. ఇప్పటికే నెల్లూరులోని విఆర్ హైస్కూల్ను సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసినట్లు తెలిపారు.
1: ఇంతవరకు ఈ వారం మరణెల్లూరు కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ తమిళ నాగేశ్వరరావు గారు, సమర్పణ యు అమరేంద్ర.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థే.
1: ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ఈ పూట అలనాటి మధుర గీతంగా మాయాబజార్ చిత్రం కోసం పి సుశీల ఘంటసారి గానంలో, అలాగే పింగళి రచనలు మధురమైన పాట ఇప్పుడు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేయడం, పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 12 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన, జన్ధన్, ముద్ర, పీఎం స్వనిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరులను బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా దేశంలోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయటం వికసిత్ భారత్ బలమైన పునాది అని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,
1: To develop the industrial ecosystem and promote large-scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology-oriented businesses, R&D and innovation oriented businesses.
0: ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ, సమర్థవంతమైన కార్యక్రమ నిర్వహణకు ఇటువంటి బలమైన డిజిటల్ వ్యవస్థలు అత్యంత అవసరమని చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో గత కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతమంతటా వరుస క్షిపణి వైమానిక దాడులకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయిల్ పైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు తిరిగి అంచనా వేసిందని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో మళ్లీ దాడులు జరగడం పట్ల భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం ఇండీ కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్షాల పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ,
3: సహమతి జతాయి హై ఔర్ ఇన్కే లియే ఇన్ ముద్దో పర్ హమ్ డట్ కే కామ్ కరేంగే లడేంగే ఔర్ ఆగే బడేంగే.
0: ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తోందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణులందరికీ ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9 ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ పథకం కింద అందుబాటులో ఉన్న 9 రకాల ఉచిత సేవలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో సిపిఏ ఇండియా రీజియన్ జోన్ 2 కాన్ఫరెన్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర, వికసిత భారత్, 2047, కృత్రిమ మేధస్సు, ప్రజాస్వామ్య సంస్థలను మరింతగా ప్రభావితంగా మార్చడం వంటి ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు చర్చిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కూడిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది అసెంబ్లీ స్పీకర్లు, 4 డిప్యూటీ స్పీకర్లు, 7 కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేసింది. ఈ పథకం అర్హులైన లబ్దిదారులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. రాష్టంలో ఈ పథకం అమలు కోసం నేడు న్యూఢిల్లీలో నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా, ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. భారత అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో రాణించగా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3 హీట్ FG లో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, సముద్రాలను రక్షించడానికి, సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు.
6: ఖరీఫ్లో మన రాష్ట్రంలో పండించే అపరాల పంటల్లో కంది, పెసర, మినుము పంటలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ పంటలను గురించి రైతులు సరైన అవగాహన కలిగి ఉండి సరైన మెలకువలు పాటించి సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించుకోవడమే కాకుండా అధిక ఆదాయం కూడా పొందవచ్చు. మొదటిగా కంది పంట సాగులో మెలకువలు గురించి తెలుసుకుందాం. ఈ కంది పంటను ఖరీఫ్లో ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా, అలాగే సజ్జ, జొన్న, మొక్కజొన్న, పెసర, సోయా చిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో అంతరపంటగా కూడా పండించవచ్చు. ఈ పంటను తక్కువ వర్షపాత మండలంలో జూన్లోను, కృష్ణ, గోదావరి, దక్షిణ మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూలై ఆగస్టు నెలల్లో కూడా విత్తుకోవచ్చు. ఇక నేలల విషయానికి వచ్చినప్పుడు ఈ పంటను నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చల్కా నేలల్లో మురుగునీరు పోయి వస్తుగల నల్లరేగడి నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు, నీటి ముంపు గురయ్యే నేలలు పనికిరావు. భూమిని 2 సార్లు నాగళ్లతో దున్ని నేలను మెత్తగా తయారు చేయాలి. తరువాత తమ ప్రాంతాలకు అనుకూలమైన మేలైన విత్తనాలను ఎంపిక చేసుకుని సరైన సమయంలో విత్తుకోవాలి. తొలకరిలో 170 నుంచి 180 రోజుల్లో కోతకు వచ్చే మధ్యకాలిక కంది రకాలైన ఎల్ఆర్జీ 133-33, ఎల్ఆర్జీ 105, టీఆర్జీ 59, ఎల్ఆర్జీ 52, ఎల్ఆర్జీ 41, ఐసీపీఎల్ 85-063, బీఎస్ఎంఆర్ 736, ఐసీపీఎల్ 87-119 అనే రకాలు మన రాష్ట్రంలో పండించడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలను ఎన్నుకున్న తరువాత విత్తన శుద్ధి చేసుకుని విత్తనాలను నాగలి వెంబడి కానీ సాళ్లలో గొర్రుతో కానీ విత్తుకోవాలి. సీడ్ డ్రిల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. ఖరీఫ్లో నల్లరేగడి నేలల్లో వరుసల మధ్య 150-210 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, అదే ఎర్ర నేలల్లో అయితే వరుసల మధ్య 90 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేట్లుగా నాటుకోవాలి. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే చివరి దిక్కులో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల చొప్పున భాస్వరం వేసుకోవాలి. అంతరపంటగా వేసినప్పుడు పైరును బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది. ప్రధాన పైరుకు, అంతరపంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి. విత్తిన తరువాత కలుపు నివారణ మరియు అంతర కృషి ఎంతో అవసరం. దీనికి గాను పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1 నుండి 1.5 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేయాలి. విత్తిన 30 మరియు 65 రోజులప్పుడు గుంటకతో కానీ గొర్రుతో కానీ అంతర్కృషి చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్య గడ్డిజాతి కలుపు మొక్కలైన ఊద, చిప్పెర మరియు గరిక నివారణకు క్విజాలోపాప్ ఇథైల్ 5% మందును 400 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. గడ్డిజాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్న ఎడల ఎకరానికి 400 మిల్లీలీటర్లు ఇమజితాపర్ 5% మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తక్కువ కాల పరిమితి గల మినుము, పెసర, తృణధాన్యాలు, వేరుశనగ అంతరపంటలుగా కూడా వేసుకోవచ్చు. అంతరపంటల నిష్పత్తి విషయానికి వస్తే ఒక కంది సాలుకు జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జ మొదలగునవి అయితే 2 సాళ్ళు, అదే పెసర లేదా మినుము లేదా సోయా చిక్కుడు లేదా వేరుశనగ మొదలగు పంటలకి 7 సాళ్ళు ఉండేట్లు విత్తుకోవాలి. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో పంట బెట్టకు వచ్చినప్పుడు 1 లేదా 2 తేలికపాటి తడులు ఇవ్వగలిగితే దిగుబడులు పెంచుకోవచ్చు. ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి, కాయదశలో మరోసారి ఇవ్వాలి. పూత సమయంలో తడులు ఇవ్వరాదు, ఇస్తే పూత రాలే ప్రమాదం ఉంటుంది. ఈ పంటను వేసిన తరువాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం. ఈ పంట పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకుని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు 2 మిలీలీటర్ల క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే కాయతొలుచు పురుగు లేదా శనగపచ్చ పురుగు పూత మరియు పిండ దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక చేపట్టాలి. ఇప్పుడు ఈ సమగ్ర సస్యరక్షణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా వేసవిలో లోతుదుక్కులు చేయాలి. ఈ విధంగా వేసవిలో లోతుదుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలు ఉంటుంది. ఈ పురుగులు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్టవరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్లో అంతర పంటగా పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్నజీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షిత పైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ICPL 332, LRG 41 అనే రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేర కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించి వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాల సమానమైన NPV ద్రావణాన్ని లేక 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం తేడాతో 2 సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణారహితంగా వాడరాదు. తప్పనిసరిగా అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలిపూత దశలో ఉన్నప్పుడు క్లోరోపైరిఫాస్ 2.5 మిలీలీటర్లు, పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2 మిలీలీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డెల్టామెత్రిన్ 0.9 మిలీలీటర్లు లేదా ల్యాండా సహెలోత్రిన్ 1 మిల్లీలీటరు లేక లిఫెన్యురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తరువాత కూడా శనగపచ్చ పురుగు నివారించలేకపోతే ఇండాక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక మరుక మచ్చల పురుగు కూడా ఈ పంటను అధికంగా నష్టపరుస్తుంది. దీనినే వాడుకలు పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పూమొగ్గల లోపలే ఉండి తినివేస్తాయి. తరువాత దశలలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకుని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తుంది. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా నోవాల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ల్యాండా సైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. వీటితో పాటుగా కందిలో కాయ ఈగ కూడా ఆశిస్తుంది. ఈ కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకుని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిండ దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కావున పిండ దశలో 5% వేపగింజల కషాయం పిచికారీ చేసినట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేక ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేక థయాక్లోప్రిడ్ 0.7 మిల్లీలీటర్లు లేదా థయోమెథాక్సామ్ 0.4 గ్రాములు లేదా లుఫెన్యురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పురుగును సమర్థవంతంగా అరికంటవచ్చు. ఇక తెగుళ్ల విషయానికి వస్తే మొదటిగా ఎండు తెగులు ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగం కానీ వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. దీని నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో జొన్నతో పంట మార్పిడి చేయాలి. LRG 105, LRG 133-33, TRG 59, ICPL 87-119 మరియు ICPL 88-63 వంటి కంది రకాలు ఈ తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. రెండవది వెర్రి తెగులు. దీనిని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా అంటారు. ఇది ఒక వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగులను గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పూయదు. ఈ తెగులు అసారియా కజాని అనే కంటికి కనిపించని ఇరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించు తేలిక భూములు ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా గమనించడం జరిగింది. అందుచేత ముందస్తు నివారణలో చర్యలో భాగంగా విత్తిన 60-90 రోజుల వ్యవధిలో నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం పొడి లేదా 4 మిల్లీలీటర్లు కెరాథాన్ అనే మందును కలిపి 10 రోజులకొకసారి దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ తెగులును కొంతవరకు తట్టుకోగల ICPL 87-119, BSMR 853, BSMR 736, LRG 105 మరియు TRG 59 అనే రకాలను సాగు చేసుకోవాలి. ఈ తెగులు ఆశించిన పొలంలో పంట కోసిన తరువాత చెట్టు మొదళ్లను అలాగే వదిలివేయకుండా పీకి నాశనం చేయాలి. వీటితో పాటు మ్యాక్రోఫోమినా ఎండు తెగులు కూడా ఆశిస్తుంది. దీనివలన ముదురు మొక్కల కాండం పైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోను మధ్యభాగం తెలుపు వర్ణంలోనూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొన్ని కొమ్మలు కానీ ఎండిపోతాయి. MRG 66 అనే కంది రకం ఈ తెగులను తట్టుకుంటుంది. ఇక పంట కోత విషయానికి వస్తే కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెలతో కొట్టి కాయల నుండి గింజలను వేరు చేయాలి. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టి వేప ఆకులను కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా రైతులు ఈ మెలకువలను తెలుసుకుని సరైన సమయంలో సరైన చర్యలు చేపట్టినట్టయితే కందిలో మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక కంది తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించే అపరాల్లో మినుము మరియు పెసర పంటలు చాలా ముఖ్యమైనవి. ఈ పంటలు ఏకపంటగానే కాకుండా ప్రత్తి, కంది మరియు పందటోటల్లో అంతర పంటలుగా కూడా సాగు చేయవచ్చు. తక్కువ పంటకాలపు రకాలు అందుబాటులో ఉండడం వలన వివిధ పంటల సరళిలో సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పంటలు నత్రజనిని స్థిరీకరించడంలో, భూమికి సేంద్రీయ పదార్థం అందించడంలో, అపరాలు ధాన్య పంటల సరళిలో సుస్థిర పంటల దిగుబడులు సాధించడంలో, నాణ్యమైన ఆహార భద్రత కల్పించడంలో, రసాయన ఎరువులు వాడకం తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. తక్కువ కాలంలో తక్కువ నీటి వినియోగంతో వివిధ ధాన్య పైర్ల కంటే అధిక ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇక వంగడాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే ఖరీఫ్లో పెసర్లో LGG 630, LGG 607, LGG 460, TM 96-2, WGG 42, IPM 2-14. అదే మినుములో అయితే LBG 884, ఎల్బీజీ 904, టీబీజీ 129, ఎల్బీజీ 932, జీబీజీ 1, టీబీజీ 104, ఎల్బీజీ 752, ఎల్బీజీ 787, పియు 31 అనే రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక మినుము పెసర సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చర్చించినట్లయితే, వేసవి దుక్కులు చేసుకుని తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని గొర్రుతో మెత్తగా దున్ని పొలాన్ని సిద్ధం చేయాలి. ప్రతి 2-3 మీటర్ల మధ్యలో ఒక లోతైన నాగలిచాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అధిక వర్షాలు పడిన వెంటనే నీటిని బయటికి పంపడానికి అవకాశం ఉంటుంది. తొలకరి అపరాల్లో అధిక వర్షాలకు పంట ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క మెలుకువలను ప్రతి రైతు విధిగా పాటించాలి. మురుగునీరు నిలువని, తేమను నిలుపుకోగల, చౌడు లేని భూములు ఈ పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంనిచ్చు ఎరువులు వేసి కలియదున్నాలి. మినుము పెసర పైర్లకు పైపాటుగా ఎలాంటి ఎరువులు వాడవలసిన అవసరం లేదు. ఖరీఫ్లో పెసర మినుము పంటలను జూన్ 15 నుంచి జూలై 15 సమయంలో విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు. మినుములో ఎకరాకు 8 నుంచి 10 కిలోలు, అదే పెసరలో అయితే 6 నుంచి 8 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ మోతాదులో విత్తనాన్ని వాడినట్లయితే సుమారుగా 33 చొప్పున మొక్కల సాంద్రత ఉంటుంది. ఈ సాంద్రతలో మొక్కలు ఉండటం వల్ల అత్యధిక దిగుబడి సాధించవచ్చు. మొక్కల సాంద్రత తగ్గిన ఎడల కలుపు సమస్య, అదేవిధంగా మొక్కల సాంద్రత ఎక్కువైన ఎడల పైరు త్వరగా బెట్టకు రావడం, పురుగులు మరియు తెగుళ్ల సమస్యలు అధికమవుతాయి. విత్తడానికి 24 నుంచి 48 గంటల ముందుగా కిలో విత్తనానికి 5 గ్రాములు థయోమెథాక్సామ్ లేదా 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి, తరువాత 3 గ్రాములు థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా మ్యాంకోజబ్ లేదా 2 గ్రాములు కార్బండిజమ్ మందుతో విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే మొక్క తొలి దశలో ఆశించు రసం పీల్చు పులుగులు, చిత్తపురుగులు మొదలైన వాటిని అరికట్టడమే కాకుండా తద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లను, వేరుకుళ్ళు మరియు మొదలుకుళ్ళు తెగుళ్లను కూడా అరికట్టవచ్చు. విత్తుటకు 1 గంట ముందుగా ఎకరానికి 200 నుంచి 400 గ్రాముల రైజోబియం మరియు 200 నుంచి 400 గ్రాముల పిఎస్బి కల్చర్ను పట్టించి విత్తుకోవాలి. కలుపు యాజమాన్యంలో మెలుకువల విషయానికి వస్తే, మినుము పెసర పైర్లను మెట్టలో సాగు చేయనప్పుడు పైరు విత్తిన మొదటి 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. అంతరకృషి ద్వారా కలుపు నివారణ చేస్తే భూమిలో తేమను కూడా నిలుపుకోవడానికి దోహదం చేస్తుంది. కలుపు బెడద ఎక్కువగా ఉన్న భూమిలో విత్తిన వెంటనే లేదా 1 రోజు లోపల ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల పెండిమిథాలిన్ 30% కలుపు మందును 200 లీటర్ల నీటికి కలిపి పొలమంతా సమానంగా పిచికారీ చేసినట్లయితే మొదటి 20 నుంచి 25 రోజుల వరకు కలుపును నివారించుకోవచ్చును. ఒకవేళ పెండిమిథాలిన్ పిచికారీ చేయలేకపోయినప్పుడు లేదా అంతర్కృషి చేసే అవకాశం లేనప్పుడు విత్తిన 15 నుంచి 20 రోజులకు మినుము లేదా పెసరకు హాని జరగకుండా కలుపు మొక్కలను నివారించే కలుపు మందులను పిచికారీ చేసుకోవాలి. పొలంలో ఊద, చిప్పెర, ఉర్రంకి, గరిక లాంటి గడ్డిజాతి మొక్కల నిర్మూలనకు ఫెనాక్సిప్రాప్ ఇథైల్ 9% ద్రావకం 200 మిల్లీలీటర్ల చొప్పున లేదా క్విజాలోపాప్ ఇథైల్ 5% ద్రావకం ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. గడ్డి మరియు వెడల్పాకు గల కలుపు జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమిజితాపేర్ 10% ద్రావకం 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేసి ఈ యొక్క 2 రకాల కలుపులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కానీ దీని వలన కొద్దిగా పైరు పెరుగుదల తాత్కాలికంగా ఆగినట్లు అనిపించను, తరువాత తిప్పుకొని పైరు దిగుబడిపై ఎలాంటి ప్రభావం ఉండదు. దీనికి ప్రత్యామ్నాయంగా అసిఫ్లోరోఫిన్ మరియు క్లాడినోపా ప్రోపర్జిల్ అనే మందు యొక్క మిశ్రమాన్ని ఎకరాకు 300 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 25 నుంచి 30 రోజులప్పుడు పిచికారీ చేస్తే గడ్డిజాతి మొక్కలు, వెడల్పాకు మొక్కలను కూడా పైరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మూలించవచ్చు. ఇక నీటి యాజమాన్యంలో మెలకువల విషయానికి వస్తే, ముఖ్యంగా మినుము మరియు పెసర వర్షాధార పంటలు అయినప్పటికీ వర్షాభావ పరిస్థితుల్లో నీటి వస్తి ఉన్న చోట 1 లేక 2 తేలికపాటి తడులు పెట్టినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. మొదటి తడి మొగ్గ దశలోను, 2వది పిందె ఏర్పడిన తరువాత ఇవ్వవలెను. నీటి తడి ఇవ్వలేని పరిస్థితుల్లో 2% యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేసినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట వేసిన తొలి దశల్లో అంటే 20 నుండి 30 రోజుల్లో ఒకవేళ అధిక వర్షం పడినట్లయితే పైరు పసుపు రంగుకు మారి పల్లాకు తెగులును పోలి ఉంటుంది. ఈ లక్షణాలను రైతులు ఇనుపధాతు లోపంగా గుర్తించి అన్నబేది 50 గ్రాములు, నిమ్మపు 5 గ్రాములు, యూరియా 100 గ్రాములు, 10 లీటర్ల నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలోపు 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ ఇనుపదాపు లోపం నివారించుకోనవచ్చు మరియు మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు. ఇక ఈ పంటలను ఆశించే పురుగుల విషయానికి వస్తే, చిత్తపురుగులు, కాండము ఈగ, తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక, మరుకా మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగులు ఎక్కువగా ఆశిస్తుంటాయి. వీటి నివారణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా చిత్తపురుగులు. ఈ పురుగులు పైరుపై 2 ఆకుల దశలో ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్లు క్లోరోఫైరిఫాస్ లేదా ఎసిఫేట్ 1 గ్రామును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 2వది తెల్లదోమ. ఈ యొక్క తెల్లదోమ పురుగులు పసుపుపచ్చ శరీరంతో దాదాపు 1 మిల్లీమీటర్ పొడవు ఉంటాయి. ఇవి రసం పీల్చడమే కాకుండా పల్లాకు తెగులను కూడా వ్యాపింపచేస్తాయి. ఈ తెల్లదోమ నివారణకు అంతర్వాహిక కీటకనాశినులైన థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఎస్టామాప్రిడ్ 0.2 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1 గ్రాము ఏదేని ఒకదానిని 1 లీటర్ నీటికి కలిపి తెల్లదోమ ఉధృతిని బట్టి మందును మార్చి మార్చి 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ఇక తామర పురుగులు. ఈ పురుగులు పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లోని రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగు చేయడమే కాకుండా నెక్రోసిస్ ఆకుముడత అనే వైరస్ తెగులును కూడా వ్యాపింపచేస్తాయి. దీని నివారణకు 1 గ్రాము ఎస్ఫేటు లేదా 1.5 మిల్లీలీటర్లు పిప్రోనిల్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరొక ముఖ్యమైన పురుగు మరుకా మచ్చల పురుగు. ఈ మరుకా మచ్చల పురుగునే వాడుకలో పూత పురుగు లేక గూడు పురుగు అని కూడా అంటారు. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూమొగ్గల్లోకి చొచ్చుకుపోయి లోపల లేత భాగాలను తింటూ ఉంటాయి. మొదటి 1-2 దశల్లో పూమొగ్గల లోపలే తింటూ తరువాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకుని గూడు లోపలే ఉంటూ లోపలి పదార్థాలను తినివేయడం వలన పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కావున ఈ పంటను పూత సమయం నుంచి ప్రతిరోజు గమనిస్తూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పైరు పూత దశకు రాకముందు నుండే జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులను గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షల్గాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పిగిలి చనిపోతాయి. మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెలిసి పిల్ల పురుగులు ఉన్నాయేమోనని పరిశీలించాలి. ఒకవేళ ఈ పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటల్లో గూళ్ళు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేక క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక నోవాల్యూరాన్ 1 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరలా అవసరమైతే మందులను మార్చి మార్చి 2 నుంచి 3 సార్లు పూత పిందె మరియు కాయదశల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండయామైడ్ 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన పురుగు పొగాకు లద్దె పురుగు. ఈ యొక్క పొగాకు లద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణలు చేపట్టాలి. ఈ పురుగు ఉనికిని అంచనా వేయడానికి ముందుగానే పంటలో లింగాకర్షణ బుట్టలు 4 చొప్పున పెట్టాలి. ఈ పురుగు తొలి దశలో ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు పొలమంతా వ్యాపించి కనిపించినట్లయితే నొవెల్లురాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ ఎదిగిన గొంగళి పురుగుల్లో ఉన్నట్లయితే వీటిని నివారించడానికి 10 కిలోల తవుడు, 1 కేజీ బెల్లము మరియు లీటరు క్లోరోఫైరిఫాసులను తీసుకుని తగినంత నీటిని కలిపి తయారు చేసిన విషపు ఎరను చిన్న చిన్న గుళికలుగా చేసి సాయంకాలం పొలంలో అంతా సమానంగా చల్లాలి. రైతులు ముందస్తు చర్యగా మినుము మరియు పెసరపైర్లకు 30 నుంచి 35 రోజుల సమయంలో ఒకసారి, 40 నుంచి 50 రోజుల సమయంలో మరొకసారి 2 మిల్లీలీటర్ల హెక్సాకొనాజోల్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపీకొనాజోల్ లేదా 1.5 గ్రాములు హెక్సాకొనాజోల్ మరియు క్యాప్టాన్ మిశ్రమాన్ని 1 లీటర్ నీటికి కలిపి అవసరాన్ని బట్టి మందులను మార్చి మార్చి పిచికారీ చేసినట్లయితే కొరినోస్పోరా, ఆంథ్రాక్నోస్ మరియు బూడిద తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా తొలకరిలో కంది, మినుము మరియు పెసలపైరులలో సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన మెళుకువలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలని ఆశిస్తూ రైతులకు, ఆకాశవాణి శ్రోతలకు అందరికీ నమస్కారం తెలుపుకు సెలవు తీసుకుంటున్నాను.
5: ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు.
4: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
2: మన దైనందిన జీవితంలో సైన్స్ ఎంత విలువైనదో, ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో మనం రోజువారీ పనుల్లో గమనించం. కానీ ఇందుకలదు అందు లేదని సందేహం వలదన్నట్లు మనం ఎందెందో వెతికినా అందులో సైన్స్ కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు పాలు పెరుగ్గా మారడం దగ్గర నుంచి ఒక ఊసర వెళ్ళి రంగులు మారడం అయితేనేమి, అలాగే రాకెట్లు అంతరిక్షంలోకి దూసుకు వెళ్తుండడం అయితేనేమి, అన్నింటిలోనూ మనకు సైన్స్ కనబడుతూ ఉంటుంది. కాకపోతే మనం గమనించమంతే. ఈ నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులకి ఒక పాజిటివ్ దృక్పథం చిన్నప్పటి నుంచే కల్పించడం అందరి యొక్క బాధ్యత. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనతో ఈరోజు ప్రొఫెసర్ శరత్ కుమార్ గారు ఉన్నారు. వీరు మెంబర్ సెక్రటరీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ కాస్ట్ సీఈఓ గారు కూడా. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ఏపీ కాస్ట్ మనకు సైన్స్ సంబంధించి అలాగే విద్యార్థులకి రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి కృషి చేస్తూ ఉంది. అసలు ఈ ఏపీ కాస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీనికి ముందున్న విధులు ఏంటి, వాట్ యాక్చువల్లీ ఏపీ కాస్ట్ ఈస్?
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి 1986 ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఈ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉందండి.
2: ఏపీ కాస్ట్లో ఎవరెవరు ముఖ్యమైన విధుల్లో ఉంటారు సార్?
3: మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మెంబర్ సెక్రటరీ ఉంటారండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్కి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మెయిన్ బాస్ కింద ఉంటారు. సో ఈ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. దీనికి చైర్మన్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వచ్చేసి మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటారండి.
2: డాక్టర్ శరత్ గారు, ఏపీ కాస్ట్ యొక్క ఈ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి?
3: ఏపీ కాస్ట్ ఆఫీసెస్ మెయిన్ స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ భవానీపురంలో ఉందండి, పున్నమి ఘాట్ దగ్గర ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా స్వామి జ్ఞానానంద రీజనల్ సైన్స్ సెంటర్ ఒకటి ఉంది. ఈ రెండు ప్లేసెస్లో కన్సర్న్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారండి. ఎవరికైనా సరే వాళ్ళకి ఇన్నోవేషన్ రిలేటెడ్ యాక్టివిటీ కానీ లేకపోతే సైన్స్ పరంగా వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్ కానీ అటువంటిది ఉంటే కనుక ఈ స్టేట్ ఆఫీసెస్ని అప్రోచ్ అవ్వచ్చండి. అలాగే ఈమెయిల్ కూడా ఒకటి ఉందండి, ఏపీ కాస్ట్ అఫీషియల్ @gmail.com అనేది ఉంటుందండి. ఆ ఈమెయిల్ ఐడికి కమ్యూనికేట్ చేసినా సరే ఖచ్చితంగా మాత్రం ఒక రోజులో వాళ్ళకి రిప్లై ఇచ్చేటట్టుగా, వాళ్ళకి కావాల్సిన అవుట్కమ్ వాళ్ళకి అందేటట్టుగా ఉండేటట్టు మన ఆఫీస్ నుంచి మనం ప్రయత్నం ఎప్పుడు చేస్తున్నామండి.
2: ఏపీ కాస్ట్ ఏం కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మన రాష్ట్రంలో?
3: 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆర్గనైజేషన్ వేరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో అసోసియేట్ అయ్యి మన రాష్ట్ర అభివృద్ధి చెందడం కోసం చాలా యాక్టివిటీస్లో ఉందండి. దాంట్లో ఇప్పుడు మేము మేజర్గా కాన్సన్ట్రేట్ చేసే యాక్టివిటీస్ వస్తే కనుక సైన్స్ పాపులరైజేషన్ ఒకటి, సైన్స్ అవుట్రీచ్ ఒకటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ద కామన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. ఇన్ అడిషన్ టు దట్ ఇది రీజనల్ సైన్స్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అండర్లో ఉంటాయండి. సో రీజనల్ సైన్స్ సెంటర్లో వేరియస్ సైన్స్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి. సో దట్ వేరియస్ స్కూల్స్ కానీ అంతా కూడా పిల్లలు వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి.
2: స్టూడెంట్స్ వరకు మన కరికులంలో భాగంగా సైన్స్ నేర్చుకుంటారు. కామన్ పీపుల్ సైన్స్కి ఎందుకు తెలుసుకో ఉండాలి, ఏం చెప్తారు?
3: వాస్తవంగా చెప్పాలంటే కనుక ఎడ్యుకేషన్ సిస్టంలో సైన్స్ గురించి ఒక 6th class నుంచి పూర్తిగా పిల్లలకి అవగాహన కల్పించడం అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందండి. అలాగే క్యూరియాసిటీ అనేది జనరల్గా పిల్లల్లో చాలా విషయాల్లో చాలా పరిస్థితుల్లో క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వేరియస్ సినారియోస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఉపయోగపడుతుంది. అలాగే కామన్ పీపుల్కి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక పాలు నుంచి పెరుగు అవ్వడం కోసం కూడా బిహైండ్ ద సీన్ సైన్స్ ఉందండి. సో అలాగే మనం వేరియస్ అబ్జర్వేషన్స్ ఏవైతే చూస్తాం, మనకు ఒక వర్షం పడడం కానీ ఒక తుఫాన్ రావడం కానీ లేకపోతే ఒక డిజాస్టర్ సంభవించడం కానీ వీటన్నిటికీ వెనకట్ల కూడా నేచర్ సైన్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగంలో మనకి ఫండమెంటల్ రైట్స్ ఎట్లా ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఎట్లా ఉందండి. ప్రతి ఒక్క సిటిజన్ కూడా కంపల్సరీ నాలెడ్జ్ రిలేటెడ్ సైన్స్ టెంపర్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడం అనేది మన రాజ్యాంగంలో ఉంది.
2: అయితే సార్, మీరు ప్రొఫెసర్ గా కూడా ఉన్నారు కాబట్టి మీకు ఒక ప్రశ్న సార్. విద్యార్థులు కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు టీచర్స్ ని, అంటే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి విద్యార్థి వైపు నుంచి

0: కనుక ఇంక్వైరీ టువర్డ్స్ నోయింగ్ ద థింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి ఈ రోజున్న పరిస్థితుల్లో. ఆ క్యూరియాసిటీ అనేది ఉండడము, అలాగే పిల్లలు ఆలోచించే తత్వము శక్తి పెంచుకునే పరిస్థితులు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. యాజ్ ఏ టీచర్ ఖచ్చితంగా ఆ ప్రశ్న వేసిన పిల్లలకి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉందండి. అంటే రెగ్యులర్ నోటేషన్ లో క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఫర్దర్ గా కూడా వాళ్ళని పిలిచి చెప్పవలసిన బాధ్యత ఒక ప్రతి ఒక్క టీచర్ మీద ఉండొచ్చు, లేకపోతే ప్రతి ఒక్క ఎల్డర్లీ పర్సన్ పైన ఉండొచ్చండి. సో అలాగే స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఈ రోజుల్లో చాలా మంది క్వశ్చన్స్ వేయకుండా ఐడిల్గా ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఎంక్వైరీ నేచర్ అనేది కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ అవగాహన శక్తిని పెంచుకోవచ్చు, వాళ్ళ లెర్నింగ్ కెపబిలిటీని పెంచుకోవచ్చు, దానివల్ల కొత్త ఇన్నోవేషన్స్ అనేది కూడా రావడానికి ఒక అవకాశము ఆస్కారం అనేది మాత్రం ఉంటుందని నేను భావిస్తున్నానండి.
1: డాక్టర్ శరత్ గారు, తర్వాత మన ఏపీ కాస్ట్ ఇతర విద్యా సంస్థలతో అలాగే ఇతర విజ్ఞాన సంస్థలైనటువంటి ఇస్రో సంస్థలతో ఏమైనా భాగస్వామ్యం ఉందా? భాగస్వామ్యం అంటే ఇది విద్యార్థులకు ఎలా ప్రయోజనంగా ఉంటుంది?
0: ఖచ్చితంగా అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటైతే, అలాగే కొలాబరేషన్స్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది కూడా ఈ ఆర్గనైజేషన్ లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే అటు డిఆర్డిఓ అవ్వచ్చు, సిఎస్ఆర్ ల్యాబ్స్ అవ్వచ్చు, ఐఎస్ఆర్ఓ అవ్వచ్చు, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, యూనివర్సిటీస్, నియర్ బై యూనివర్సిటీస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి ఉంటుందండి. ఆ ఆర్గనైజేషన్స్లో వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే కండక్ట్ చేస్తుంటారో, అది వర్క్షాప్స్ అవ్వచ్చు, సెమినార్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక హ్యాకథాన్స్ ఈవెంట్స్, స్టూడెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అవ్వచ్చు, వాటన్నిటికి కూడా ఎప్పుడైనా సరే మనం అప్రోచ్ అయితే కనుక కన్సర్న్ ఆర్గనైజేషన్స్, వీ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ద సపోర్ట్ ఫ్రమ్ ఫర్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ ఆర్గనైజింగ్ దోస్ ఈవెంట్స్ ఆర్ అదర్వైజ్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే అదర్ స్టేట్స్లో కానీ మన స్టేట్స్లో కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్ ఇంటరాక్షన్ కోసము ఉండే పరిస్థితుల్లో మనం సపోర్ట్ సిస్టంలో కొంత గ్రాంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొలాబరేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా వేరే ఆర్గనైజేషన్స్తో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్, స్టార్టప్స్తో కూడా అసోసియేట్ అయ్యి వేరే యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో. మన ఏపీ కాస్ట్లో ఇప్పుడు ఐడెంటిఫైడ్గా రెండు రీజనల్ సైన్స్ సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి విజయవాడలో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఏమో రాజమండ్రిలో ఉందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ 100 to 200 మెంబర్స్ వరకు విజిట్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ కానీ అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్స్ అయితే కనుక వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ ఫుల్లెస్ట్ సపోర్ట్ ఇన్ జస్ట్ పర్మిటింగ్ దెమ్ వితౌట్ ఎనీ బేసిక్ ఛార్జెస్ ఆర్ ఫీస్. ఇన్ అడిషన్ టు దట్ నేషనల్ సైన్స్ డే ఏదైతే ఉందో, సో దానికి గాను మనకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలిలో ఎగ్జిస్టెన్స్ స్ట్రక్చర్ ఉందండి. ఆ స్ట్రక్చర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు వేరేస్ మండల్ స్కూల్స్తో కానీ వేరేస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్తో కానీ కోఆర్డినేట్ చేస్తూ ఒక్కొక్క మండలానికి అట్లీస్ట్ 3 to 5 స్కూల్స్లో మన తరపున ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కోసం కూడా మన ఫండ్ అనేది ఆ కన్సర్న్ మండల్ కోఆర్డినేటర్స్కి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి ఇస్తుంటామండి. దానివల్ల స్టూడెంట్స్ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ సిస్టంలో కావాలంటే కానీ, అలాగే వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ని వేరే స్కూల్స్కి ప్రమోట్ చేయడం కానీ, దాన్ని ప్రజెంట్ చేయడం కానీ, ఇటువంటి వాటన్నిట్లో కూడా ప్రోత్సాహం అనేది అందిస్తుందండి
1: సార్. అలాగే ఏపీ కాస్ట్ స్టూడెంట్స్కి సంబంధించి ఏదైనా స్కాలర్షిప్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఎంతూసియాస్టిక్ స్టూడెంట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ వర్కింగ్ మోడల్స్ ఏమైనా చేస్తే వాటికి పేటెంట్స్ ఇప్పించడంలో కానీ ఏమైనా సహాయం చేస్తుందా?
0: పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏపీ కాస్ట్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఎవరైనా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ, స్టూడెంట్స్ కానీ, స్కాలర్స్ కానీ, లిటరేట్స్ ఆర్ ఇల్లిటరేట్స్ ఆర్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అవ్వచ్చండి, వీళ్ళలో ఎవరైనా సరే కనుక అప్రోచ్ అయితే వాళ్ళ ఐడియాని వెంటనే ప్రొటెక్ట్ చేయడం కోసం కావాల్సిన గవర్నమెంట్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ పేటెంట్కి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఒకటి, అలాగే కొన్ని చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిన పరిస్థితి ఉంటుందండి. సో అటువంటి ఐడియాస్ ఏదైనా కనుక పిల్లలు తీసుకొస్తే వాళ్ళని మనం సపోర్ట్ సిస్టంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మన దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టుగా చూసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి
1: సార్. అలాగే ఇటీవల మీ దృష్టిని ఆకర్షించిన ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా విద్యార్థుల నుంచి?
0: రీసెంట్గా ఆవిష్కార అనే ఒక ప్రోగ్రామ్ మనం ఒకటి చేస్తున్నామండి. వాటిల్లో సిగ్నిఫికెంట్గా అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కానీ, లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఈ రోజు జరుగుతున్న హోమ్ థెఫ్ట్, థీఫ్ థెఫ్ట్ అటువంటివి జరిగేదానికి కానీ, పిల్లలు అంటే ఆటోమైజ్డ్ సొల్యూషన్స్ కానీ అటువంటివన్నీ ప్రజెంట్ చేసిన పరిస్థితులు చూస్తున్నామండి. సో కొన్ని బేసిక్ ఎలక్ట్రానిక్స్తో చేసిన అయి ఉండొచ్చు, కొన్ని సైన్స్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుని దాని నుంచి డెవలప్ చేసిన ఇన్నోవేషన్ మెకానిజమ్స్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ అండి.

0: సార్. ఎక్కువగా విలేజ్ బేస్డ్ కంట్రీ కాబట్టి మనకు ఎక్కువ పల్లెలు గ్రామాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇంకా కొంతమంది ప్రజలు కొన్ని మూఢనమ్మకాలు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కూడా. ఇలాంటివి దూరం చేయాలంటే సమాజంగా మనం ముందుకు వెళ్ళడానికి ఎలా దూరం చేయాలి వీటిని?
1: మెయిన్ గా సైన్స్ అనేది ప్రతిరోజు కూడా డెవలప్మెంట్ సైడ్ వెళ్తుంది. మనం ఈరోజు అంతరిక్షంలో కూడా అలాగే మార్స్ గ్రహంలో కూడా కమ్యూనికేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మన ఆబ్జెక్ట్స్ పంపించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఇస్రో అవ్వచ్చు, లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్న వేరే సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా వేరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. కానీ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం కొన్ని ట్రైబల్ రీజన్స్లో అవ్వచ్చు, ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. దేవుడు మీద నమ్మకం అనేది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. అలాగే ఇటువంటి మూఢనమ్మకాలు అనేది కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం ఉన్న కమ్యూనిటీ బేస్డ్ నడుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ట్రెడిషన్స్ ప్రకారం నమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే అవగాహన అనేది ఖచ్చితంగా ఎన్జిఓస్ అవ్వచ్చు, లేకపోతే కనుక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇటువంటి అవగాహన పెంపొందించడం మాత్రం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది.
2: ఇంతవరకు మీరు 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు పరిచయకర్త శ్రీ నన్నం మధు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటారు.

0: నుంచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి హలో హలో అభిరుచి. మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి, ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్జ్ పై సూపర్ హిట్ సాంగ్స్. విందాం వింటూనే ఉందాం. మీరు ఎప్పటిలాగే మన హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలంటే కనుక వెంటనే మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వాట్సప్ నంబర్ తెలుసుగా, తెలియకపోతే వెంటనే నోట్ చేసుకోండి 0861233100. హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికైతే ఈ నంబరు, వాట్సప్ నంబర్ అయితే 7901084415. నంబర్ మరోసారి 7901084415. ఈ నంబర్కు మీ పేరు, ఊరు, చిరునామా, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు, పూర్తి వివరాలతో కూడినటువంటి చిరునామాతో మాకు వాట్సాప్ చేసినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై సుబైట్ సాంగ్స్. ఇప్పుడైతే శ్రోతలు ఇచ్చిన పాటలు విందాం. ఇప్పుడు ఫస్ట్ శ్రోత రాసినటువంటి మెసేజ్ చదువుతాము. హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారం. మేరీ సుజిత మేడం గారు మా కోసం చిరంజీవి నటించినటువంటి ఖైదీ నంబర్ 786 చిత్రంలోని గువ్వా గోరింకతో ఈ పాటను వినిపించండి అని అంటూ కోరుతున్నారు. కోరుతున్న వాళ్ళు నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆయేషా ప్రత్యేక అభినందనలతో కోరుతున్నారు. తప్పకుండానండి, మీరు కోరినట్లుగానే ఖైదీ నెంబర్ 786 చిత్రంలోని పాటను ప్రసారం చేస్తాం. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాం. హాయ్ హలో నమస్తే, సింహపురి ఎఫ్ఎం కేంద్రం డైరెక్టర్ తమిళ నాగేశ్వరరావు గారికి, ఆర్చీ గారికి నమస్కారాలతో శుభ సాయంత్రం అండి అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. మనం ఎంతగానో అభిమానించే ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని ఘన విజయంగా 100 వసంతాలకి అడుగుపెట్టడం మనకెంతో సంతోషంగా ఉంది. ఇలాగే మరిన్ని స్ఫూర్తిదాయక కార్యక్రమాలు ఘన విజయంగా చేయాలని మనసారా కోరుకుంటూ నెల్లూరు జిల్లా ముచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా మరియు కుటుంబ సభ్యులు, వారి ఫ్రెండ్స్ అందరి తరపున మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా ప్రసారం చేస్తామండి. అలాగే మరొక శ్రోత సింహపురి నెల్లూరు ఎఫ్ఎం కేంద్రం వారికి అభినందనలతో హలో అభిరుచిలో మా కోసం ఏదైనా ఒక చిత్రం నుంచి మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశ్వరెడ్డి, సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, మీ అందరు కోరినట్లుగానే మీకు నచ్చిన మెచ్చినటువంటి సూపర్ హిట్ సాంగ్ అయితే ఇప్పుడు ఖైదీ నెంబర్ 786 ఈ చిత్రంలోని ఒక మంచి పాట, బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానంలో అద్భుతమైనటువంటి పాట, భువనచంద్ర రచనలో, రాజ్కోటి సంగీతంలో. ఇంకా ఈ పాట గురించి మనం చెప్పాలా? తెలుగు చలనచిత్ర సీమలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు ఎస్ జానకిలది ఒక తిరుగులేని మధురమైన గాయని గాయకుల ద్వయం. దశాబ్దాల పాటు సాగిన వీరి కలయికలో ఎన్నో ఎవర్ గ్రీన్ ప్రేమ, శృంగార మరియు భక్తి గీతాలు తెలుగు ప్రేక్షకులను ఓలలాడించాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్లో ఖైదీ నెంబర్ 786లోని గువ్వా గోరింకతో ఈ సాంగ్ కూడా ఒకటి, భువనచంద్ర గారి రచనలో బ్యూటిఫుల్ సాంగ్. ఇప్పుడు విందాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. నేను మీ మేరీ సుజిత.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. మీకు నచ్చిన పాటను ఇలాంటి కనుక దక్క చెప్పాను కదా, సెల్ నెంబర్కి మీ పూర్తి వివరాలతో కూడినటువంటి చిరునామాతో ఈ చిత్రం పేరుతో కూడా మాకు పంపించినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై సూపర్ సాంగ్స్ వింటూ ఉన్నారు. ప్రశాంతంగా అలా అలా గడిచిపోతూ ఉంది కదా ఈ చల్లటి వేళ. అయితే మంచి మంచి పాటలు వినాలంటే కనుక వెంటనే నేను చెప్పినటువంటి మొబైల్ నెంబర్ నోట్ చేసుకొని ఈ నెంబర్కి మీ వివరాలు పంపించినట్లయితే మీరు కోరిన పాటను ప్రసారం చేస్తాం. మరి ఇంకెందుకు కలిసి మొబైల్ తీసుకోండి, నెంబర్ నోట్ చేసుకోండి, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయండి 7901084415. నంబర్ మరోసారి 7901084415. ఈ నంబర్కి వెంటనే పాటను కోరండి, మంచి మంచి పాటలు వింటూ ఉండండి. ఇప్పుడైతే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. హాయ్, గుడ్ ఈవినింగ్ మేడం మేరీ సుచిత గారు. మార్నింగ్ కూడా మీ స్వీట్ వాయిస్ విన్నాం మేడం. పాసిబుల్ అయితే మాకోసం ఆకాశమంతా చిత్రం నుంచి ఆటల పాటల నవ్వుల పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. హాయ్ మేరీ సుజిత గారు, చాలా రోజులకు వచ్చారు, ధన్యవాదాలండి. మేరీ సుజిత, అలాగే ఈ మధ్య మీ పేరు వింటూ ఉన్నాను మేడం అని అంటూ రాసుకొచ్చారు బ్రహ్మయ్య కర్నూలు. ఎప్పుడెప్పుడు వస్తారని చూస్తూ ఉన్నాము, మీ మాటలు వినాలనుకుంటూ ఉన్నాము, మంచి మంచి పాటలు ప్రసారం చేస్తారు, చాలా హ్యాపీగా ఉంది, మంచి మంచి ప్రసారాలు చేస్తూ ఉంటారు అని మెసేజ్ చేసుకొచ్చారు. ధన్యవాదాలండి. ఏదైనా పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మంచి పాటను ప్రసారం చేస్తాము. అలాగే మరొక శ్రోత, ఏదైనా చిత్రం నుంచి మాకోసం ప్రసారం చేయండి ఒక మంచి పాట అంటూ, ఆకాశవాణి ప్రసారాలకు 90 వసంతాలు పూర్తవుతున్న శుభ సందర్భంగా మన సింహపురి నెల్లూరు ఆకాశవాణి శ్రోతలందరికీ, స్టేషన్ డైరెక్టర్ గారికి, ఆర్జీలందరికీ, సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము. మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం మంచి పాటను ప్రసారం చేస్తాము. అలాగే మరొక శ్రోత, హాయ్ గుడ్ ఈవినింగ్, హలో వాట్సాప్ అభిరుచి, మాకోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. కోరుతున్న వాళ్ళు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసం మంచి పాటను ప్రసారం చేస్తాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. అలాగే మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి చిత్రంలోనిది, కానీ మా పేర్లు కింద తప్పకుండా చదవండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న వాళ్ళు పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి, కోరుతున్న శ్రోతలందరి కోసం, ఇప్పటి వరకు పాటలు కోరినటువంటి శ్రోతలందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం, ఇప్పుడు ఆకాశమంతా ఈ చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం.
4: జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం, పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై హలో బిరుచి వాట్సాప్ కార్యక్రమం. శ్రోతలు మెచ్చిన పాటలు వింటూ ఉన్నారు. మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ మై డియర్ సింహపురి ఎఫ్ఎం ఆర్జీ మేరీ సుజిత మేడం గారికి నమస్కారాలతో అంటూ రాసుకొచ్చారు. మీ అభిమానానికి ధన్యవాదాలండి. సుజిత గారు మా కోసం ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న వాళ్ళు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య. ఈరోజు మాకు నచ్చిన పాట ఏంటంటే, ఏంటంట, అల్లరి బావా చిత్రం నుంచి మధువనిలో రాధికవు. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు మేరీ సుజిత మేడం గారు. ఈ పాటను కోరుతున్న వాళ్ళు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, మరియు మా ఫ్రెండ్స్ కోసం, మా కుటుంబ సభ్యుల కోసం, మరియు నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్నటువంటి శ్రోతలందరి కోసం ఈ పాటను వినిపించండి మేడం అంటూ రాసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్, బాయ్ బాయ్. పాలెం పోలయ్య గారు నంద్యాల జిల్లా నుంచి కోరుతున్నారు. తప్పకుండానండి, మీరు కోరినట్లుగానే మంచి పాట అల్లరి బావ చిత్రం నుంచి మీరు కోరిన పాట వచ్చేస్తుంది. ఇలాగే మెసేజెస్ చేస్తూ ఉండండి, మంచి మంచి పాటలు వింటూ ఉండండి. ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, విందాం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గారి గానంలో వేటూరి గారి రచనలో అద్భుతమైనటువంటి పాట విన్నారు కదా, అల్లరి బావ చిత్రం నుంచి. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. హాయ్ హలో నమస్తే, హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమానికి స్వాగతం అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి, మా కోసం ఏదైనా చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. సక్కుబాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీ వర్మ, అలాగే లడ్డూ బాబా, మూసాపేట్, అలాగే నరేష్ వింటున్న శ్రోతలందరి కోసం కోరుతూ ఉన్నారండి. మూసాపేట నుంచి, మహబూబ్ నగర్ డిస్టిక్ట్ నుంచి కోరుతూ ఉన్నారు. తప్పకుండానండి, వింటున్న శ్రోతలందరి కోసం, మీ అందరి కోసం ఒక మంచి పాట వచ్చేస్తుంది బ్యాండ్ మేళం చిత్రం నుంచి. హలో అభిరుచిలో చివరి పాటగా విందాం మరి.

0: అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి ఇది మీ హలో అభిరుచి.
1: ఇంతటితో ఈనాటి హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం సమాప్తం. సమయం 8:30 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. కేంద్ర సాయుధ దళాలు పోలీసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో ఈ పురస్కారాలను అందజేశారు. లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ పరావర్, లెఫ్టినెంట్ కల్నల్ నితీష్ భారతి శుక్లా, మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్, ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్, రమేశ్వర్ దుర్గా దేశ్ముఖ్లకు శౌర్య చక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల పాలనా ప్రయాణాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమే తమ నిరంతర ప్రయత్నమని తెలిపారు. జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ భారత్, పిఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బహుళ రవాణా మార్గాల అనుసంధానం, నమ్మకమైన వినియోగ వ్యవస్థలు, డిజిటల్ పాలనా యంత్రాంగాలు, కార్మికులకు మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి లక్షణాలతో కూడిన సమీకృత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలను సృష్టించడమే ఈ పోర్టల్ లక్ష్యమని చెప్పారు. పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారతదేశ ఉత్పాదక రంగన వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ చొరవ ఒక పరివర్తనాత్మక సాధనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోర్టల్ రాష్ట్రాలకు పారదర్శకత, సామర్థ్యం, భాగస్వామ్య సౌలభ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
1: to develop the industrial ecosystem and promote large scale job creation through greater investments, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes, depending on our need assessment, depending on the state's own availability of land. The land will be provided by the states. The government of India will provide the money for infrastructure creation, but the idea is to have plug and play
0: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్లో ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువుల సరఫరా స్థిరంగా కొనసాగుతోందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పిజి తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నిరంతరాయ ఇంధన సరఫరాను నిర్ధారించడానికి, ఇంధన భద్రతను కాపాడటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రవీణ్ కొనజా వివరిస్తూ,
2: We haven't had any news of dry out at LPG distributorships. LPG backlogs have now reached less than 4 days. Online LPG cylinder bookings have reached 99% and DAC, delivery authentication code, is about 96%. During the last 4 days, the gap between the last conference and today, LPG cylinder bookings were about 42 lakhs per day. Deliveries were 44 lakhs per day.
0: అదేవిధంగా కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల నిల్వలు తగినంత ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల స్టాక్ను వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన అన్ని సహాయక చర్యలను అందిస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: ఇప్పటి వరకు దాదాపు మనకు అందినటువంటి సమాచారం 8 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రమైనటువంటి గాయాలు అయ్యాయి. కాబట్టి దీని మీద తట్టుగట్టిన నేను కూడా బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నాను. క్షత్రదాతుల విషయంలో వారి ప్రాణాలను కాపాడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నామండి. అలాగే కేంద్రం నుంచి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు కూడా ఇప్పుడే ఈ సంఘటన గురించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వారికి అన్ని విధాలుగా కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి మేము
0: ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలు కోల్పోయిన వారికి తన సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS 1 పరిధిలోని CCD విభాగంలో భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4:15 జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలను ఈరోజు జరుపుకుంటోంది. దేశ సాంస్కృతిక సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోయింది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో మరలా ఆకాశవాణిగా నామకరణం చేశారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అమల్లోకి వచ్చి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణీ స్త్రీలందరికీ ఉచితంగా హామీతో కూడిన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 జూన్ 9 ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా పథకం కింద లభించే 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని భారత్ నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 564 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలో ఆన్ ఆడాలని భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్దేశించింది. తదుపరి ఇన్నింగ్స్లో కూడా ఆ జట్టు 112 పరుగులకే ఆలౌట్ అవడంతో 3 రోజుల్లోనే భారత్కు రికార్డు విజయాన్ని అందించింది. ఆరంగరేటంలోనే యువ స్పిన్నర్ మానవ్ సుతర్ 6 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. సముద్రాలను సముద్ర జీవరాశిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలని కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు. సముద్రం అన్ని తీరాలను దేశాలను కలుపుతుందని ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సాయుధ దళాలు పోలీసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండా ప్రత్యూష శృతిరబోలి గారి గాత్రం వింటారు. శ్రీ సుసిరాపు లక్ష్మీ గణపతి వైలిన్, శ్రీ మండపాక రవి మృదంగం. కార్యక్రమంలో ముందుగా బాల కనకమయ్య చేల అటాన రాగం, ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

0: fertilizer at the very cheap rate, so that their cost of production is also limited within certain range.
1: Right.
0: And it is also reflected in the end price which they are selling their produce. If you raise the input cost, the product will also be costlier for the consumers. So it is based on this theory that you subsidize the input to some extent,
1: okay,
0: so that the end product also becomes cheaper for the consumers, and our inflation is also remain under control.
1: Mr. Anand, Mr. Prasad, Mr. Mishra, thank you so much for this insightful discussion on the various aspects of how the farmers and the agriculture sector has been empowered in the last 12 years.
2: Thank you.
3: Thank you very much.
0: Thank you very much.
4: In the special series, you were listening to a discussion on 12 years of the Modi government, initiatives for empowering farmers and achievements in agriculture sector. Participants were Binod Anand, member of the High Power Committee on MSP and Agricultural Reforms, Government of India, K.V. Prasad and Prabhudat Mishra, senior journalists. Moderator was Sonu Sood. This program was produced and presented by the News Services Division of Akashvani.
5: विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार के 12 साल किसानों के सशक्तिकरण और कृषि क्षेत्र के उत्थान के प्रयासों पर चर्चा इसमें भाग ले रहे थे भारत सरकार में एमएसपी और कृषि सुधारों पर उच्च स्तरीय समिति के सदस्य विनोद आनंद और वरिष्ठ पत्रकार केवी प्रसाद व प्रभुदत्त मिश्रा कार्यक्रम का संचालन कर रही थीं सोनू सूद यह कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन एआईआर और यूट्यूब चैनल न्यूज ऑन एआईआर ऑफिशियल पर भी सुन सकते हैं कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044
6: మీరు ఇంతవరకు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం శీర్షికన ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వార్తా ప్రసార విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుసుకుందాం. జై హింద్. మీ